0: இது விஷ்ணு எஃப்எம் 90.4.
1: தப்ப சமுத்திரம் கண்ணா கெரட்டம் வேறா? కాదు, సముద్రం నుండే కెరటము పుట్టింది. అలా ఈ కెరటములు ఎప్పుడూ వస్తుంటాయి, కొడుతుంటాయి, వెడుతుంటాయి, కొడుతుంటాయి, వెడుతుంటాయి. కెరటములు లేని సముద్రం మీకు ఎప్పుడు ఉండదు. కెరటాలు మాత్రం వస్తూనే ఉంటాయి, కొడుతూనే ఉంటాయి, వెడుతూనే ఉంటాయి. ఈ శరీరాన్ని కూడా 6 కొడుతుంటాయి ఎప్పుడు, అవే 6 కెరటాలు. దీన్ని ఎప్పుడు కొడతాయి, ఆఖరి కెరటం కొట్టినప్పుడు ఇది పడిపోతుంటుంది, మళ్ళీ ఇంకో కొండను కొడుతుంటాయి, అంటే ఇంకో శరీరాన్ని కొడతాయి. శరీరం అనే కొండని మాత్రం ఈ 6 కొట్టకుండా ఉండవు. అవే ఆ కెరటములే 6గా చూసినప్పుడు షడూర్ములు అంటారు. ఇవి మనుష్యులకని మీరు అనుకోకూడదు, ఇవి సమస్త ప్రాణిజాతమునకు ఉంటాయి. అన్ని ప్రాణులకు, సమస్త ప్రాణులకు ఉన్నటువంటి దీన్ని చూసి మీరు కారుణ్యమును పొందగలిగితే మీ దృష్టికోణంలో మార్పు వస్తోందని గుర్తు. మీరు ఋషి అవుతున్నారు అని గుర్తు ఏమిటంటే, మీలో ఉన్న అనుభవాన్ని ఇతర ప్రాణుల యందు ఉన్న అనుభవాన్ని ఒకటిగా షడూర్ములలో చూడగలిగితే ఆనాడు మీరు ఋషి దృష్టి మీకు ఏర్పడుతోంది అని. ఏమిటా షడూర్ములు? ఆకలి, దప్పిక, శోకము, మోహము, జర, మరణము. ఆకలి చూడండి, ఏదో మధ్యాహ్నం భోజనం చేస్తాను, సాయంకాలం ఒక కప్పు కాఫీ తాగుతాం, ఏమైనా వచ్చేమని తింటే రెండు పళ్ళ మొక్కలు తింటామేమో. రాత్రికి అయిపోయిందా, ఊరుకుంటుందా పెట్టేశానని రాత్రి మళ్ళీ సిద్ధం, మళ్ళీ కొడుతుంది కెరటం, మళ్ళీ వేస్తాం, మళ్ళీ తెల్లవారుతుంది, మళ్ళీ కొడుతుంది కెరటం, మళ్ళీ వేస్తాం, ఇలా ఎన్నాళ్ళు కొడుతుంది? ఇది ఉన్నన్నాళ్ళు కొడుతుంది. ఇది పడిపోయింది అనుకోండి, తీసుకొచ్చి మీరు ఏం పెట్టినా దానికి అక్కర్లేదు కదండి. దప్పిక, దాహం, వేస్తుంది పోస్తారు తగ్గుతుంది, వేస్తుంది పోస్తారు తగ్గుతుంది, వేస్తుంది పోస్తారు తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. ఈ మనుష్యుడికే కాదు, సమస్త భూతములకు. అందుకే ఇది సనాతన ధర్మంలో భారతదేశం యొక్క గొప్పతనం. భారతదేశం యొక్క గొప్పతనం ఎక్కడుందంటే, ఇది సమస్త ప్రాణుల యందు చూడడం ప్రపంచ దేశాలన్నింటికీ నేర్పిన దేశం భారతదేశమే. నీలో ఉన్న ఆకలే ఇంకొక ప్రాణిలో ఉన్న ఆకలే, అందుకని ఒకటికి పెట్టి నువ్వు తిను తప్ప పెట్టడానికి సంఘాలు పెట్టుకోమని ఈ దేశంలో లేదు. పెట్టడానికి సంఘాలు పెట్టుకోవడం పశ్చిమ దేశాల సంస్కృతి. పెట్టడానికి నువ్వే పెట్టదు, దానికి సంఘం ఎందుకని అడిగింది ఈ దేశం. పెట్టడానికి సంఘం ఎందుకు? నువ్వే పెట్టు, దానికి సంఘం ఎందుకురా? పెట్టేవాళ్ళ సంఘం ఒకటి ఉంటే పెట్టని వాళ్ళందరూ ఎవరైనట్టు రాక్షసులైనట్టు. కాబట్టి అందరూ పెట్టాలి, దానికి సంఘాలు ఏమిటి? పెట్టమని చెప్పడం ధర్మం, స్నాతకం చేస్తే పెట్టమనే చెప్తారు. కాబట్టి ఆకలి, దప్పిక, జర, ఎలా పుట్టిన ప్రాణి అలా ఉండదు, వికారమును చెందిపోతుంది. అన్నిటికన్నా ముందు విచిత్రం ఏమిటో తెలుసా అండి? రెండు ఎగిరిపోతాయి. ఏమిటా రెండు? మీరు చూడండి, నాయక, నయన, ఈ రెండు చాలా దగ్గర మాటలు. ఇంద్రియాల్లో నాయకత్వం కన్నుది. నాయక, నయన, కన్నే ముందు అందరికన్నా బయటి ప్రపంచం మీదకి తీసుకెడుతుంది మిగిలిన ఇంద్రియాలని. ఈ శరీరాన్ని పోషించడంలో ముందుండేవి పళ్ళు, కళ్ళు, పళ్ళు. ముందు పోయేవి ఏమంటే, ఇంకా శరీరం శిథిలమైపోతోంది స్మా జాగ్రత్త. పుట్టి పెరిగిన శరీరం తరగడం మొదలవుతోంది. 6 వికారములు చెప్తారు పుట్టినది. పుట్టినది ఉండాలి కదండి, వెంటనే ఊడిపోతే. ఇప్పుడు మాకు కాకినాడ అయ్యప్ప స్వామి గుళ్ళో గోశాలలో కొత్తగా దూడ పుట్టింది అని ఫోన్ వచ్చింది మొన్న. చాలా సంతోషించాం, ఓ సుందరకాండ మొదలెట్టే ముందు అయ్యప్ప స్వామి దేవస్థానంలో గోవుకు దూడ పుట్టింది అని. ఇంకో గంటకి ఇంకో ఫోన్ వచ్చింది, ఆవు బాధపడుతుంటే హాస్పిటల్కి తీసుకెళ్లారు, ఆ ఆవు కడుపులో ఇంకో దూడ కూడా ఉంది, కానీ ఆ దూడ మరణించింది, అందుకని దాన్ని శరీరాన్ని బయటికి తీసేశారు అని. పుట్టినది ఉన్నది ఉంటే కదండి పుట్టినది. చచ్చి పుట్టినది ఉపయోగం ఏమిటి? పుట్టినది ఉన్నది ఎంత దూరదృష్టితో మాట్లాడిందో.

చూడండి, ఉన్నది పెరిగినది, పెరిగినది తరిగినది, తరిగినది మార్పు చెందినది, మార్పు చెందినది నశించినది. ఇవి ఆరు వికారాలు. ఈ ఆరు వికారాలు పొందడం అన్ని ప్రాణుల యొక్క లక్షణం. ఈ ఆరు ఊర్ములు పొందడం అన్ని ప్రాణుల యొక్క లక్షణం. అన్ని ప్రాణులకు ఆకలి దప్పిక ఉంటుంది, అన్ని ప్రాణులకు శోకం ఉంటుంది, అన్నీ ఏడుస్తాయి. ఏడుస్తున్నాయని తెలియదు, అంతే, నవ్వుతున్నట్టు ఉంటాయి. అన్నీ ఏదో కారణానికి ఏడుస్తుంటాయి. ఏడవడానికి ఏ కారణము లేకపోతే తెచ్చుకుని ఏడుస్తాయి. అది సహజమైన ప్రవృత్తి. శోకంలో ఉండి కూడా ఆనందించారంటే ఆయన యోగి, ఆయనకి శోకం అన్న మాట లేదు. అన్నీ సంతోషంగా ఉండరా అన్న ఏడిచారంటే వాడే మనిషి, అంటే ఇంకా ఎదుగుదల కావలసిన వాడని గుర్తు కదండి. కాబట్టి నలినీ దళగత జలమతి తరళం తత్వజీవితమతిశయ చపలం విద్ధిర్వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తం అన్నారు శంకర భగవత్పాదులు. ఈ లోకం చచ్చిపోయింది రానా దృష్టిలో వీళ్ళు అక్కర్లేని ఇడుపులు ఎప్పుడు ఏడుస్తుంటారు. శోకము మోహము ఎప్పటికప్పుడు అంటుంటాడా, ఏమిటో ఇవన్నీ అంటుంటాడు. అంటాడు మళ్ళీ సిద్ధం, అవునండి మావాళ్లే మావాళ్లే వీళ్ళే వీరు నేనను మతిభ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక. ఎప్పుడు ఈ వేలు పైకి వస్తుంటుంది, వాళ్ళు నేను రెండు చూపిస్తూనే ఉంటుంది. ఎప్పుడు రెండు ఏమిటండి, సభాభ్య సభాపతిభ్యశ్చవో నమో నమో, సభా నేను ఒకటే అని ఒకటిలోకి వెళ్ళడు, ఒకటిలోంచి రెండులోకి వెళ్తుంటాడు. అందుకని శంకర భగవత్పాదులు అన్నారు అద్వైతం అన్నారు, ఆయన రెండు కాదన్నారు, రెండు కాదంటే ఒకటి అంటారని. మళ్ళీ ఆయన ఒకటన్నారనుకోండి, ఇదోటి ఇదోటి ఇదోటి అంటారేమో అని, ఆయన పాపం రెండు కాదన్నారు, రెండు కాదంటే ఒకటని, అలా అన్న దాన్ని ఒకట్లు చేశారు, రెండు చేశారు, మూడు చేశారు, నాలుగు చేశారు, అదో చిత్రం లోకం యొక్క స్థితి. కాబట్టి లోకం శోకచహంత సమస్తం, ఈ లోకం అంతా శోకంతో చచ్చిపోయిందన్నారు శంకరాచార్యులు గారు. కాబట్టి శోకము మోహము రోజు చూస్తుండడం, అయినా మళ్ళీ ఎప్పుడు ఏదో కోరిక ఏడుస్తుండడం, జర వృద్ధాప్యం పట్టుకుంటుంది వచ్చి, మరణము అంటే ఈ శరీరం పోతుంది అక్కడతోటి. ఈ ఆరు కెరటాలు ఎప్పుడూ లంకని కొడుతూనే ఉంటాయి. కాబట్టి ససాగరం ధనవపన్నగాయుతం, అందులో ఎవరున్నారు, ఆ సముద్రంలో రాక్షసులు ఉన్నారు, పావులు ఉన్నాయి. ఈ రెండు దేనికి ప్రసిద్ధి, ఒకడు ఏడిపించడానికి, ఒకడు చంపడానికి. పాము కరిస్తే చావు, రాక్షసుడు వస్తే ఏడుపు. ఏడిపిస్తారు కదండి, లంక దగ్గర ఉన్న రాక్షసులు ప్రసిద్ధి, అందులో వాళ్ళు ఏడిపిస్తూ ఉంటారు. సంసారం ఏం చేస్తుంది, సంసారం ఏమీ సంతోషదాయకం ఏం కాదు, కానీ అదొక విచిత్రమైన వాహము, విచిత్రమైన బరువు, బాగా బరువు ఎత్తుకుంటూ సంతోషిస్తూ ఉండడం. అబ్బా నాకెంత సంతోషమో ఎంత సంతోషమో అంటూ ఉండడం, బరువు ఎత్తుకున్న కొద్దీ సంతోషంగా ఉండడం. కాబట్టి సంసారం అనేటటువంటి సముద్రంలో దిగిపోయిన వాడికి అనేకానేక కారణములు ఏడిపిస్తుంటే ఆ నీతిలోంచి అడుగు నుంచి వచ్చి పాము కరుస్తుంది. ఏమిటా పాము, కాలమే, కాలమన్న పామే వచ్చి కరుస్తుంది. కరిస్తే కాలములో కలిసిపోతాడు. సంసార సర్పదష్టానాం జంతునాం అవివేకినాం చంద్రశేఖర పాదాబ్జ స్మరణం పరమౌషధం అని మార్కండేయుడు చంద్రశేఖరాష్టకంలో మాట అంటాడు. సంసార సర్పదష్టానాం అంటాడు, సంసారమనే సర్పము చేత కరవబడిన వారు అని. శ్రీ వెంకటేశ్వర ఆర్తులకు నభయంకరుడవు, సంసార సర్పదష్టులం తెర్ప గురుడద్దయుండవు, పాపమును మొసలిచే పట్టుబడిన వారి బాధలు మంప చక్రాయుధుండవు అని వెంకటేశ్వరుణ్ణి స్తోత్రం చేస్తారు. మన ప్రారంభం ఏమిటంటే వెంకటేశ్వర స్వామి వారి గుడి ముందు ఆ దీర్ఘం ఒకటే ఉండదు, వెంకటేశ్వర దేవాలయం అని రాస్తారు. పెళ్లి కార్డు వేసుకుంటాడు, వాళ్ళ తండ్రి గారేమో వెంకటేశ్వర శర్మ అని పేరు పెడతాడు, వీడేమో వెంకటేశ్వర శర్మ అని రాసుకుంటాడు. ఆ వేకి దీర్ఘం ఉంటేనే పాపం తీస్తాడు ఆయన. వేం అంటే పాపం, కట అంటే తొలగించడం. ఆ వేకి దీర్ఘం లేకుండా నువ్వు గుడి ముందు పేరెడితే పాపం తీసేవాడిని తీయనివాడిని నువ్వు పేరెట్టినట్టు. అక్కడ వేకి దీర్ఘం పెట్టి పెట్టాలి, కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే వే రాస్తారు, వేకి దీర్ఘం ఇవ్వరు. కాబట్టి వేం కటతీతీతి వెంకట అని, పాపమును తొలగించేవాడు వెంకటేశ్వరుడు. సరే, అందుకని అందులోనే పావులున్నాయి, అందులోనే రాక్షసులున్నారు. అంటే ఈ సంసారం అనేటటువంటి లంక అనబడేటటువంటి శరీరము సంసారమునందు ఉండి పరిభ్రమిస్తూ తాపమును పొందుతూ ఉంటుంది. దానివల్ల వచ్చేది ఏమిటంటే వేడి ఒకటే పుడుతూ ఉంటుంది ఎప్పుడు. సంసార భ్రమణ పరితాపోపశమనం అంటారు శంకరాచార్యుల వారు శివానందలహరిలో. కాబట్టి బలేన విక్రమ్య మహోర్మిమాలినం నిపత్య తీరే చ మహోదధేస్తథా

శలంకాం అమరావతి వివా. పైకి శ్లోకాన్ని చూస్తే రాక్షసులు కోరుకున్న అమరావతి పట్టణంలా లంక ఉంది. ఆంతరముగా చూస్తే అసలు సమస్తమైన కష్టాలు కాలంలో రావడం, కాలంలో పోవడం, షడూర్ములు షడ్వికారములు అన్నిటితో కూడినదై ఆ లంక ఉన్నది. దాన్ని దశగ్రీవుడైనటువంటి రావణుడు పరిపాలిస్తున్నాడు. ఇప్పుడు దాన్ని చూసి హనుమ అంటారు, ససాగరమానా దృశ్యం అతిక్రమ్య మహాబలః త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శః. ఆయన 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళి త్రికూటాచలం మీద, త్రికూటము యొక్క శిఖరము మీద ఉన్న లంకని చూస్తున్నారు. అంటే ఆయన లంకలో లేరు కదండి. లంకను చూడాలంటే లంక నుంచి వేరుగా ఉంటే కదా లంకను చూడటం. నేను ఈ మైకును ఎప్పుడు చూస్తాను? మైక్ కన్నా నేను వేరుగా ఉంటాను. నేనే మైక్ అయిపోతే ఇంక నే మైక్ నేను చూడను. మైకు కన్నా వేరుగా ఉంటే మైకుని చూసినట్టు, దీనికన్నా వేరుగా నేనుంటే దీన్ని చూసినట్టు, లంక కన్నా వేరుగా తానుండి లంకని చూస్తున్నారు. అంతే కదండి, వెళ్ళింది అందుకేగా లంకను చూడడానికేగా. అంటే ఇంకా లంకలో ప్రవేశించలేదు బాహ్యార్థం. అంతరార్థం శరీరమును సాక్షిగా చూస్తున్నారు. చూసినప్పుడు లంక ఎక్కడుంది? రెండు పర్వతాలు ఉన్నాయి అక్కడ, శ్రీవేలము త్రికూటాచలం. కానీ ఇది ఎక్కడుంటుందంటే లంకని విశ్వకర్మ త్రికూటాచలం మీద పెట్టాడు. ఎందుకు త్రికూటాచలం మీద పెట్టాలంటే మనకి ఉపనిషత్తులో ఒక మంత్రం ఉంది, పురత్రయే క్రీడతి యశ్చది జీవ తతశ్చుజాతం సకలం విచిత్రం అని. పురత్రయే క్రీడతి యశ్చ జీవ, ఇదే బాలా త్రిపుర సుందరి తత్వం అంటారు. దీన్ని త్రిపుర సుందరి ఆవిడ త్రిపురాంతకుడు ఆయన. త్రిపుర సుందరి త్రిపురాంతకులది అనాది నుంచి ఉన్న దాంపత్యం. అది ఒక గొప్ప శివతత్వం, చాలా ఆశ్చర్యకరమైన దాంపత్యం. ఆవిడ త్రిపుర సుందరి, ఆయన త్రిపురాంతకుడు. ఇప్పుడు ఇది త్రికూటాచలం మీద ఉంది. పురత్రయే క్రీడతి యశ్చ జీవ, ఈ జీవుడు ఏం చేస్తూ ఉంటాడంటే పురత్రయమునందు ఆడుకుంటుంటాడు ఎప్పుడు. ఏమిటి పురత్రయం అంటే? ఏమిటి త్రికూటాచలం అంటే? అంటే నేను ఇన్నేళ్ళు బతికున్నాను, ఇన్ని రోజులు బతికున్నాను, నేను ఇన్ని చేశాను అంటాడు. కానీ యథార్థమునకు వాడు అనుభవించిన సుఖములన్నిటినీ కూడా 3 అవస్థల కింద విభాగం చేసేసింది శాస్త్రం. 4వ దాంట్లోకి వెళ్ళాడు అనుకోండి, తురియంలోకి వెళ్ళిపోయాడు అనుకోండి, 4వ దాంట్లోకి వెడితే జ్ఞాని, 4వ దాంట్లోకి వెళ్ళడు. కోట్ల కోట్ల కోట్ల మంది ఈ 3 అవస్థల్లోనే తిరుగుతారు. ఏమిటి 3 అవస్థలు? ఇంద్రియములు లేచి జగత్తుతో తాదాత్మ్యత పొందితే జాగృత్. అంటే కన్ను పనిచేస్తోంది అనుకోండి, చూస్తుంది, చూసి ఆనందిస్తుంది, ఏదో చూస్తుంది, ఆ బాగుంది చాలా బాగుందని ఓ ఉత్సాహపడిపోతుంది. చెవి లేచి ఉంది అనుకోండి, చెవి వింటూ ఉంటే ఆ ఎంత బాగుందో ఎంత బాగుందో అని సంతోషిస్తుంది. కొంతమంది జాగృతిలో ఉన్నట్టుండి స్వప్నంలో ఉంటారు. మీరు సభలోనే కొంతమందికి ఇలా పడిపోతుంటాయి కళ్ళు, అది ఒకటో పురాణంలోనే బాగా పడిపోతుంటాయి కొంతమందికి చిత్రం. అందుకని జాగృతి అంటే ఇంద్రియములు లేచి ఉండడం. లేచి ఉండి మీరు జగత్తును అనుభవిస్తే జాగృత్. ఇంద్రియములలో ఉన్న శక్తులన్నింటినీ మనసు మూట కట్టుకుని ఇంకా తను కొన్నిటిని సృష్టి చేసి చూపిస్తే స్వప్నం. కన్ను పనిచేయదు ఇంకా, ఎందుకని కన్ను బడలిపోయింది. కంటిలో ఉన్న శక్తిని మనసు పుచ్చేసుకుంటుంది, చెవి వినపడదు, చెవిలో ఉన్న శక్తిని మనసు తీసేసుకుంటుంది. మీరు ఇలా ముట్టుకుంటే తెలియదు, స్పర్శేంద్రియము యొక్క శక్తిని మనసు మూట కట్టుకుంటుంది. నాలుక మీదకి తీసుకొచ్చి తిరుపతి లడ్డు ముక్క పెట్టినా తెలియదు, దాని రుచిని చెప్పగలిగిన సామర్థ్యాన్ని మనసు లాగేసుకుంటుంది. ఇలా 5 ఇంద్రియముల యొక్క శక్తుల్ని మనసు మూట కట్టుకుని లాగేసుకుని ఆ మనసు ఏం చేస్తుందంటే కళని సృష్టిస్తుంది. అంటే జాగృతిలో తాను బాగా ఏది అనుభవించాడో దాన్నే స్వప్నంలో చూపిస్తుంది. లేకపోతే తను ఎప్పుడూ మనసుతో ఏది కోరుకుంటూ ఉంటాడో దాన్ని స్వప్నంలో చూపిస్తుంది. అందుకే గురువు ఎప్పుడు శిష్యుడిని ఏమడుగుతారంటే ఎక్కువ నీకు కళలు ఏమొస్తుంటాయి రా అని అడుగుతుంటారు. అంటే కళని బట్టి అతని మనస్సు ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. కాబట్టి ఇప్పుడు స్వప్నము, 3వది మనసు బడలిపోతుంది. ఇంకా ఈ ఇంద్రియముల యొక్క శక్తుల్ని తీసుకుని కాసేపు కళ సృష్టించి చూపిస్తుంది. ఆ తర్వాత ఇంకా అది కూడా చేయలేక అది కూడా అలసిపోతుంది. అలసిపోయి ఈ 5 శక్తుల్ని పట్టుకుని మనసు వెళ్ళిపోయి ఆత్మలోకి కలిసిపోతుంది. ఇప్పుడు ఏముంటుంది?
ஏமே உண்டது.

రమణ మహర్షి మాటల్లో చెప్పాలంటే, ఇంటి ముందు కుక్క ఉండి ఇంటి యజమాని నిద్రించినట్లున్నది సుషుప్తి అన్నారు ఆయన. ఎంత గొప్ప ఉపమానం అండి, మహానుభావుడు తురియావస్థలో ఉన్నవారు కాబట్టి చెప్పారు ఆ మాట. ఇంటి ముందు కుక్క ఉండి ఇంటి యజమాని నిద్రించినట్టు. ఇంటి యజమానికి ఏమీ తెలియదు, గాఢ నిద్రలో ఉన్నాడు. ఇప్పుడు మీరు ఆ ఇంట్లోకి వెళ్ళినా ఎత్తుకుపోతున్నా ఆయన ఒంటి మీద ఉన్నవి తీసేస్తున్నా ఆయనకి తెలియదు. కానీ ఆ ఇంటి ముందు ఒక కుక్క తిరుగుతోంది. కుక్క తిరుగుతోంది కాబట్టి ఇంట్లోకి బయటికి, ఇంట్లోకి బయటికి కుక్క తిరుగుతోంది కాబట్టి ఇంట్లో ఎవరో ఉన్నారని గుర్తు. ఇంట్లో ఎవరు లేకపోయినా ఇంట్లో ఉన్నా యజమాని పనుపున తిరుగుతోంది కాబట్టి అది రక్షింపబడుతోందని గుర్తు, ఇంకా ఉందని గుర్తు. అది పాడుపడిపోయిందని గుర్తు ఏంటంటే అక్కడ ఇంకేముండదు. ఊపిరి కుక్కలా తిరుగుతూ ఉంటుంది, లోపలికి బయటికి, లోపలికి బయటికి. ఈయనే అక్కడ ఉన్నాడు, ఆత్మయందు ఉన్నాడు, ఏమీ తెలియవు. అందుకే మీరు చూడండి, ఆత్మగా ఉండిపోయాడు అనుకోండి సుఖం, అదే శాంతి. అందుకే మీరు చూడండి, ఏమిటో ఎంత ఇబ్బంది పడిపోయానో అండి గాఢ నిద్ర పట్టనే ఇవ్వడండు, ఎంత హాయిగా ఉందో అండి నిద్ర పట్టంటాడు. ఆ హాయి ఏమిటంటే ఆత్మగా నిలబడిపోవడం. కానీ అది మన ఎరుకలో ఉండదు. సుషుప్తి ఎరుక కాదు, మన చేత తెలియబడేది కాదు. నిద్రపోతా ఉంటే ఆత్మ ఒక్కటే ఉంటుంది. తురియం అంటే నాలుగవ దశలో ఈ మూడు దశల్ని చూస్తారు. తాను అలా నిలబడి ఈ శరీరము నిద్రపోతోందని, ఈ శరీరము కలకంటోందని, ఈ శరీరము లేచి ఉందని దీని మూడవస్థల్ని తాను చూస్తాడు. తాను చూసి మూడవస్థల్ని చెప్తే నాలుగో అవస్థలో ఉన్నాడు. అందుకని తురియములో ఉన్నవాడెవరో వాడు జ్ఞాని, ఆ స్థాయికి వెళ్ళగలిగినటువంటి వాడు. ఇప్పుడు స్వామి హనుమ అలా చూస్తున్నారు, పురత్రయే క్రీడతి యశ్చ జీవ తతస్తు జాతం సకలం విచిత్రం. ఈ మూడు అవస్థల్లోనే సమస్త జీవకోటి తిరుగుతుంది. నాలుగవ అవస్థలోకి కానీ వెళ్ళావో నువ్వు జ్ఞానివైపోయావని గుర్తు. అలా కోట్ల కోట్ల మందిలో ఎవడో అంతర్ముఖుడైన వాడు సాధన చేత ఆ స్థితిని పొందుతాడు. ఆ స్థితిని పొందేశాడనుకోండి, అప్పుడు ఆయన ఆత్మగా అంతటా వ్యాపించినటువంటి ఒక్క ఆత్మ ఏదో అది తాను కాబట్టి ఎక్కడ ఏం జరుగుతుందో ఆయనకి తెలుస్తూ ఉంటుంది. అది విచిత్రం. సిద్ధులు శక్తులు అని మనకి లోకంలో ఒక మాట ఉంది. కొన్ని సిద్ధులు వస్తాయండి, బాగా భక్తిగా ఉంటే జ్ఞానం ఉంటే ఏదో, కొన్ని సిద్ధులు వస్తాయండి అంటుంటారు. సిద్ధులు వస్తాయి అనుకుని సిద్ధుల కోసం వెంపర్లాడడం, సిద్ధుల్ని అస్తమానం ప్రకటించడం అత్యంత హీనాతిహీనమైనటువంటి ప్రక్రియ. నేను యథార్థం చెప్తున్నాను మీతో. ఎందుకో తెలుసా అండి, నేను శంకర భగవత్పాదుల కింకరుణ్ణి, నేను ఆయన్ని నమ్ముకున్నామండి. శంకర భగవత్పాదులు ఒక మాట చెప్తారు, దక్షిణామూర్తి స్తోత్రం చెప్తూ ఆఖరణ ఫలశ్రుతి చెప్తూ ఒక మాట చెప్పారు ఆయన, సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిస్తవే తేనాశ్వ శ్రవణాద్ తదర్థ మననాత్ ధ్యానాచ్య సంకీర్తనాత్ సర్వాత్మత్వ విభూతి సహితం స్వాదీశ్వరత్వం స్వతః సిద్ధేత్త పునరష్టదా పరిణితం చైశ్వర్యమవ్యాహతం. కొన్ని సిద్ధులు వస్తాయి, సత్యం తెలుస్తాయి కొన్ని కొన్ని విషయాలు. కానీ మీరు వాటిని కానీ కోరుకున్నారనుకోండి, అవి మిగులుతాయి, మీ యొక్క జ్ఞానము నశించిపోతుంది. హీనాతిహీనమైన సాధకుడిగా నిలబడిపోతాడు. ఏమిటి నువ్వు సాధించేది దానివల్ల? ఏమీ ఉండదు. అది ఎటువంటిదో శంకరాచార్యుల వారు చెప్తే, సురీశ్వరాచార్యుల వారు అంటే మహానుభావుడు, శృంగేరి పీఠానికి మొట్టమొదటి పీఠాధిపతి ఆయన, మండలమిశ్వరుడు కదండి, సురేశ్వరులు అయ్యారు. సురేశ్వరుడు వార్తికం చేస్తూ దాని మీద భాష్యానికి వార్తికం చేస్తారు. వార్తికం చేస్తూ ఆయన ఒక ఉదాహరణ చెప్పారు దానికి. ఒక భార్య భర్త మంచి చలిగాలిలో వచ్చాడు, వేడిగా ఒక రొట్టె వేసి పెట్టబోయ్ ఎముకలు కురికేస్తోందన్నాడు. భార్య వెళ్ళి పొయ్యి వెలిగించి రొట్టె వేస్తోంది. భర్తకి రొట్టె తయారు చేయడం ప్రధాన ప్రయోజనం. భర్తకి రొట్టె తయారు చేస్తున్నప్పుడు పొయ్యి యొక్క మంట వలన సెగతగలడం అనుషంగిక ప్రయోజనం. సెగతగులుతోంది, వెచ్చగా ఉంది కదా అని రొట్టెని పట్టించుకోలేదు అనుకోండి, భార్య మాడి మసి అయిపోతుంది రొట్టె, భర్త తినడానికి ఏమి ఉండదు. సిద్ధుల కోసం వెంపర్లాడిన వాడు తన రొట్టె తాను కాల్చుకున్నవాడు. సిద్ధుల్ని పక్కన పెట్టి తను తరించాలని ప్రయత్నించిన వాడు లోకాన్ని తరింపజేయగలిగిన సమర్థత ఎందు నిలబడినవాడు. అందుకే సిద్ధులు ప్రకటించడం అంత హేయమైన విషయం ఏది ఉండదు. తపస్సులు, జ్ఞానులు, మహాపురుషులు అటువంటి వాటి జోళ్ళకి వెళ్ళరు. శంకర భగవత్పాదుల మాటల్లో అయితే అది కాకి రెత్త అన్నారు శంకరాచార్యులు వారు, ఇలా తుడిచేయమన్నారు అంతే. సిద్ధి కలిగి

అయితే నీకు ఒక కొత్త విషయం తెలిస్తే దాన్ని ప్రకటించవద్దు, కాకి పెంట దులిపినట్టు దులిపేసి ఈశ్వరుడి వైపుకు అడుగులు వేసి అని చెప్పారు. శాస్త్రాలు అలా మాట్లాడాయి, ఉన్న యథార్థాలు అవి. కానీ ఇవాళ మనం ఏమిటంటే శాస్త్రం ఏం కోణంలో మాట్లాడిందో ఆ కోణంలో అర్థం చేసుకోగలిగినటువంటి స్థితిని మనం అందుకోగలిగితే మనం ఒక సత్యాన్ని ఎరుకలోకి తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి నేను రామాయణం చెప్తున్నాను సుమండి, ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నేనేం మాట్లాడుతున్నాను అంటే రామాయణం మాట్లాడుతున్నాను అంతే. కాబట్టి ఇప్పుడు ససాగరమానా దృశ్యం అతిక్రమ్య మహాబలః త్రికూట శిఖరే లంకాం, మూడు అవస్థలలో ఉండేటటువంటి లంకని ఆయన చూస్తున్నారు. అంటే ఎవడు ఎన్ని వందల 80 ఏళ్ళు బతకనివ్వండి, 90 ఏళ్ళు బతకనివ్వండి, 96 ఏళ్ళు బతకనివ్వండి, ఏమిటి నువ్వు సాధించింది అని అడిగారు అనుకోండి, నాలుగవ అవస్థలోకి వెళ్ళనంత కాలం వాడు జీవితంలో అనుభవించినవి మూడు అవస్థలే. అది కుక్క అవ్వచ్చు, పిల్లవచ్చు, పందవచ్చు, నక్కవచ్చు, చీమవచ్చు, దోమవచ్చు, మనిషి అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు అనుభవించింది మాత్రం మూడే అవస్థల ఎందు తిరుగుతాడు. ఈ మూడు అవస్థల్లో తిరిగేటటువంటివన్నీ కూడా

గురువుగారి దగ్గర కూర్చుని అదే పనిగా శాస్త్రాన్ని విని దాని మీద తాదాత్మిక పెంచుకున్న కారణం చేత జ్ఞానమావిర్భవించే సమయం లోపల ఈ శరీరము ప్రారంభవశాత్తు పడిపోతే, ఈ విన్న వాసనాబలం జీవుడికి ఉండిపోతే తదనంతర జన్మలో ఏమవుతాడంటే, ఒక్కొక్కసారి గురువుగారి అవసరం కూడా లేకుండా తనంత తానుగా జ్ఞాన విస్ఫోటనం జరుగుతుంది. అది అసాధారణంగా జరుగుతుంటుంది. సాధారణంగా కష్టం అలాగా ఉన్నారు మహాత్ములు. రామకృష్ణ పరమహంస కోవలోకి వస్తారు. రామకృష్ణ పరమహంస కారణజన్ముడు. అందుకే ఆయన ఒక గురువుగారి దగ్గర వింటే వచ్చినవి కావు, తనంత తాను భాషించింది ఆయనకి. ఆయన అలా పొందారంతే. అందుకే ఆయన అలా సమాధి పొందేవారు, ఆయన అలా దర్శనం చేసేవారు, ఆయన అలా మాట్లాడేవారు, ఆయనకి ఇలా చూస్తున్నట్టుండేవారు. కానీ ఆయన చూపు ఎప్పుడూ కూడా మీరు ఆలోచిస్తున్నదేమిటో ఆయనకి తెలుసు. పరమహంసకి ఎలా తెలుస్తుందండి అలాగే? అది పరమహంస అంటే. పరమహంస అంటే జగత్తుని బ్రహ్మమును వేరు చేసేస్తాడు. వేరు చేసేసి బ్రహ్మముగా తాను నిలబడతాడు. అప్పుడు అందరిలో ఉన్నది బ్రహ్మమే కదండి. అందరిలో ఉన్న బ్రహ్మములో తాను అయిపోయినప్పుడు మీలో ఉన్నది నాకు తెలియదండి. తెలిసిపోదు, తెలిసిపోతుంది అంతే. కాబట్టి ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది అంటే తాను బ్రహ్మముగా నిలబడినప్పుడు లభించేటటువంటి ఆనుషంగిక ప్రయోజనంగా తెలుస్తుంది అది. అందుకే మహాత్ముల జీవితాల్లో ఇలాంటి సందర్భాలు ఉంటాయి. కానీ దాన్ని ఈశ్వరాభిముఖం చేస్తారు తప్ప అన్య ప్రయోజనానికి వాడరు. రామకృష్ణ పరమహంస కలకత్తా కాళికాదేవి ఆలయంలో కూర్చుని ఉంటే మహారాణి వచ్చింది ఒకసారి. వచ్చి ఆయన ఎప్పుడు ఏదో పాట పాడుతుండేవారు సంతోషంగా, అర్చకత్వం చేసేవారు. పాట పాడుతున్నారు, ఆవిడ పువ్వులు కడుతోంది, కాళికాదేవి దండ కడుతోంది. పాట పాడుతున్న పరమహంస ఒక్కసారి కుర్చీ నుంచి కిందకి దూకి రాణిని లాగి లంపకాయ కొట్టారు. కొట్టి ఆవిడకి తల తిరిగిపోయింది. రాణిని కొట్టారు, ఏ ఉపద్రవం వస్తుందో అని హడిలిపోయారు అందరూ. అలా ఎందుకు కొట్టారన్నారు. ఆయన కోపంతో ఊగిపోతూ అన్నారు, అమ్మకి దండ కడుతున్నావు, అమ్మకి దండ కట్టేటప్పుడు ఇది అమ్మ మెడలో వేస్తే ఎంత పొడుగు వస్తుందో, పువ్వులు దగ్గరగా ఉన్నాయా, దీని మీద ఉందా దృష్టి, ఎవరో ఇద్దరు దెబ్బలాడుకున్న వాళ్ళు రేపు పొద్దున్న నీ దగ్గరికి వస్తారు సభలోకి, వాళ్ళకి మనం తీర్పు ఏం చెప్పచ్చని ఆలోచిస్తున్నావు. తీర్పు గురించి ఆలోచిస్తామే, దండ కట్టేటప్పుడు దండ గురించి ఆలోచించకుండా అమ్మవారి దండ గురించి అందుకు కొట్టానన్నారు. ఆవిడ కాళ్ళ మీద పడింది. మహానుభావ, ఎంత గొప్ప మాట చెప్పినా బుద్ధి మార్చారయ్యా, శరీరంతో చేయడం కాదు మనసుని కూడా అక్కడ పెట్టడం నేర్పారని. వాళ్ళు కారణజన్ములు, భగవాన్ రమణులకి గురువు లేరు. ఆయనకి భాషించింది. అందుకే ఆయన ఇప్పుడు చెప్పేవారు, నాకు గురువు లేరన్న మాట పక్కనుంచండి, నీకు గురువు ఉండకూడదని నన్ను మాత్రం అనుకరించకండి అని చెప్పేవారు. తప్పు, జ్ఞానిని అనుకరించకూడదు. జ్ఞానిని అనుకరించడం అంత ప్రమాదం ఇంకోటి లేదు. ఎప్పుడు అనుకరించకూడదు. మీరైతే అప్పుడు అవ్వకుండా మీరు ఆయన ఇమిటేట్ చేస్తే మీకేమొస్తుంది? మీరు పెట్టుకుంటారా గోచి? ఎందుకు భగవాన్ రమణులను అనుకరించడం? ఆయన స్థితిని పొందండి, పొందిన తర్వాత మీరేమవుతారో అప్పుడు మీ గురించి ఉపన్యాసం అప్పుడు చెప్పుకోవచ్చు. తప్ప ఇప్పుడు ఎందుకు అనుకరణలు? కాబట్టి అజ్ఞానిని మనం అనుసరించకూడదు, జ్ఞానిని అనుకరించకూడదు. అనుసరించడం వేరు, అనుకరించడం వేరు. అది జ్ఞాపకం పెట్టుకోవాలి ఇప్పుడు. కనుక హనుమ సాక్షిగా చూస్తున్నారు ఆ లంకాపట్టణాన్ని. అందుకే సుందరకాండ నడవదు. ససాగరమానా దృశ్యం అతిక్రమ్య మహాబలః త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శః. ఆయన ఆ లంకని, లంక నుండి వేరుగా ఉండి యోగిగా దాన్ని చూస్తున్నారు ఆ లంకాపట్టణాన్ని. ఇది ఆంతరం, సాధనా రహస్యం. బాహ్యం ఇంకా లంకలోకి వెళ్ళలేదు, సముద్రపు టొడ్డుకి దిగి లంకాపట్టణాన్ని చూస్తున్నారు. ఇప్పుడు మహర్షి అంటారు, యోజనానాం శతం శ్రీమాన్ తీర్త్యాపి ఉత్తమ విక్రమ అనిశ్వసన్ కపిస్తత్ర నగ్లాని అధిగచ్చతి శతాన్యహం యోజనానాం క్రమేయం సుబహౌన్యపి కిం పునః సాగరస్యాంతం సంఖ్యాంతం శతయోజనం. ఆయన అంటున్నారు, 100 యోజనముల సముద్రాన్ని దాటి ఈవలికి ఒడ్డుకి వచ్చినా మధ్యలో మైనాకుణ్ణి కాదన్నా, సురస నోట్లోకి వెళ్ళి బయటికి వచ్చినా, సింహికని భంజించినా ఆయన కనీసం అయ్య బాబోయ్ ఇంత కష్టపడ్డానని అని ఒక నిట్టూర్పు విడవలేదు. అంటే నిట్టూర్పు అన్నదాన్ని మీరు కొంచెం జాగ్రత్తగా గమనించాలి. నిట్టూర్పు అనేకమైనటువంటి వాటికి నిదర్శనం. అమ్మయ్యా బయటపడ్డాను రా బాబు, ఎలాగో అలాగా అనుకున్నాను అనుకోండి అంటే

లేదు ఇది ఇంకా అయ్యే పనే అనుకున్నారు అనుకోండి అంటాడు. అది మీ మా మనస్సు చేసేసుకున్న నిర్ణయాన్ని వ్యక్తం చేస్తుంది. ఆయన అలా అనలేదు అంటే ఆయన అమ్మయ్యా ముందు అసలు ముందు ప్రయాణం అయిపోయింది అని ఆయన అనలేదు అంటే ఆయనకు అది శ్రమ అనిపించలేదు. అనిపించకపోతే ఒక ఎత్తు. ఇప్పుడు ఆయన అంటున్నారు ఇలాంటి నూరులు ఎన్నైనా గడచి వస్తాను ఇది పెద్ద లెక్క అన్నారు వెనక్కి తిరిగి. దీనికి 100 యోజనాలను పేరా, ఇలాంటి నూరులు ఎన్నైనా దాటి వస్తానన్నారు ఆయన. ఇది బాహ్యంలో ఆయన యొక్క పరాక్రమం. అది మీరు సంతోషించవలసిన విషయం. అది పొగట్టా కాదు, తనని గురించిన స్తోత్రం కాదు. అది ఆయన శాప విమోచనమైన తర్వాత పొందినటువంటి గొప్ప స్థితి. నేను రామకార్యం మీద ఇలాంటివి ఎన్నైనా దాటి వస్తాను కాబట్టి సీతామాత దర్శనం కూడా చెయ్యగలను. పట్టుదల నిలబడుతోంది, ఇంకా అదే సంతోషంతో ఉన్నారు. కాదు, ఆంతరంగా ఏమిటో తెలుసా అండి, ఈశ్వర కార్యానికి వెళ్ళేటప్పుడు కానీ ఈశ్వర కార్యం అయిన తరువాత కానీ మీరు ప్రహృష్టవధన శ్రీమా ఎంతో సంతోషంతో వెళ్ళిపోవాలి తప్ప బడలిపోయినట్టు ఏదో కష్టపడి పూర్తి చేసినట్టు అలా బరువుగా ఉండి వెళ్ళకూడదు. చాలా సంతోషంగా వెళ్ళాలి. ఇవాళ ఈశ్వర కార్యం పూర్తి చేశాం, అబ్బాబ్బా ఎంత సంతోషంగా ఉందండి అని ఆనందంగా వెళ్ళగలగాలి. అలా వెళ్ళగలిగితే మీకు ఆ పని ఎందు పూనిక నిలబడింది అని గుర్తు. సమధికోత్సాహము అంటారు చూసారా, అటువంటి ఉత్సాహంతో మీరున్నారు అని.

0: विष्णु FM 90.4 వేరుశనగలని ఎండబెట్టడం నిల్వ చేయడంలో ఎఫ్లాటాక్సిన్ అని అదుపు చేయడం. వేరుశనగలను తినవచ్చు లేదా మంచి ధరకి అమ్మవచ్చు. వీటిలో పోషకాలు, ఖనిజాలు, శక్తి, విటమిన్లు అధికం. అయితే సరిగ్గా నిర్వహించని వేరుశనగల్లో ఎఫ్లాటాక్సిన్ అనే విష పదార్థం మిగిలిపోయి తిన్నవారికి హాని కలిగిస్తుంది.
1: ఈ ఎఫ్లాటాక్సిన్లు మనకి హాని చేస్తాయని తెలుసు. ఇక జంతువుల్లో ముఖ్యంగా కాలేయాన్ని, కిడ్నీలని పాడు చేస్తాయి.
0: వేరుశనగ ఆరోగ్యకరంగా ఉండాలంటే అవి పెరిగే దశలన్నిట్లోనూ వాటిని కాపాడాలి, ముఖ్యంగా ఎండబెట్టి నిల్వ చేసేటప్పుడు. ఈ వీడియోలో వేరుశనగలని ఆరోగ్యంగా ఉంచి తేలికగా అమ్మడానికి వీలయ్యేలా వాటిని ఎండబెట్టి నిల్వ చేయడాన్ని నేర్చుకుందాం.
1: బాగున్న కాయలకి పగుళ్ళుండవు, రంగు బాగుంటుంది. కానీ పాడైన కాయల మీద ఒక రకమైన ఊదారంగు మచ్చలుంటాయి. కాయను ఒలిస్తే ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దాన్ని కొరికి పళ్లతో విడగొట్టవచ్చు. దానికి దుర్వాసన, చేదు ఉంటాయి. వాటిని అలా గుర్తుపట్టవచ్చు.
0: వేరుశనగ, మొక్కజొన్న, మరికొన్ని ఇతర ఆహార పదార్థాల మీద కొన్ని బూజులు పెరుగుతాయి. ఇవి ఎఫ్లాటాక్సిన్ అనే విషాన్ని ఉత్పత్తి చేస్తాయి. మట్టిలోని బూజుల వల్ల ఎఫ్లాటాక్సిన్లు తయారవుతాయి. తేమగా, వేడిగా ఉన్నప్పుడు ఈ బూజులు బాగా పెరుగుతాయి. మీ పొలంలో కలుపు మొక్కలు ఎక్కువగా ఉంటే వేరుశనగ మొక్కలు ఎక్కువ కాలం పాటు తేమగా ఉంటాయి.

0: కలుపు మొక్కలు మొక్కని బాగా రక్షిస్తాయి. చుట్టూ కలుపు ఉంటే మొక్క బాగానే పెరుగుతుంది, కానీ అవి ఎక్కువైతే మొక్కకి తేమ ఎక్కువగా తగిలి బాగా జబ్బు పడుతుంది.
1: పొట్టు వేరుశనగలని కాపాడుతుంది, కానీ తొందరగా కోత కోస్తే కాయలు కుంచుకుంటాయి. ఇక ఆలస్యంగా కోత కోస్తే కాయలు విచ్చుకుని వాటిలోకి బూజు ఎక్కుతుంది. వేరుశనగల కోతల తర్వాత జబ్బు పడిన కాయలు మంచి కాయలకి తగిలినప్పుడు గాలి వలన బూజు వ్యాపిస్తుంది. వేరుశనగ, మొక్కజొన్న వంటి ఆహార పదార్థాల ఉపరితలాల మీద నలుపు ఆకుపచ్చ రంగుల్లో బూజు పట్టవచ్చు. ఈ ఉపరితలాలని భూతద్దల్లోంచి చూస్తే చిన్న చిన్న పుల్లలతో కూడిన ఒక అడవిలా కనిపిస్తుంది. ప్రతి పుల్ల చివర బీజాణువులు గుత్తులుగా ఉంటాయి. ఈ బీజాణువులు తేలికగా విడిపోయి ఆరోగ్యంగా ఉన్న కాయలకి గింజలకి సంక్రమిస్తాయి. గాలి వీటిని చాలా దూరం చేరవేయగలదు. సరిగ్గా ఎండబెట్టని, తేమగా ఉన్న చోట్లలో నిల్వ చేసిన వేరుశనగల మీద బీజాణువులు వాలితే అవి కాయమీద అతుక్కుని కాయలోకి పెరిగి గింజలోకి కూడా వ్యాపించగలవు. అయితే ఇవి కంటికి కనిపించవు. చూడటానికి గింజ పైనుంచి బాగానే ఉంటుంది, కానీ గింజలోపల మాత్రం బూజు పెరుగుతూ ఎఫ్లాటాక్సిన్ తయారవుతూ ఉంటుంది. నిజానికి ఈ ఎఫ్లాటాక్సిన్కి రంగు ఉండదు, కానీ ఇక్కడ దాన్ని పసుపచ్చ రంగులో చూపడం జరిగింది. ఈ దశలో సంక్రమించిన గింజలు బయటికి మాత్రం బూజు పట్టినట్లు కనిపించవు. అలా కొంతకాలం పాటు గింజలో పెరిగి దాని ఉపరితలాన్ని పగలగొట్టి బయటకు వచ్చిన తర్వాతే ఆ గింజ మీద బూజు కనిపిస్తుంది. కోట్లాది చిన్న చిన్న కొత్త బీజాణువులని ఉత్పత్తి చేయడానికే అది బయటికి వస్తుంది. మట్టిలో ఉండే బూజులు వేరుశనగ కాయలని నేల మీద ఎండబెట్టినప్పుడు వాటిలోకి చేరుతాయి. కాయలు పాడైనప్పుడు, వాటిని నేరుగా నేల మీద ఎండబెట్టినప్పుడు వేరుశనగ గింజలకి రోగాలు ఎందుకు వస్తాయో మనకప్పుడు తెలిసింది. అంతేకాక కోతల తర్వాత వేరుశనగలు తడిస్తే వాటి మీద బూజులు పెరగవచ్చు. బొలివియా లోయల్లో కోతల సమయంలో వర్షాలు పడవచ్చు కాబట్టి ఆంటోనియో మెదీనా తన ఇంటి వరండాలో ఒక టార్పాలిన్ పరిచి దానిమీద వేరుశనగ కాయలని ఎండబెడుతున్నాడు. పాడైన కాయలు మంచి కాయలని చెడగొట్టకుండా ఆంటోనియో అతని కుటుంబము కలిసి మంచి కాయలని చిన్న విరిగిన జబ్బు పడిన కాయల నుంచి వేరు చేస్తున్నారు. ఖాళీగా ఉన్న అపరిపక్వమైన కాయలకి బూజు తేలికగా పడుతుంది కాబట్టి పెద్ద సైజులో ఆరోగ్యంగా ఉన్న కాయలని మాత్రమే ఎంచుకోవాలి. పాడైన వేరుశనగలను మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తినవద్దు, మీ పశువులకి పెట్టవద్దు.
2: నేను మా రైతు మిత్రులతో చెప్తుంటాను, ఎఫ్లాటాక్సిన్ ఉన్న వేరుశనగలని మీ పశువులకి, కోళ్లకి, పందులకి పెట్టకండి. అవి కూడా జబ్బు పడతాయి. వాటి మాంసం తింటే మన ఆరోగ్యం కూడా పాడవుతుంది అని. పాడైన వేరుశనగలన్నీ మేం పాతి పెడతాం, ఆరోగ్యంగా ఉన్నవి మాత్రమే
3: తింటాం.
1: వేరుశనగలని రోజులో చాలాసార్లు కలియబెడుతుండాలి, అప్పుడవి తొందరగా ఎండుతాయి, బూజు తక్కువ పడుతుంది. కాయలు ఎండాయా అనేది తెలుసుకోవడానికి కొన్ని తేలికైన పద్ధతులున్నాయని ఆంటోనియో మనకి చెప్తున్నాడు.
2: టార్పాలిన్
0: మీద ఎండుతున్న ఒక వేరుశనగకాయను తీసుకుని దాన్ని విదిలిస్తాం. టటటట అంటూ మోగుతుంది, అప్పుడది ఎండిందని మనకు తెలుస్తుంది. లేకపోతే కాయను తెరిస్తే లోపలున్న గింజ మీద పొట్టు ఎర్రగా కనిపిస్తుంది.
1: మీ వేరుశనగలని నేలకి దూరంగా, వర్షానికి, రాత్రిళ్లలో తేమకి దూరంగా ఉంచడానికి వాటిని సోలార్ డ్రైయర్లో పెట్టడం ఒక సరైన పద్ధతి. చెక్క స్తంభాలు, కర్రలతో ఎత్తుగా ఒక మంచని కట్టవచ్చు. ఇక్కడ చూపిన మంచె మీటర్ ఎత్తున 12 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు కలిగి ఉంది. కర్రల మీద ఒక జాలిని పరిచితే ఉత్పాదన కింద పడదు. జాలిని కర్రలకి కట్టవచ్చు. మంచ పక్కల్లోనూ మధ్యలోనూ 3 మీటర్లకొకటి చొప్పున స్తంభాలని పాతి ప్లాస్టిక్ షీట్ని పరచవచ్చు. పక్కల్లోని స్తంభాలు 1.5 మీటర్ల ఎత్తైనవి, మధ్యలోవి 2 మీటర్ల ఎత్తైనవి. మంచ పొడవున ఉన్న స్తంభాలని వైరు కలిపి ఉంచుతుంది. ప్లాస్టిక్ షీట్ చిరిగిపోకుండా ప్రతి స్తంభానికి చివరన గుడ్డలు చుట్టవచ్చు. ఇప్పుడు పొడవైన ఒక ప్లాస్టిక్ షీట్ని స్తంభాల మీదుగా మంచె మొత్తం పరుచుకునేలా కప్పవచ్చు. మంచికి 2 చివర్ల వైపున ప్లాస్టిక్ షీట్ని తెరిచి ఉంచితే ఉత్పాదనకి గాలి చక్కగా తగలడానికి వీలవుతుంది. డాన్ శాంటియాగో తన వేరుశనగలన్నింటినీ ఈ డ్రైయర్లో ఎండబెడతాడు. నేల మీద నేరుగా ఎండబెట్టినప్పుడు మొక్కజొన్న, మిరపకాయలు కూడా ఈ ఎఫ్లాటాక్సిన్లని ఉత్పత్తి చేయవచ్చు కాబట్టి

0: కాబట్టి అతను వాటిని కూడా ఈ డ్రయర్లోనే ఎండబెడతాడు.
1: ఉత్పాదనని డ్రయర్లో ఎండబెడితే ఆరోగ్యకరంగాను శుభ్రంగాను ఉండటమే కాక నేల మీద ఎండబెట్టినప్పటి దానికన్నా తక్కువ వృధా అవుతుంది. వాన పడితే నేల మీద ఎండబెట్టిందంతా పాడైపోయి అమ్మకానికి పనికిరాదు. ఇంతకు ముందు డ్రయర్ లేనప్పుడు మేము దుమ్ము కొట్టుకుని నేల మీద ఎండబెట్టేవాళ్ళం. అదంతా పాడైపోయేది. కానీ డ్రయర్లో ఉత్పాదన అంతా చాలా బాగా ఉంటుంది. అది తడవదు, చక్కగా దాని రంగులోనే అది ఎండుతుంది. డ్రయర్ చక్కగా తయారైంది. వేరుశనగలు తొందరగా ఎండుతాయి 2-3 రోజుల్లో. అదే నేల మీద వారం పట్టేది. డ్రయర్ చాలా శుభ్రంగా ఉంటుంది.
0: ఎండిన వేరుశనగలని అల్లిన సంచుల్లో పోసి చల్లని పొడిగా ఉన్న చోట నిల్వ చేయాలి. వేరుశనగలని చెక్క మంచెల మీద గాని పీటల మీద గాని నేల మీద ఆనకుండా ఉండేలా నిల్వ చేయాలి. సంచులని గోడలకి తగలకుండా ఉంచాలి, లేకపోతే అవి తడిబారవచ్చు. ఎలుకలని అదుపు చేయాలి. అవి మురికిగా సంచులని పాడుకేసి కాయలని తేమకి గురిచేసి బూజు పట్టేట్లు చేస్తాయి.
1: నేను మా తోటి వాళ్ళందరికీ విశాలంగా గాలి తగులుతూ ఉండే చోట నిల్వ చేయమని, ఉత్పాదనని ఎప్పుడూ ఎత్తుగా ఉండే చోట ఉంచమని చెప్తాను. నేల తడిసే అవకాశం ఉంది కాబట్టి అది నేల మీద ఆనకూడదు. అందుచేత దాన్ని ఎత్తులో గాలి తగిలే చోట ఉంచాలి. గాలి తగిలేలా చూస్తే అది ఎండుతుంది. ఎలకలు కూడా చేరుతాయి కాబట్టి దాన్ని తరచూ గమనిస్తుండాలి. గది తలుపులు చాలా గట్టిగా మూతపడాలి. ఒక పిల్లిని పెంచితే అది ఎలుకలను పట్టగలదు.
0: కాబట్టి వేరుశనగలు శుభ్రంగా ఆరోగ్యంగా ఎఫ్లాటాక్సిన్లు లేకుండా ఉండాలంటే మనం నేర్చుకున్నది గుర్తుంచుకోండి. వేరుశనగలు మొక్కజొన్న వంటి ఇతర పంటల గురించి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వాటిలో విష పదార్థాలు పెరగవచ్చు. విష పదార్థాలు కొన్ని రకాల బూజుల వల్ల ఉత్పత్తి అవుతాయి. ఈ బూజులు మట్టిలో ఉంటూ కాయలు దెబ్బతిన్నప్పుడు వాటిలోకి తేలికగా చేరగలవు. బాగున్న కాయలని విరిగిన చిన్న బూజు పట్టిన కాయల నుంచి వేరు చేయాలి. వేరుశనగ కాయలని టార్పాలిన్ మీద గాని ప్లాస్టిక్ షీట్ల మీద గాని ఎండబెట్టాలి తప్ప నేల మీద ఎంతమాత్రమూ ఎండబెట్టకూడదు. వేరుశనగ కాయలని రోజులో అనేక సార్లు కలియదిప్పాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వేరుశనగ కాయలకి తడి తగలనీయకూడదు. వేరుశనగ కాయల్ని చల్లగా పొడిగా ఉన్న చోట నిల్వ చేయాలి. అవి నేల మీద గానీ గోడలకి గానీ తగలకూడదు. ఈ సలహాలని పాటిస్తే మీకు ఆరోగ్యంగా ఉన్న వేరుశనగకాయలు దక్కుతాయి. మీ కుటుంబానికి మరింత ఆహారం, మీ ఖర్చులకి ఎక్కువ సొమ్ము లభిస్తుంది.
2: ఇది ఎందుకు ముఖ్యం అంటారా? మంచి రంగులో ఉంటే వేరుశనగకాయల్ని చక్కటి ధరకు అమ్మవచ్చు. లేకపోతే కొనేవాళ్లు వాటిని కొనాలనుకోరు. వాటి రూపం బాగుండదు, అమ్మకాలు పెద్దగా జరగవు. వేరుశనగ సరిగ్గా పండి చక్కగా ఎండితే దానికో పసుపచ్చ రంగు వస్తుంది. అప్పుడు అది వెంటనే అమ్ముడవుతుంది.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
2: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్, నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, చినామిరం, భీమవరం.
1: ఫోన్ 0818162234545.

0: Editing మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్ అండ్ డెస్క్టాప్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: మరికొద్ది క్షణాల్లో ఆయుష్మాన్ భవ కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4.
1: గుడ్ మార్నింగ్ లిజనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ మీ ఆజే హర్షి. మరి లిజనర్స్, ఇవాళ ఆయుష్మాన్ భవలో మీకోసం బోల్డని ఆరోగ్యకరమైన విషయాలు చెప్పడానికి మీ ముందుకు వచ్చేసానండి. మరి అవేంటో తెలుసుకునే ముందు ఆయుష్మాన్ భవలో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. అండ్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. వినండి, మరి వింటూనే ఉండండి. ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి లిజనర్స్, ఇవాళ ఆయుష్మాన్ భవలో పాలు, పెరుగు, ధాన్యము, బిస్కెట్లు ఇలా ఆహార ఉత్పత్తులన్నీ సేంద్రియ ట్యాగ్ తో పాటు అదనంగా విటమిన్లని, ప్రోటీన్లని నింపుకుని మరీ వస్తున్నాయనేది తెలిసిందే. ఇప్పుడు ఆ కోవలోకి మరొకటి చేరింది, అదే కోడిగుడ్డు. ఒమేగా 3, డి విటమిన్, హెర్బల్, ఫ్రీ రేంజ్, వేగన్ ఇలా ప్రత్యేకంగా డిజైన్ చేసిన కోడిగుడ్లు ఇప్పుడు మార్కెట్ లో కనిపిస్తున్నాయి. అసలు ఈ గుడ్లేంటో, వాటిల్లోని ఆ పోషకాలేంటో ఇవాళ తెలుసుకుందాం. ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, కొవ్వులు ఇలా అన్ని రకాల పోషకాల సమాహారమే కోడిగుడ్డు. అందుకే బలహీనంగా ఉన్న వాళ్ళని రోజు ఓ గుడ్డు తినమని చెబుతారు వైద్యులు. అయితే మనకు ఇంతవరకు తెలిసినవి రెండే రకాల గుడ్లు. ఒకటి కృత్రిమ పద్ధతిలో పిల్లల్ని చేయించి పౌల్ట్రీలో పెంచే ఫామ్ గుడ్లు, ఇళ్లలో స్వేచ్ఛగా తిరుగుతూ పెరిగే దేశవాళి కోళ్లు పెట్టే నాటుగుడ్లు. మొదటి వాటితో పోలిస్తే రెండో రకం కోళ్లు పెట్టే గుడ్లలోనే అన్ని రకాల పోషకాలు ఉంటాయి. కానీ వీటి సంఖ్య క్రమేణా తగ్గిపోతూ ఉండటంతో ఇప్పుడు ఇతర ఆహార ఉత్పత్తుల్లానే గుడ్లలోనూ మనకు అవసరమైన పోషకాల్ని చొప్పిస్తున్నారు. అంటే కోళ్లకు ప్రత్యేకమైన మేత వేయడం ద్వారా గుడ్డులో సహజంగా ఉండే పోషకాలతో పాటు అదనంగా మరికొన్ని విటమిన్లు, ప్రోటీన్లు, ఫ్యాటీ ఆమ్లాలు ఉండేలా చేస్తున్నారన్నమాట. అందుకే వీటిని ఫార్టిఫైడ్ లేదా డిజైనర్ ఎగ్స్ గా పిలుస్తున్నారు. గత 2 దశాబ్దాల నుంచి ఈ పద్ధతి వాడుకలో ఉన్నప్పటికీ ఇటీవల ఈ ఫార్టిఫైడ్ ఎగ్స్

ఉత్పత్తి బాగా పెరిగింది. అందులో భాగంగానే సాదా నాటుగుడ్లతో పాటు రకరకాల లేబుల్స్ తో కూడిన ఎగ్ బాక్స్ లు మార్కెట్ లోకి వస్తున్నాయి. మరి అవేంటో ఇవాళ తెలుసుకుందాం. మరి లిజనర్స్, రకరకాల గుడ్ల గురించి తెలుసుకునే ముందు ఆయుష్మాన్ బావలో మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే ప్లే అవుతుంది.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: ఓకే లిజనర్స్, ఒక సూపర్ సాంగ్ అయితే వినేశారు కదా. మరి ఇప్పుడు ఆయుష్మాన్ బావాలో విటమిన్ ఎక్స్ గురించి తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో అత్యధిక శాతం మంది డి విటమిన్ లోపంతో బాధపడుతున్నారు. దాంతో ఎముకలకు సంబంధించిన సమస్యలు చిన్న వయసులోనే మొదలవుతున్నాయి. అయితే గుడ్డు తినడం ద్వారా ఆ లోపాన్ని కొంతవరకు అధిగమించవచ్చు. అందులో D3-25-hydroxy విటమిన్ D3 అనే రెండు డి విటమిన్ రకాలు సహజంగానే లభిస్తాయి. అయితే ఆ రెండు పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహారాన్ని కోళ్లకి ఇవ్వడంతో అవి పెట్టిన గుడ్డు సొనలో ఆయా విటమిన్ల శాతం పెరుగుతుందట. ఎంత అంటే సుమారు 60 grams బరువున్న కోడిగుడ్లో 5.2-7 మైక్రోగ్రాముల విటమిన్ D3 పెరిగిందట. ఇది సాధారణ గుడ్డులో ఉండే దాంతో పోలిస్తే 6-8 ఎక్కువ అన్నమాట. కాబట్టి రోజువారీ అవసరమైన డి విటమిన్ లో 35-47% ఒక్క గుడ్డు నుంచి అందుతుంది. కేవలం ఇదొక్కటే కాదండి, ఇదే పద్ధతిలో ఇతర విటమిన్లను చూపిస్తున్నారు. నిజానికి గుడ్డులో ఒక సి విటమిన్ తప్ప ఏ, B6, B12, D, E తో పాటు ఫోలేట్లు సహజంగానే ఉంటాయి. ఇవన్నీ కోడిలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అందుకే డి విటమిన్లతో పాటు మిగిలిన వాటి శాతం కూడా పెరిగేలా ఫోర్టిఫికేషన్ చేస్తున్నారు. అంతేకాదు అయోడిన్, ఫ్లోరిన్, సెలీనియం, బి కాంప్లెక్స్, కాంజుగేటెడ్ లినోనిక్ ఆమ్లాలు వంటి పోషకాలని ఇలాగే చూపిస్తున్నారు. మరి లిజనర్స్, మరికొన్ని రకాల ఎగ్స్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: మాట్లాడకండి, హనీ ట్రాప్ వంటి మోసాలకు గురయ్యే ప్రమాదం ఉంది, అప్రమత్తంగా ఉండండి.
2: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. మరి ఇప్పుడు రెండు సొనలు ఉండే గుడ్ల గురించి తెలుసుకుందాం. అప్పుడప్పుడు మార్కెట్ లో రెండు సొనలు ఉన్న గుడ్లు చూస్తూ ఉంటాం. ప్రత్యుత్పత్తి వ్యవస్థ అభివృద్ధి చెందకుండా, అంటే చిన్న వయసు కోళ్లలో తొలినాళ్లలో ఒకే పెంకులోకి రెండు సొనలు వెళ్లిపోతూ ఉంటాయి. పెద్ద వయసు కోళ్లలోనూ, అంటే గుడ్లు పెట్టడం చివరి దశకు వచ్చినప్పుడు ఇలాగే జరుగుతూ ఉంటుంది. అవే ఇవి. అయితే కొన్ని అపోహాలతో ఈ రెండు సొనలు ఉన్న వాటిని తినడానికి చాలా మంది ఇష్టపడరు. దాంతో వీటిని ప్రత్యేకంగా ప్యాక్ చేసి అమ్ముతూ ఉంటారు. కానీ ఒక గుడ్డులో ఉండే తెల్లసొనతో పోలిస్తే వీటిలో రెండు పచ్చసొనలకి తగ్గ తెల్లసొన ఉంటుంది. కాబట్టి రెట్టింపు ప్రోటీన్ అందుతుంది. అందుకని డబుల్ యోక్ ఎగ్స్ ని హాయిగా తినొచ్చన్నమాట. మరి లిజనర్స్, ఇప్పుడు ఒమేగా 3 ఎగ్స్ గురించి తెలుసుకుందాం. సాధారణంగా కోళ్లకు జొన్న, మొక్కజొన్న, రాగులు, గోధుమలు ఇలా తృణ చిరుధాన్యాలని, పప్పు దినుసుల్ని, వాటి ఉత్పత్తుల్ని మేతగా వేస్తూ ఉంటారు. అయితే వీటితో పాటు అవిసె గింజల మేతని ఎక్కువగా వేసి పెంచిన కోళ్లు పెట్టినవే ఒమేగా గుడ్లు. అవిసెల్లో ఆల్ఫా లినోలిక్ ఆమ్లం అత్యధిక శాతంలో ఉండటంతో వాటిని తిన్న కోళ్లు అవి పెట్టే గుడ్లలోనూ అది పుష్కలంగా ఉంటుంది. ఈ ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు మన శరీరంలోకి చేరినప్పుడు డొకోసా హెస్కోనోయిక్, డిహెచ్ఏ, ఐకోసా పెంటానోయిక్ ఆమ్లాలుగా మారుతాయి. ఈ ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు మన శరీరంలోకి చేరినప్పుడు డొకోసా హెస్కోనోయిక్, అంటే డిహెచ్ఏ, ఐకోసా పెంటానోయిక్ ఆమ్లాలుగా మారుతాయి. ఈ రెండు కూడా శరీరంలో కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తాయి. అందుకే ఒమేగా గుడ్లు హృదయ రోగులకి ఆరోగ్యకరం అంటున్నారు. ఇవి గర్భిణీలు, పిల్లల్లో మెదడు పెరుగుదలకి తోడ్పడతాయి. వీటి వల్ల కణజాలలో ఆక్సిజన్ శాతం పెరగడంతో పాటు మెదడు పనితీరు బాగుంటుంది. ఒమేగా నూనెలు రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల కలిగే నొప్పుల్ని నివారిస్తాయని, వ్యాధికారక ఇన్ఫ్లమేటరీ సమస్యల్ని తగ్గిస్తాయని అంటున్నారు. సాధారణ గుడ్డులో మాదిరిగానే ఒమేగా గుడ్లలోనూ ప్రోటీన్లు, క్యాలరీలు అన్ని యథాతథంగా ఉంటాయి.

కాకపోతే సాధారణ గుడ్డులో సుమారు 49-60 మిల్లీగ్రాముల ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటే, ఫోర్టిఫైడ్ గుడ్డులో 115-360 మిల్లీగ్రాములు ఉంటాయట. అంటే రోజువారీ అవసరమైన ఒమేగా ఆమ్లాలలో 14-30% ఓ గుడ్డు నుంచి లభిస్తుంది అంటున్నారు నిపుణులు. మరి లిజ్నర్స్, ఇవాల్టి ఆయుష్మాన్ భావాలో అయితే రకరకాల కోడిగుడ్ల గురించి అయితే తెలుసుకున్నారు కదా. మరి అలాగే రేపు ప్రసారమయ్యే ఆయుష్మాన్ భావాలో మిగిలిన రకాల గురించి తెలుసుకుందాం. అండ్ లెన్ స్టేట్యూన్ రేడియో విష్ణు 9.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే హర్షి.

అన్ని రకముల జీర్ణకోస, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665588773.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి సూక్తి సుధ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో కొన్ని సూక్తుల యొక్క అర్థాన్ని తెలుసుకుందాం.

0: లౌకికులైన సాధు పురుషుల హక్కు ఉద్దిష్టమైన అర్థాన్ని అనుసరిస్తూ ఉంటుంది. మరేమో ఆజ్యులైన మహర్షుల వాక్కునే అర్థము అనుసరిస్తుంది. అనగా మహర్షులన్న మాటలు జరిగి తీరుతాయని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది.
1: జన్మాంతర సహస్రేషు

వేలాది జన్మల నుంచుని పరంపరగా ఎట్టి బుద్ధి వస్తూ ఉందో దానినే ప్రాణులు పొందుతూ ఉంటాయి. కానీ కేవలం ఉపదేశము వల్ల ఎట్టి ప్రయోజనమూ లేదు.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8866558773.
1: మా శ్రోతలు వింటున్నారు సూక్తి సుధ కార్యక్రమాన్ని. కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క భావాలను తెలుసుకుందాం.
2: సుఖం వాయది వా దుఃఖం, ప్రియం వాయది వా ప్రియం.

సుఖముగాని దుఃఖముగాని ప్రియముగాని అప్రియముగాని ఎప్పుడు ఏది ప్రాప్తమైనా అప్పుడు దానిని సేవిస్తూ ఉండాలి. దాని గురించి మనసులో వ్యాకులత అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ చెందకూడదు.

0: कृतबुद्धिषु कर्तारः कर्तृषु ब्रह्मवेदिना.
1: समस्త భూతముల్లోనూ ప్రాణులే శ్రేష్ఠులు. ప్రాణుల్లో బుద్ధితో కూడినవి శ్రేష్ఠములు. బుద్ధిగల వాటిలో మానవులు శ్రేష్ఠులు. నరులలో బ్రాహ్మణులు శ్రేష్ఠులు. బ్రాహ్మణులలో విద్వాంసులు శ్రేష్ఠులు. వారిలో నిశ్చయ బుద్ధి కలవారు శ్రేష్ఠులు. కృతబుద్ధుల్లో కర్తలు అనగా ఆచరణశీలులు శ్రేష్ఠులు. అట్టి ఆచరశీలుల్లో బ్రహ్మవేత్తలు శ్రేష్ఠులు అని మనువు చెప్పిరి.

శిరః తక్షకస్య విషం దంష్ట సర్వాంగం దుచ్చనే విషం. తేలునకు కొండియందును, కందిరీకకు తలయందును, పామునకు కోరయందును, దుర్జునికి నిలువెల్లా విషము ఉండును. శ్రోతలింతవరకు ఈనాటి సూక్తి సుధా కార్యక్రమాన్ని విన్నారు. తిరిగి రేపటి కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క అర్థాలు తెలుసుకుందాం. నమస్కారాలతో శృతి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదిరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లే

0: ఐరన్ బాక్స్, గెస్ట్ హౌస్, అహూజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజ ఆదిరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866745588.
1: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
0: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
0: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022. గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: FM 90.4. రేడియో విష్ణు 90.4 మెగా హెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా హైస్కూల్ విద్యార్థుల కోసం గణితంలోని సూత్రాలు ఉపయోగాలు అనే పాఠం వింటారు.
1: రాజు, మావయ్య పాఠశాలలో 6-7 తరగతులకు గణితం బోధిస్తారు కదా?
2: లేదు గీత, మావయ్య 8, 9, 10 తరగతులకు బోధిస్తారు.
1: సరే, మావయ్యనే అడిగి తెలుసుకుందాం. పద, మావయ్య దగ్గరకు వెళ్దాం.
2: నమస్కారం మావయ్య.
3: నమస్కారం పిల్లలు, రండి రండి, ఇలా కూర్చోండి.
1: అలాగే మావయ్య.
3: ఏం పిల్లలు, మొదటి యూనిట్ పరీక్షలు అయిపోయాయా?
1: అయిపోయాయి మావయ్య.
3: గీత, నీకు గణితంలో 8 మార్కులొచ్చాయి?
1: 25కు 24 మార్కులొచ్చాయి.
3: వెరీ గుడ్. రాజు, మరి నీకెన్ని మార్కులొచ్చాయి?
2: తక్కువగా వచ్చాయి మావయ్య. 25కు గాను 20 మార్కులు వచ్చాయి.
3: పర్వాలేదు, మీకు గణితంలో సహాయం చేయడానికి నేనున్నాను కదా.
2: ఇంకా ఎక్కువ మార్కులు సాధించడానికి గణితంలో మాకు ఉపయోగపడే విషయాలను చెప్పండి మావయ్య.
3: సరేనర్రా, పొడవు కొలవడానికి ప్రమాణం ఏంటి?
2: మీటర్ కదా మావయ్య.
3: గీత, మీటరు కంటే చిన్న ప్రమాణం ఏదైనా ఉందే?
1: సెంటీమీటర్ మావయ్య.
3: అయితే సెంటీమీటరు మీటర్లో ఎన్నో వంతు?
1: సెంటీమీటరు మీటర్లో 100వ వంతు. దీన్ని 1/100 మీటర్లుగా చెప్పవచ్చును.
4: రాజు, నువ్వు చెప్పు, ఏదైనా వస్తువు తలంలో ఎంత

0: స్థలాన్ని ఆక్రమిస్తుందో తెలుపు కొలతను ఏమంటారు?
1: ఆ, వైశాల్యం అంటారు.
2: వెరీ గుడ్. గీత, నువ్వు చెప్పు, వైశాల్యానికి ప్రమాణం ఏమిటి?
3: చదరపు ప్రమాణాలు మావయ్యా.
2: ఆ, 1 మీటరు భుజంగా గల చతురస్ర వైశాల్యం 1 చదరపు మీటరు. 1 సెంటీమీటరు భుజంగా గల చతురస్ర వైశాల్యం 1 చదరపు సెంటీమీటరు.
1: అవును మావయ్యా, 1 చదరపు సెంటీమీటరు 1 చదరపు మీటర్లో 10,000 వంతు అని 6వ తరగతిలో టీచర్ గారు చెప్పారు. 1 చదరపు సెంటీమీటర్ = 110,000 చదరపు మీటర్లు.
2: 1 సెంటీమీటరు భుజంగా గల చతురస్ర వైశాల్యం 1 చదరపు సెంటీమీటర్ కదా. 2 సెంటీమీటర్ల భుజంగా గల చతురస్ర వైశాల్యం ఎంతో చెప్పగలరా?
3: తెలియదు మావయ్యా.
2: నేన్ చెప్తాను వినండి. 2 సెంటీమీటర్లు భుజంగల చతురస్రంలో ఒక్కొక్క సెంటీమీటరుకు 1 చొప్పున అడ్డంగా 2 గీతలు, నిలువుగా 2 గీతలు గీస్తే 1 సెంటీమీటరు భుజముగల చదరములు మొత్తం 4 ఏర్పడతాయి. కనుక దాని వైశాల్యం 4 చదరపు సెంటీమీటర్లు.
1: భుజము పొడవు 3 ప్రమాణాలు గల చతురస్ర వైశాల్యము 3 × 3 = 9 చదరపు ప్రమాణాలు.
2: ఈ ఫలితాల నుండి చతురస్ర వైశాల్యం కనుక్కోవడానికి చతురస్ర భుజము పొడవును దానితోనే గుణిస్తే సరిపోతుంది అని గ్రహించొచ్చు. దీనినే చతురస్ర వైశాల్యము = భుజము × భుజము అని రాయొచ్చు.
3: మావయ్యా, దీన్ని క్లుప్తంగా సంకేతాల రూపంలో రాయవచ్చా?
2: వైశాల్యాన్ని ఏ అంటే ఆంగ్ల పెద్దక్షరం ఏ, భుజాన్ని ఎస్ అంటే ఆంగ్ల చిన్నక్షరం ఎస్ అనే సంకేతాలతో సూచిస్తే A = S × S అని రాయొచ్చు. దీనిని A = S² అని కూడా రాయొచ్చు.
3: మావయ్యా, A = S² సమీకరణంలో భుజము విలువ 2-3 ప్రమాణాలకు బదులుగా ఇతర విలువలు ఉపయోగించి వైశాల్యం తెలుసుకోగలమా?
2: ఆ, తెలుసుకోగలం. ఉదాహరణకు, భుజము కొలత 10 సెంటీమీటర్లు గల చతురస్ర వైశాల్యం కనుక్కోవడానికి A = S² సమీకరణంలో S = 10 దీన్ని ప్రతిక్షేపిస్తే A = 10 × 10 = 100 చదరపు సెంటీమీటర్లు అని వస్తుంది. ఇప్పుడు చెప్పిన విషయాలు గమనిస్తే మీకేమర్థం అవుతుంది?
1: భుజము విలువ తెలిస్తే ఏ చతురస్ర వైశాల్యమైనా తెలుసుకోవచ్చు కదా మావయ్యా.
2: ఈ విధంగా సమస్యా సాధనకు ఉపయోగించే సమీకరణాలనే సూత్రాలు అంటారు. ఈ సూత్రాలు 2 లేక అంతకంటే ఎక్కువ చరరాశుల మధ్య సంబంధాన్ని తెలియజేస్తాయి. మీకు తెలిసిన కొన్ని సూత్రాలను చెప్పండి.
3: దీర్ఘ చతురస్ర వైశాల్యము = పొడవు × వెడల్పు. A = L × B.
1: బారు వడ్డీ = అసలు × కాలం × రేటు/100. అంటే I = PTR/100.
2: మీరు చెప్పిన సూత్రాల్లో సమానత్వపు గుర్తుకు ఎడమవైపున ఎన్ని రాశులున్నాయి?
3: ఒకే రాశి ఉంది మావయ్య.
2: ఆ రాశిని ఏమంటారో తెలుసా మీకు?
1: తెలీదు మావయ్య.
2: సమీకరణంలో సమానత్వపు గుర్తుకు ఎడమవైపున ఉండే అవ్యక్త రాశినే సూత్రం యొక్క కర్త అంటారు.
3: మావయ్య, ఇలా మాటలలో ఉన్న సూత్రాలను ఏవైనా సంకేతాలు ఉపయోగించి రాయవచ్చా?
2: రాయొచ్చు. మాటల్లో ఉన్న సూత్రాలను సంకేతాల రూపంలో రాయొచ్చు. ఉదాహరణకి, ఇంతకు ముందు మీరు చెప్పిన దీర్ఘచతురస్ర వైశాల్యము దాని పొడవు వెడల్పుల లబ్ధానికి సమానము అనే దానిలో దీర్ఘచతురస్ర వైశాల్యం A అంటే క్యాపిటల్ A, పొడవు L అంటే స్మాల్ L, వెడల్పు B అంటే స్మాల్ B అనే సంకేతాలతో సూచిస్తే అప్పుడు సూత్రం A = L × B అవుతుంది.
3: ఇలాంటిదే ఒక సమస్య నాకు ఇవ్వరా మావయ్య?
2: ఒక వ్యాపార లావాదేవీలో లాభం అమ్మిన వెల కొన్న వెలల మధ్య గల తేడాకు సమానము అనే విషయాన్ని సంకేతాలు ఉపయోగించి

0: సూత్రాన్ని చెప్పు గీత.
1: లాభాన్ని పి, అమ్మిన వెలను ఎస్పి, కొన్న వెలను సిపి చేత సంకేతాలతో సూచిస్తే పిఈక్వల్ టు ఎస్పి మైనస్ సిపి. మావయ్య
0: కరెక్ట్గా చెప్పావమ్మా.
2: మాయ, మరి సంకేతాల రూపంలోని సూత్రాన్ని మాటల్లో రాయగలమా?
0: రాయలేకే. ఉదాహరణకు విఈక్వల్ టు ఎల్బిహెచ్ అనే సూత్రాన్ని దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణం వి, పొడవు ఎల్, వెడల్పు బి, ఎత్తు హెచ్తో సూచిస్తే విఈక్వల్ టు ఎల్బిహెచ్. సూత్రాన్ని మాటలలో దీర్ఘఘనము ఘనపరిమాణము దాని పొడవు వెడల్పు ఎత్తుల లబ్ధానికి సమానము అని రాయొచ్చు.
2: భలే మాయా. మాయా, నాకొక సూత్రం చెప్పండి, నేను దాన్ని మాటల్లోకి మార్చి చెబుతాను.
0: ఏఈక్వల్ టు 1/2 BH అనేది త్రిభుజ వైశాల్యాన్ని సూచించే సూత్రం. దీన్ని మాటల్లో చెప్పు రాజు.
2: త్రిభుజ వైశాల్యం ఏ, భూమి బి, ఎత్తును హెచ్ అనుకుంటే ఏఈక్వల్ టు 1/2 BH అనే సూత్రాన్ని మాటల్లో అయితే త్రిభుజ భూమి ఎత్తుల లబ్ధంలో సగం దాని వైశాల్యానికి సమానం అని రాయొచ్చు.
1: మావయ్య, ఈఈక్వల్ టు ఎల్బి అనే సూత్రం సహాయంతో కేవలం వైశాల్యం ఏమాత్రమే తెలుసుకోగలమా?
0: లేదమ్మా, ఒక సూత్రంలో ఎన్ని రాశులున్నాయో అందులో ఒకటి తప్ప మిగతా రాశుల విలువలు తెలిస్తే తెలియని రాశి విలువను కనుక్కోవచ్చు. ఉదాహరణకు సరాసరి రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. దీనిని మనం ఏఈక్వల్ టు ఎస్ బై ఎన్ అనే సంకేతాలతో రాసినప్పుడు ఏఎస్ఎన్లలో ఏవైనా రెండు రాశుల విలువలు తెలిస్తే మూడవ రాశి విలువ తెలుసుకోవచ్చు. ఆ తెలుసుకోవలసిన రాశిని కర్తగా ఉండేటట్లు సూత్రాన్ని మార్చాలి. ఉదాహరణకు ఏఈక్వల్ టు ఎస్ బై ఎన్లో కర్తను ఏ నుండి ఎస్కు మార్చాలంటే ఏఈక్వల్ టు ఎస్ బై ఎన్ సూత్రాన్ని ఇరువైపులా ఎన్తో గుణించగా ఎస్ఈక్వల్ టు ఏఎన్ అవుతుంది. ఇక్కడ కర్తను ఏ నుండి ఎస్కు మార్చడం జరిగింది. దీన్నే ఏఈక్వల్ టు ఎస్ బై ఎన్ సూత్రం ఎస్ఈక్వల్ టు ఏఎన్గా మార్పు చెందింది, లేదా రూపాంతరం చెందింది, లేదా పరివర్తనం చెందింది అంటారు.
1: ఈ విధంగా రూపాంతరం చెందిన సూత్రాలను ఏమంటారు మామయ్య?
0: ఒక సూత్రంలో కర్తను మార్చడం అనే ప్రక్రియ ఆ సూత్రం నుండి కొత్త సూత్రాలను కనుక్కోవడానికి లేదా ఆ సూత్రం యొక్క వివిధ రూపాలను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఒక సూత్రంలో కర్తను మార్చడం వల్ల ఏర్పడే సూత్రాలను సహాయక లేదా రూపాంతర సూత్రాలు అంటారు.
2: ఒక సూత్రానికి ఎన్ని సహాయక సూత్రాలుంటాయి మావయ్య?
0: మంచి ప్రశ్న వేశావు. ఒక సూత్రంలో ఎన్ని అవ్యక్త రాశులుంటాయో అన్ని రాశులను కర్తగా చేసి రాయొచ్చు. అంటే ఇచ్చిన సూత్రంలో ఉన్న అవ్యక్త రాశుల సంఖ్య కంటే ఒకటి తక్కువగా గల సంఖ్యలో సహాయక సూత్రాలు రాయొచ్చన్నమాట. ఉదాహరణకు ఏఈక్వల్ టు ఎస్ బై ఎన్కు గల సహాయక సూత్రాలు ఎస్ఈక్వల్ టు ఏఎన్, ఎన్ఈక్వల్ టు ఎస్ బై ఏ అంటే రెండు ఎన్ అవ్యక్త రాశులు గల సూత్రానికి సహాయక సూత్రాలు ఎన్-1 ఉంటాయి.
1: మావయ్య, సూత్రములో కర్త అనే అవ్యక్త రాశికి ఉండే లక్షణాలేమిటి?
0: 1, సూత్రంలో కర్త ఎల్లప్పుడూ సమానత్వపు గుర్తుకు ఎడమవైపున ఉంటుంది. 2, అది ఇతర రాశులతో కాక ఎడమవైపు ఒంటరిగా ఉంటుంది. 3, దాని గుణకం ఎల్లప్పుడూ 1గా ఉంటుంది.
2: మాయ, సూత్రంలో కర్తను మార్చడానికి ఏ విధమైన ధర్మాలను పాటించాలి?
0: కర్తను మార్చడానికి సాధారణ సమీకరణాలు సాధించడానికి ఉపయోగించే ధర్మాలు ఉపయోగించవచ్చు.
2: సాధారణ సమీకరణాలను సాధించడానికి ఉపయోగించే ధర్మాలను చెప్పండి మావయ్య.

0: అలాగేనరా, సమీకరణంలోని పదాలను ఒకవైపు నుండి మరోవైపుకు తరలిస్తే వాటి గుర్తులు మారతాయి.
1: ధనగుర్తు కలిగి ఉన్న పదము రుణగుర్తు పదముగాను, రుణగుర్తు కలిగి ఉన్న పదము ధనగుర్తు పదముగాను మారుతుంది.
0: సరిగ్గా అంతేనమ్మా. గుణకారము ఇంటూ గుర్తు, భాగహారము డివైడెడ్ బై గుర్తులు గల పదాలు ఏ విధంగా మారతాయో చెప్పురాజు.
2: ఆ సమీకరణంలోని పదాలు ఒకవైపు నుండి మరొక వైపుకు పంపేటప్పుడు గుణకారం గుర్తు కలిగి ఉన్న పదము భాగాహారం గుర్తు పదంగాను, భాగాహారం గుర్తు కలిగి ఉన్న పదము గుణకారం గుర్తు పదంగాను మారతాయి.
0: అంతేనరా.
1: ఈ ప్రక్రియలన్నింటికి ఏదైనా ప్రత్యేకమైన పేరు ఉందా మావయ్య?
0: లేకే, ఇలా సమీకరణంలోని పదాలను ఒకవైపు నుండి మరొక వైపుకు తీసుకెళ్లడాన్ని తరలించుట లేదా పక్షాంతర స్థాపన అంటారు.
1: ఐ ఈజ్ ఈక్వల్ టు పిటిఆర్ బై 100 అనే సూత్రంలో పిను కర్తగా ఎలా రాస్తారు మావయ్య?
0: ఐ ఈజ్ ఈక్వల్ టు పిటిఆర్ బై 100 అనే సూత్రంలో 4 అవ్యక్త రాసులు ఉన్నాయి. దీనికి 4-1 ఈజ్ ఈక్వల్ టు 3 సహాయక సూత్రాలు రాయగలం. అందులో మొదట పి కర్తగా చేయడం ఎలాగో చెప్తాను. సూత్రాన్ని మొదట కుడి ఎడమలుగా పరస్పరం మార్చాలి. అలా మార్చి రాసినప్పుడు సమానత్వపు గుర్తుకు ఇరువైపులా గల పదాలు పరస్పరం మారతాయి. అలా మార్చి రాయగా పిటిఆర్ బై 100 ఈజ్ ఈక్వల్ టు ఐ అవుతుంది కదా. ఇప్పుడు టిఆర్ అనే రాసులు గుణకారంలో ఉన్నాయి కాబట్టి రెండవ వైపున వాటిని భాగహారంలో రాయాలి. అదేవిధంగా 100 అనే రాశి భాగహారంలో ఉంది కనుక దానిని రెండవ వైపున గుణకారంలో రాయాలి. ఆ విధంగా చేయగా పి ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ 100 బై టి ఇంటూ ఆర్ అవుతుంది. దీని నుండి పి ఈజ్ ఈక్వల్ టు 100 ఐ బై టిఆర్ అవుతుంది. గీత, నువ్వు ఈ సూత్రాన్ని టీ కర్తగా చేసి చెప్పు.
1: టీ ఈజ్ ఈక్వల్ టు 100 ఐ బై పిఆర్ అవుతుంది మావయ్య.
0: గుడ్. రాజు, నువ్వు ఆర్ కర్తగా చేసి చెప్పు.
2: ఆర్ ఈజ్ ఈక్వల్ టు 100 ఐ బై పిటి అవుతుంది మావయ్య.
0: సరే పిల్లలు, మరికొన్ని విషయాలు ఇంకో రోజు చెప్తాను. చీకటి పడుతోంది, ఇక ఇంటికి వెళ్ళండి.
2: థ్యాంక్ యూ మావయ్య, వెళ్ళొస్తాం.
3: మీరింతవరకు హైస్కూల్ విద్యార్థుల కోసం గణితంలోని సూత్రాలు ఉపయోగాలు అనే పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం హైస్కూల్ విద్యార్థుల కోసం సైన్స్లోని పరిధీయ నాడీ వ్యవస్థ అనే పాఠం వింటారు.
0: అక్కా, కావ్య అమ్మ ఇంట్లో లేదా?
4: ఉంది అమ్మా, మామే వచ్చారు.
5: కావ్య, మావయ్యకు మంచినీళ్ళు తెచ్చివు.
0: అందరూ బాగున్నారా?
6: అందరూ బాగానే ఉన్నారు మావయ్య, కానీ అమ్మకే ఆరోగ్యం బాగాలేదు.
4: ఈ కాలు సమస్యతో అమ్మ చాలా బాధపడుతుంది. అసలు అమ్మకే ఈ సమస్య ఎందుకు వచ్చిందంటావు?
7: ఇది మన శరీరంలో ఉండే పరిధీయ నాడీ వ్యవస్థలోని నాడులు దెబ్బతినడం వల్ల ఎక్కువగా వస్తుంది. అలాగే ఈ సమస్య మన శరీరంలో ఏ భాగానికైనా రావచ్చు. ఎక్కువగా శరీరాంగ చివరి భాగాలైన కాలివేళ్లకు, చేతివేళ్లకు రక్త ప్రసరణ సరిగా జరగనప్పుడు, ఇంకా ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా రావచ్చు. విటమిన్ల లోపం కూడా వీటికి ఒక ప్రధాన కారణం కావచ్చు.
6: అసలు పరిధీయ నాడీ వ్యవస్థ అంటే ఏమిటి మావయ్య?
0: పరిధీయ నాడీ వ్యవస్థ అంటే ఏమిటో చెప్తాను, శ్రద్ధగా వినండి. పరి అంటే ఉపరితలం అని అర్థం. ఈ వ్యవస్థ మన శరీర ఉపరితలం అంతటా నాడుల ద్వారా వ్యాపించి ఉంటుంది. అందుకే దీన్ని పరిధీయ నాడీ వ్యవస్థ అంటాం. కాబట్టే దీనికి రక్షణ కొంచెం తక్కువే అని చెప్పొచ్చు. ప్రధానంగా 43 జతల నాడులుంటాయి. అయితే ఈ నాడులు బయలుదేరే ప్రాంతాన్ని బట్టి వీటిని 2 రకాలుగా వర్గీకరించారు. అవి 1 కపాల నాడులు, 2

0: వెన్ను నాడులు లేదా కసేరు నాడులు.
1: కపాల నాడులంటే కపాలంలోను, వెన్ను నాడులంటే వీపు భాగంలోను బయలుదేరుతాయా ఏంటి మామయ్య?
0: అవునమ్మా, కపాల నాడుల గురించి వివరంగా తెలుసుకుందాం. కపాల నాడులు కపాలంలో ఉన్న మెదడు నుండి ఉద్భవిస్తాయి. ఇవి మెదడులో ఉద్భవించే ప్రాంతాన్ని బట్టి, వాటి స్వభావాన్ని బట్టి, అవి చేసే పనిని బట్టి వాటికి పేర్లు పెట్టబడ్డాయి. ఇవి మొత్తం 12 జతలుంటాయి.
2: అవేంటి మావయ్య?
0: ఘ్రాణనాడులు, దృష్టినాడులు, నేత్రీయ నాడులు, డమరుకాకార నాడులు, త్రిధారానాడులు, అబ్జ్యుసెన్స్ నాడులు, ఆసియ నాడులు, శ్రవణ లేదా కర్ణావర్తము నాడులు, జిహ్వ సప్తపద నాడులు, వేగస్ నాడులు, కసేరు సమయ నాడులు, జిహ్వ లేదా అధో నాడులు.
3: తమ్ముడు, ఘ్రాణమంటే వాసన కదా. మొదటి జత కపాల నాడులైన ఘ్రాణనాడులు మెదడులో వాసన తెలిపే కేంద్రం నుంచి వస్తాయా?
0: అవునక్క, ఇవి జ్ఞాననాడులు. వీటి వల్ల మనం రకరకాల వాసనలు తెలుసుకోగలుగుతున్నాం. ఈ నాడులు దెబ్బతింటే మనం వాసన గ్రహించే శక్తినే కోల్పోతాం.
2: మరి చూపుకు ఉపయోగపడే నాడుల్నేమంటాం?
0: చూపుని దృష్టి అని అంటాం కదా, అందుకే వీటిని దృష్టినాడులు అంటాం. ఇవి జ్ఞాననాడులే.
1: ఈ నాడులు దెబ్బతింటే మనకు గుడ్డితనం వస్తుందా మామయ్య?
0: అవునమ్మా. మరి 3వ జత కపాల నాడుల పేర్లు నువ్వు చెప్తావా కార్తీక్?
2: ఓ చెప్తాను. నేత్రీయ నాడులు అంటాం కదా మావయ్య.
0: వెరీ గుడ్, బాగా చెప్పావు.
3: నేత్రమంటే కన్ను కదా, ఈ నేత్రీయ నాడులు చూపుకే ఉపయోగపడతాయా తమ్ముడు?
0: అవునక్క, దూరం చూపుకు దగ్గర చూపుకు అనుకూలంగా కనుపాపను మార్చుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. ఇంకా కంటిరెప్పల కదలికకు కూడా ఉపయోగపడతాయి.
2: మరి వీటికి దెబ్బ తగిలితే ఏమవుతుంది?
0: మెల్లకన్ను రావచ్చు. ఇంకా ప్రతి వస్తువు రెండుగా కనపడ్డం, కంటి పైరెప్పను నిలపలేక వాలిపోవడం, ఇలాంటి వ్యాధులు వస్తాయి. 4వ జత కపాల నాడుల పేరు ఢమరుకాకార నాడులు. ఇవి కూడా మధ్యమెదడు క్రింది భాగం నుండి బయలుదేరి కంటి కండరాలకు చేరే చాలక నాడులు.
2: అయితే ఇవి కూడా కంటికే చేరుతాయన్నమాట?
0: కంటికి చేరి కనుగుడ్డు గుండ్రంగా తిప్పడానికి ఉపయోగపడతాయి. ఇంకా కంటి నుండి వార్తలను మెదడుకు చేరవేస్తూ ఉంటాయి.
2: మరి 5వ జత కపాల నాడుల పేరు నేను చెప్తాను, త్రిధార నాడులు కదా?
0: అవునవును. వీటి నుండి 3 శాఖలు వస్తాయి కాబట్టే వీటిని ఆ పేరుతో పిలుస్తారు. ఒకటి కంటికి, 2వది పై దవడకు, 3వది క్రింది దవడకు వస్తాయి. ఇవి కూడా మెదడులోని క్రింది భాగం నుండే బయలుదేరే మిశ్రమ నాడులు. ఇవి దెబ్బతినడం వల్ల త్రిధార నాడీ వేదన అంటే బాధొస్తుందన్నమాట.
1: 6వ జత కపాల నాడుల పేరు
2: వాటిని అబ్జ్యుసెన్ నాడులంటారు.
0: ఈ అబ్జ్యుసెంట్ నాడులు కూడా కనుగుడ్డు కదలికలకే ఉపయోగపడతాయి. ఇవి మజ్జాముఖం పక్క నుండి బయలుదేరే చాలక నాడులు.
2: తరువాత నాడులు ఆసియా లేదా ఫేషియల్ నాడులు. ఫేస్ అంటే ముఖం కదా, అంటే ఇవి ముఖానికొస్తాయనుకుంటా.
0: అవును, ఇవి మజ్జాముఖం ప్రక్క నుండి బయలుదేరి ముఖానికి వ్యాపించి ఉంటాయి. ఇవి మిశ్రమ నాడులు. ఇవి రుచి, వేడి, చల్లదనం తెలుసుకోవడానికి, ముఖకండరాల కదలికలకు, ముఖ కవళికలకు ఉపయోగపడతాయి.
3: అంటే కోపంగా, నవ్వుతూ, విచారంగా, భయంగా ముఖం పెట్టటాన్ని ముఖ కవళిక అంటాం కదా తమ్ముడు?
0: అవునవును.
1: మామయ్య, తమ్ముడు నన్ను వెక్కిరిస్తుంటాడు కదా, అలా వెక్కిరించడం కూడా ముఖ కవళికేగా?
0: అవునమ్మా, అమ్మ చెప్పినవి నువ్వు చెప్పినవి కూడా ముఖ కవళికలే.
2: అక్క అక్క, నీకిష్టమైన పాట వస్తుంది విను.
1: అవునవును.
3: తమ్ముడు, ఇలా వినడానికి ఉపయోగపడే నాడులేవైనా ఉన్నాయా?
0: ఎందుకు లేవు. వీటిని శ్రవణ నాడులు లేదా వెస్టిబ్యులా అంటాం. ఇవి జ్ఞాననాడులు. ఇవి వినడానికి మాత్రమే కాదు, మన శరీరాన్ని సమతాస్థితిలో ఉంచడానికి కూడా ఉపయోగపడతాయి.
2: ఇవి దెబ్బతింటే మనకు వినపడదు, చెముడొస్తుంది.
0: అవును కార్తీక్. ఇంకా చెవులో శబ్దాలు రావడం, నడిచేటప్పుడు తల తిరగడం, బ్యాలెన్సు తప్పి పడిపోవడం జరుగుతుంది. మరిప్పుడు తొమ్మిదవ జత

0: కపాలనాడుల పేరు కార్తీక్, నువ్వు చెప్తావా అక్కని చెప్పమంటావా?
1: నేనే చెప్తాను. అవి జిహ్వా సప్తపద నాడులు.
2: కాదు నాన్న, అవి జిహ్వా సప్తపద నాడులు.
0: వెరీ గుడ్, వెరీ గుడ్, బాగా చెప్పారు. ఇవి మజ్జాముఖం ప్రక్క నుండి బయలుదేరి మ్యూకస్ పొర, గ్రసని, నాలుక కండరాల్లోకి వ్యాపించి ఉంటాయి. ఇవి మిశ్రమ నాడు.

0: వింగటం, మాట రావడం కష్టమవుతుంది.
1: పదవజత కపాల నాడుల పేరు వేగస్ నాడులు కదా తమ్ముడు?
2: అవునక్క, నీకు బాగానే గుర్తుందే. ఇవి చాలా ముఖ్యమైనవి. ఇవి మధ్యాముఖం పక్క నుండి బయలుదేరి గుండె, క్లోమగ్రంథి, రక్తనాళాలు, జీర్ణమండలం వరకు వ్యాపించి ఉంటాయి.
3: అంటే మన శరీరంలోని అన్ని ముఖ్య భాగాలకు వ్యాపించి ఉంటాయన్నమాట.
2: అవును కావ్య, అందుకే ఇవి శ్వాసక్రియను, జఠర క్లోమ గ్రంథి స్రావాలను, రక్తపోటును, గుండె కదలికలను అదుపులో ఉంచుతాయి. ఆహారం మింగడానికి, దగ్గడానికి, మాట్లాడేటప్పుడు శబ్దం రావడానికి ఉపయోగపడేవి కూడా ఇవే.
4: ఇవి దెబ్బతింటే ఏమవుతుంది మావయ్య?
2: మాట్లాడేటప్పుడు మాట శబ్దం తగ్గిపోతుంది, ఆహారం మింగటం కష్టమవుతుంది, హృదయ స్పందన ఎక్కువవుతుంది.
3: మామయ్య, తర్వాత నాడులు 11వ జత కపాల నాడులే కదా, వాటి పేర్లు సరిగ్గా గుర్తురావడం లేదు మామయ్య.
2: అవే, వాటి పేరు కొంచెం కొత్తగా ఉంటుంది కాబట్టి నీకు గుర్తురావడం ఇబ్బంది అయ్యుంటుంది. అవి కసేరు సమయ నాడులు. ఇవి మెడలో, భుజాలలో, ఒత్తికడుపులో, ఛాతి కండరాలలో వ్యాపించి ఉండే చాలక నాడులన్నమాట. ఇవి మెడ, భుజాల కదలికకు ఉపయోగపడతాయి. ఇవి దెబ్బతింటే తలను అటూ ఇటూ తిప్పడం, భుజాలు పైకి లేపడం కష్టమవుతుంది.
4: ఇక చివరి కపాల నాడుల పేరు జిహ్వనాడులు కదా మావయ్య?
2: కరెక్ట్. జిహ్వా అంటే నాలుక అని అర్థం కదా. ఇవి రుచిని తెలిపే నాలుకలోకి వ్యాపించి ఉండే చాలక నాడులు, అందుకే వీటిగా పేరొచ్చింది. ఇవి మాట్లాడేటప్పుడు, ఆహారం మింగేటప్పుడు నాలుక కదలడానికి ఉపయోగపడతాయి.
5: అంటే ఇవి దెబ్బతింటే ఆహారం నమలడం, మాట్లాడడం కష్టమవుతుందన్నమాట.
2: అవునక్క. పిల్లలు, 12 జతల కపాల నాడుల గురించి మీకు పూర్తిగా అర్థమైందనుకుంటాను.
6: ఓ, బాగా అర్థమైంది.
2: నీకు కూడా బాగా అర్థమైంది కదక్క. అయితే 12 జతల కపాల నాడుల పేర్లు నువ్వు చెప్పు.
5: సరే తమ్ముడు. ఘ్రాణనాడులు, దృష్టినాడులు, నేత్రీయనాడులు, డమరుకాకార నాడులు, త్రిధారానాడులు, అబ్డిసెన్స్ నాడులు, ఆస్యనాడులు, శ్రవణ లేదా కర్ణావర్తము నాడులు, జిహ్వ సప్తపద నాడులు, వేగస్ నాడులు, కసేరు సమయ నాడులు, జిహ్వా లేదా అధోనాడులు.
2: వెరీ గుడ్ అక్క, చాలా బాగా చెప్పావు.
3: మామయ్య, ఇప్పటి వరకు కపాల నాడుల గురించి చెప్పావు, అలాగే వెన్ను నాడుల గురించి కూడా వివరంగా చెప్పవా?
2: చెప్తాను, వినండి. వెన్ను నాడులను కసేరు నాడులు అని కూడా అంటారని చెప్పుకున్నాం కదా. ఇవన్నీ మిశ్రమ నాడులే. ఇవి 31 జతలుంటాయి. ప్రతి 2 వెన్నుపూసల మధ్య 1 జతనాడుల చొప్పున ఉంటాయి. ఇవి వెన్నుపాము నుండి బయలుదేరిన తరువాత ఒకదానితో ఒకటి కలిసి నాడీప్లక్షాన్ని ఏర్పరుస్తాయి. అంటే మొత్తం 31 జతల వెన్నునాడులు 5 నాడీప్లక్షాల్ని ఏర్పరుస్తాయన్నమాట.
4: వాటి పేర్లేంటి మావయ్య?
2: అవి గ్రీవప్లక్షం, బాహుప్లక్షం, కటిప్లక్షం, ఆసనప్లక్షం, కుసీజియల్ ప్లక్షం.
3: గ్రీవం అంటే పైభాగం అని అర్థం కదా మామయ్య?
2: అవునమ్మా. అందుకే గ్రీవప్లక్షంలో ఉండే 8 జతల వెన్నునాడులు మన శరీరం పైభాగాలైన చర్మానికి, తలకండరాలకు, భుజాల పైభాగానికి, ఉదర వితానానికి వ్యాపించి ఉంటాయి.
4: ఇవి దెబ్బతింటే ఏమవుతుంది మావయ్య?
2: ఈ నాడులు దెబ్బతినడం వల్ల సర్వైకల్ స్పాండిలైటిస్ అనే వ్యాధి వస్తుంది. ఇది ఎక్కువగా గంటల తరబడి కూర్చుని పనిచేసేవారికి వస్తుంది.
3: 2వ ప్లక్షం పేరు బాహుప్లక్షం కదా మామయ్య?
2: అవును కావ్య. దీనిలో 12 జతల వెన్నునాడులుంటాయి. ఇవి పై చేతులకు, భుజాల కండరాలకు, మెడకు వ్యాపించి ఉంటాయి. ఇవి దెబ్బతింటే ఈ నాడులు వెళ్లే ప్రాంతాలలో నొప్పి వస్తుంది.
4: తరువాతది కటిప్లక్షం, అవునా మావయ్య?
2: కరెక్ట్. దీనిలో 5 జతల వెన్నునాడులుంటాయి. ఇవి ఉదరం పార్శ్వభాగాలకు, ఉపరితల జ్ఞానేంద్రియాలకు, కొంచెం కింది కాళ్ల వరకు కూడా వ్యాపించి ఉంటాయి.
5: అవునా, మరి ఇవి దెబ్బతింటే ఏమవుతుంది తమ్ముడు?
2: లంబార్ స్పాండిలైసిస్ అనే వ్యాధి వస్తుంది. ప్రమాదాలకు గురైనప్పుడు ఎముకలు విరిగి పక్కనాడులపై ఒత్తిడి పడటం వల్ల ఎక్కువ

0: బరువులు ఎత్తినప్పుడు ఈ నాడులపై ఒత్తిడి పడటం వల్ల, ఇంకా ముసలితనంలో ఎముకలు అరిగి పక్కనాడులపై ఒత్తిడి పడటం వల్ల ఈ వ్యాధి వస్తుంది.
1: అయితే ఎక్కువ బరువులు ఎత్తేటప్పుడు ఏం చేయాలి మామయ్య?
0: అక్క, నువ్వీ విషయం జాగ్రత్తగా వినాలి. ఏవైనా బరువుల్నెత్తేటప్పుడు మోకాళ్లను వంచి లేపాలి గాని నడుముని వంచకూడదు.
2: అలాగే తమ్ముడు.
3: నాలుగో ప్లక్షం పేరు ఆసన ప్లక్షం కదా మావయ్య?
0: వెరీ గుడ్, బాగా చెప్పావు. దీనిలో 5 జతల వెన్నునాడులుంటాయి. ఇవి పాయు ప్రాంతానికి, మనం కూర్చునే భాగానికి, క్రిందికాళ్లకు వ్యాపించి ఉంటాయి. ఇవి దెబ్బతింటే సయాటికా నొప్పి వస్తుంది.
2: తమ్ముడు, ఈ సయాటికా నొప్పి గురించి చాలామంది అంటుంటారు, దీని లక్షణాలు ఎలా ఉంటాయి?
0: అవి కండరాల సంకోచం వల్ల, ఎక్కువగా మన వెన్నుపూసల మధ్య ఉండే డిస్కులు సంకోచించడం వల్ల సయాటికా నాడి మీద ఒత్తిడి పడి ఈ నొప్పి వస్తుంది. ఇది నడుము వెనుక భాగం నుండి మొదలై కాలు పాదం చివరి వరకు భరించలేనంతగా వస్తుంది. ఎక్కువగా ఇది ముసలితనంలో ఈ డిస్కులు అరగడం వల్ల వస్తుంది.
3: చివరి ప్లక్ష్యం పేరు
0: గుర్తురావడం లేదా? నేను చెప్తా విను. కొక్సిజియల్ ప్లక్ష్యం. దీనిలో 1 జత వెన్నునాడులుంటాయి. ఇవి దెబ్బతినడం వల్ల ఆ నాడులు వెళ్లే ప్రాంతాలలో నొప్పి వస్తుంది. కొన్ని పుస్తకాల్లో ఈ ప్లక్ష్యాన్నే ఆసన ప్లక్ష్యంలో కలిపేశారు. మరి పిల్లలు, వెన్నునాడులు అదే కసేరునాడుల గురించి అర్థమైందా?
1: ఓ, బాగా అర్థమైంది మామయ్య.
3: థ్యాంక్ యూ మామయ్య, చాలా విషయాలు చెప్పారు.
4: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా హైస్కూల్ విద్యార్థుల కోసం గణితంలోని సూత్రాలు ఉపయోగాలు అనే పాఠం, మరొక విద్యా కార్యక్రమం సైన్స్ లోని పరిధీయ నాడీ వ్యవస్థ అనే పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: विष्णु एफएम 90.4
1: विजय गैस्ट्रो एंट्रोलॉजी एंड लिवर हॉस्पिटल भीमवरम डॉक्टर विजयानंद कुमार वेकिराजु एमडी डीएम गैस्ट्रो एंट्रोलॉजी गारी ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ లివర్ గాల్ బ్లాడర్ బైలియరీ ట్రాక్ట్ ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ కొలనోస్కోపీ డబుల్ బెలూన్ ఎండోస్కోపీ పీడియాట్రిక్ ఎండోస్కోపీ ఈఆర్సీపీ కొలాంగియోస్కోపీ ఫైబ్రోస్కాన్ హై రిజల్యూషన్ మానోమెట్రీ పిహెచ్ ఇంపిడెన్స్ హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్ గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్ ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ ల్యాబ్ టెస్ట్ ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ సెకండ్ ఫ్లోర్ Axis Bank Pakkana, JP Road, Bhimavaram 2. Cell 8865-58773.
2: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి. నేనండి మీ ప్రసాద్.
3: నేను మీ విజయ. లిసనర్స్, మరి జులై 15వ తేదీకున్న అత్యంత ప్రాధాన్యత కలిగిన జాతీయ అంతర్జాతీయ విశేషాలని మన కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి అంతర్జాతీయంగా చూస్తే ప్రపంచ వ్యాప్తంగా

0: మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా యువతలో వృత్తిపరమైన నైపుణ్యాలు పెంచడం మరియు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం కోసం ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఈ జులై 15వ తేదీని ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవంగా నిర్వహిస్తూ ఉంటారు.
1: సరికొత్త తరానికి నైపుణ్యాల సాధికారతను అందించే అద్భుతమైన రోజు ఇది. అలాగే మద్రాస్ ప్రెసిడెన్సీ మాజీ ముఖ్యమంత్రి నిరుపేద విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టి విద్యా విప్లవానికి నాంది పలికిన కింగ్ మేకర్ కుమారస్వామి కామరాజ్, కె కామరాజ్ అని కూడా అంటూ ఉంటారు, 1903 జూలై 15వ తేదీన జన్మించారు. దేశ రాజకీయాలలో అత్యంత నిరాడంబరమైన నిబద్ధత గల నాయకుడిగా నిలిచిన ఆయన జయంతిని పురస్కరించుకుని విద్యారంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ రోజును ఒక గొప్ప విద్యా పండుగగా స్మరించుకుంటూ ఉంటారు.
0: ఇక ఈ జులై 15వ తేదీన ఒక అద్భుతమైన రాజకీయ ఘట్టం నమోదైంది. 1867 జులై 15వ తేదీన మెక్సికో దేశపు గొప్ప దేశభక్తుడు సంస్కర్త అయిన బెనిటో జువారెస్ ఫ్రెంచ్ సామ్రాజ్యవాద శక్తులపై సుదీర్ఘ పోరాటం చేసి విజయవంతంగా మెక్సికో సిటీలో అడుగుపెట్టి రాజ్యాంగబద్ధమైన గణతంత్రాన్ని పునరుద్ధరించారు. ఈ చారిత్రాత్మక విజయమే మెక్సికో దేశాన్ని ఆధునిక ప్రజాస్వామ్య పంథా వైపు నడిపించడమే కాకుండా విదేశీ శక్తుల వలస పాలనకు ఆ ప్రాంతంలో శాశ్వతంగా ముగింపు పలికింది.
1: ఇక అంతర్జాతీయ డిజిటల్ నెట్వర్క్ మరియు సామాజిక మాధ్యమాల విప్లవ చరిత్రకు వస్తే, ఈ జూలై 15వ తేదీన ఆధునిక కమ్యూనికేషన్ రంగాన్ని శాసించే ఒక అద్భుతమైన వేదిక పుట్టుకొచ్చింది. 2006 జూలై 15వ తేదీన జాక్ డోర్సీ, బిజ్ స్టోన్ మరియు ఇవాన్ విలియమ్స్ కలిసి ప్రపంచ వ్యాప్తంగా మైక్రో బ్లాగింగ్ సామాజిక మాధ్యమమైన ట్విట్టర్, ప్రస్తుతం ఎక్స్ అని పిలుస్తూ ఉన్నాం, దీన్ని అధికారికంగా ప్రజలందరికీ అందుబాటులోకి విడుదల చేశారు. కేవలం కొన్ని అక్షరాల పరిమితితో వార్తల్ని సమాచారాన్ని ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేగంగా చేరవేసే ఈ సరికొత్త ఆవిష్కరణ ఆధునిక డిజిటల్ జర్నలిజం మరియు సమాచార మార్పిడి శైలిని పూర్తిగా మార్చేసింది.
0: ఇక బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవన ఆత్యుడు అక్షయ్ కుమార్ దత్తా గారి విషయానికి వస్తే, ఆయన జులై 15న జన్మించారు. రాజా రామ్మోహన్ రాయ్తో కలిసి బ్రహ్మ సమాజ వ్యాప్తికి కృషి చేస్తూ తన పదునైన వ్యాసాల ద్వారా మూఢనమ్మకాలపై అలుపెరగని పోరాటం చేసిన సంఘ సంస్కర్త ఆయన. బెంగాలీ వచన సాహిత్యానికి ఆధునిక రూపాన్ని, వైజ్ఞానిక దృక్పథాన్ని తెచ్చిపెట్టిన గొప్ప పండితుడు ఆయన. ఇక భారత స్వాతంత్ర్య సమరయోధుడు పిఏ తాను పిళ్ళై గారు కూడా జులై 15నే జన్మించారు. ఆయన ట్రావెన్కూర్ సంస్థానంలో బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమాలకు నాయకత్వం వహించి స్వాతంత్ర్యానంతరం ట్రావెన్కూర్ కొచ్చిన్ రాష్ట్రానికి మరియు కేరళ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా సేవలందించిన నిబద్ధత గల రాజనీతిజ్ఞుడు. పంజాబ్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు గవర్నర్గా కూడా పనిచేసి తన పరిపాలనా దక్షతను చాటుకున్న దేశభక్తుడు ఆయన.
1: అలాగే ఆంధ్ర రాష్ట్రం గర్వపడే స్వాతంత్ర సమరయోధురాలు, సంఘ సేవకురాలు చేబియం సోదమ్మ గారు జూలై 15న జన్మించారు. ఆమె గాంధీజీ పిలుపుతో ఉప్పు సత్యాగ్రహం మరియు విదేశీ వస్త్ర బహిష్కరణ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొని బ్రిటిష్ వారి చేత జైలు శిక్ష అనుభవించిన ధీశాలి. జైలు నుండి విడుదలైన తర్వాత కూడా హరిజనోద్ధరణ, మహిళా విద్యా వ్యాప్తి మరియు కస్తూరిభా నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా గ్రామీణ మహిళల సాధికారత కోసం జీవితాంతం కృషి చేసిన మాతృమూర్తి.
0: ఇక ప్రముఖ ఆల్టెక్ పరిశోధక నిపుణుడు కొలచల సీతారామయ్య గారు కూడా జులై 15నే జన్మించారు. ఆయన రష్యాలో రసాయన శాస్త్రంలో ఉన్నత పరిశోధనలు చేసి భారతదేశంలో ఆయిల్ మరియు ఫ్యాట్స్ టెక్నాలజీ రంగాల అభివృద్ధికి శాస్త్రీయమైన పునాదులు వేసిన అంతర్జాతీయ స్థాయి శాస్త్రవేత్త. మన దేశంలో వనస్పతి మరియు సబ్బుల పరిశ్రమల ఆధునికీకరణలో సాంకేతిక సలహాదారుడిగా కీలక పాత్ర పోషించిన గొప్ప పరిశోధకుడు ఆయన.
1: అలాగే స్వాతంత్ర సమరయోధుడు, కాకినాడ నియోజకవర్గం నుంచి మొదటి లోక్సభకు ఎన్నికైన సభ్యుడు చెలికాని రామారావు గారు జూలై 15న జన్మించారు. ఆయన ఉప్పు సత్యాగ్రహం మరియు క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని సుదీర్ఘకాలం జైలు శిక్ష అనుభవించడమే కాకుండా పత్రికా రచయితగా ప్రజా చైతన్యానికి ఎంతో కృషి చేశారు. పార్లమెంటు సభ్యుడిగా గోదావరి జిల్లాల రైతాంగ సమస్యలపై, రేవుల అభివృద్ధిపై లోక్సభలో పదునైన గళాన్ని విప్పిన నిబద్ధత గల ప్రజానేత ఆయన.
0: ఇక హరిజన అభ్యుదయ నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు వేముల కోర్మయ్య గారు కూడా జులై జూలై 15 జన్మించారు. ఆయన మద్రాస్ ప్రెసిడెన్సీలో మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా సేవలందిస్తూ నిరుపేద దళిత వర్గాల విద్య ఆర్థిక అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన దేశాలి. వెనుకబడిన వర్గాల హక్కుల కోసం అసెంబ్లీలో గళమెత్తడమే కాకుండా ఎన్నో వసతి గృహాల స్థాపనకు శ్రీకారం చుట్టిన ఆదర్శ నాయకుడు ఆయన.
1: అలాగే ఆధునిక భారతదేశ నిర్మాణ శిల్పి, అఖండ ఇంజనీర్,

0: ఆనూరి లక్ష్మణ్ రావు గారు, కేఎల్ రావు గారు జూలై 15న జన్మించారు. ఆయన నాగార్జున సాగర్, భాక్రా నంగల్, హీరాకుడ్ వంటి చారిత్రాత్మక బహుళార్థ సాధక ప్రాజెక్టుల రూపకల్పనలో మరియు నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర పోషించిన అంతర్జాతీయ స్థాయి ఇంజనీరింగ్ మేధావి ఆయన. కేంద్ర నీటి పారుదల మరియు విద్యుత్ శాఖ మంత్రిగా దేశవ్యాప్తంగా సాగునీటి రంగానికి, వరదల నివారణకు ఆయన చేసిన సేవలకు గాను పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్న ధన్యజీవి ఆయన.
1: ఇక ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి మరియు భారతదేశ 9వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కోకా సుబ్బారావు గారు కూడా జులై 15నే జన్మించారు. ఆయన చారిత్రాత్మకమైన గోలక్నాథ్ వర్సెస్ పంజాబ్ ప్రభుత్వం కేసులో ప్రాథమిక హక్కులను పార్లమెంట్ సవరించలేదంటూ ఇచ్చిన తీర్పు భారత న్యాయ వ్యవస్థ చరిత్రలోని ఒక మైలురాయిగా నిలిచిపోయింది. న్యాయ వ్యవస్థ స్వతంత్రతను కాపాడటంలో మరియు పౌరుల స్వేచ్ఛను రక్షించడంలో అత్యంత హుందాగా, నిష్పక్షపాతంగా వ్యవహరించిన అపర చట్ట మార్తాండు ఆయన.
0: అలాగే ఆంధ్ర మహిళా సభ స్థాపకురాలు, సంఘ సంస్కర్త, స్వాతంత్ర సమరయోధురాలు దుర్గాబాయి దేశముఖ్ గారు జూలై 15న జన్మించారు. ఆమె ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని చెన్నైలో ఉద్యమాన్ని ముందుంటి నడిపించిన దీశాలి. ఆ తర్వాత లాయర్గా మారి మహిళల, పిల్లల సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. కేంద్ర సామాజిక సంక్షేమ బోర్డు తొలి అధ్యక్షురాలిగా, ప్రణాళికా సంఘం సభ్యురాలిగా దేశవ్యాప్తంగా మహిళా సాధికారతకు మరియు సామాజిక వికాసానికి బలమైన పునాది వేసిన ఆంధ్ర మహిళ ఆవిడ.
1: ఇక మన తెలుగు చలనచిత్ర రంగస్థల విలక్షణ నటుడు, రచయిత, దర్శకుడు డేవి నరసరాజు గారు కూడా జులై 15నే జన్మించారు. ఆయన నటరత్న ఎన్టీఆర్ గారి గుండమ్మ కథ, దొంగ రాముడు, భక్త ప్రహ్లాద వంటి క్లాసిక్ చిత్రాలకు అద్భుతమైన హాస్యభరితమైన సంభాషణలు అందించి మాటల రచయితగా టాలీవుడ్ లో సరికొత్త చరిత్ర సృష్టించారు. తన పదునైన నాటక రచనల ద్వారా సమాజంలోని కపటత్వాన్ని ఎండగడుతోని చలనచిత్ర రంగానికి హుందాతనాన్ని చేకూర్చిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన.
0: అలాగే స్వాతంత్ర సమర యోధుడు, రాజమండ్రి నియోజకవర్గం నుంచి మొదటి లోక్సభకు ఎన్నికైన కందాళ్ల సుబ్రహ్మణ్య తిలక్ గారు జూలై 15న జన్మించారు. ఆయన క్విట్ ఇండియా ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి జైలు శిక్ష అనుభవించడమే కాకుండా సోషలిస్టు భావజాలంతో నిరుపేద కార్మికుల, కర్షకుల హక్కుల కోసం నిరంతరం పోరాడారు. పార్లమెంట్లో సమాజ శ్రేయస్సు కోరే చట్టాల కోసం వాదించిన నిష్కళంక దేశభక్తుడు మరియు ప్రజాస్వామ్యవాది ఆయన.
1: ఇక అంతర్జాతీయ భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత లియోన్ లెడర్మాన్ గారు కూడా జులై 15నే జన్మించారు. ఆయన పరమాణు కణ పరిశోధనలో భాగంగా మ్యూవాన్ న్యూట్రినో అనే ప్రాథమిక కణాన్ని కనుగొని క్వాంటం భౌతిక శాస్త్ర గమనాన్ని మార్చివేసిన అఖండ శాస్త్రవేత్త. విశ్వ ఆవిర్భావ రహస్యాలపై ఆయన రాసిన ది గాడ్ పార్టికల్ అనే పుస్తకం ప్రపంచ వ్యాప్తంగా సైన్స్ పట్ల యువతలో అపారమైన ఆసక్తిని రేకెత్తించింది.
0: అలాగే భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకురాలు, ఏలూరు నియోజకవర్గం నుంచి 3వ లోక్సభ సభ్యురాలుగా ఎన్నికైన వీరమాచినేని విమలాదేవి గారు కూడా జూలై 15నే జన్మించారు. ఆమె ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మహిళా సంఘాల బలోపేతానికి, శ్రామిక మహిళల కనీస వేతనాల పోరాటాలకు ముందుండి నాయకత్వం వహించిన దీశాలి. పార్లమెంటులో పశ్చిమ గోదావరి జిల్లాల సాగునీటి ప్రాజెక్టుల సాధన కోసం మరియు గ్రామీణ పేదల సంక్షేమం కోసం హుందాగా గళమెత్తిన నిబద్ధత గల కమ్యూనిస్టు నేత ఆవిడ.
1: ఇకలాని కేరళకు చెందిన ప్రముఖ మలయాళ పద్మభూషణ్, జ్ఞానపీఠ పురస్కారాల గ్రహీత ఎంటీ వాసుదేవన్ నాయర్ గారు కూడా జులై 15నే జన్మించారు. ఆయన తన నాలుకెట్టు, రెండమూజం వంటి చారిత్రాత్మక నవలల ద్వారా కేరళ సంప్రదాయ కుటుంబాల్లోని సామాజిక మార్పులను, మహాభారత కథను భీముడి కోణంలో అత్యంత సృజనాత్మకంగా ఆవిష్కరించిన అక్షర బ్రహ్మ. కేవలం రచయితగానే కాకుండా ఎన్నో జాతీయ అవార్డులు పొందిన చిత్రాలకు స్క్రీన్ ప్లే రచయితగా, దర్శకుడిగా మలయాళ కళారంగానికి అంతర్జాతీయ కీర్తిని తెచ్చిన మేధావి ఆయన.
0: అలాగే నాగార్జున విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్, సుప్రసిద్ధ కవి రావెల సాంబశివరావు గారు జూలై 15 జన్మించారు. ఆయన విద్యా పరిపాలన రంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకొస్తూనే కవిరాజు విజయం అనే అద్భుతమైన నాటక రూపకాన్ని రచించి సాహిత్య లోకంలో తనదైన విశిష్ట ముద్ర వేశారు. తెలుగు భాషా సౌందర్యంపై, చారిత్రక ప్రముఖుల జీవితాలపై ఆయన చేసిన పరిశోధనలు మరియు కవితా సంపుటాలు నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచాయి.
1: ఇక తెలుగు పత్రికారంగ సీనియర్ పాత్రికేయుడు వాసిరెడ్డి వేణుగోపాల్ గారు కూడా జూలై 15 జన్మించారు. ఆయన దశాబ్దాలుగా వివిధ ప్రముఖ దినపత్రికల్లో సంపాదకుడిగా, పొలిటికల్ కాలమిస్ట్ గా సమకాలీన రాజకీయ సామాజిక పరిణామాలపై అత్యంత నిష్పక్షపాతంగా పదునైన విశ్లేషణలు అందించిన విలువలతో కూడిన జర్నలిస్ట్, సమాజ హితమే పరమావధిగా భావించి యువ జర్నలిస్టులకు మార్గదర్శిగా నిలిచిన అక్షర

0: పారిశ్రామికుడు ఆయన.
1: ఇక మన తెలుగు చలనచిత్ర ప్రముఖ దర్శకుడు, నిర్మాత, రచయిత విఎన్ ఆదిత్య గారు కూడా జూలై 15 జన్మించారు. ఆయన మనసంతా నువ్వే, శ్రీరామ్ వంటి అద్భుతమైన ఫ్యామిలీ లవ్ ఓరియంటెడ్ చిత్రాలను తెరకెక్కించి టాలీవుడ్లో కమర్షియల్ సక్సెస్ఫుల్ దర్శకుడుగా తనదైన ముద్ర వేశారు. కథలో చక్కటి భావోద్వేగాల్ని, మధురమైన సంగీతాల్ని సమ్మిళితం చేస్తూ హృద్యమైన చిత్రాలను రూపొందించడంలో ఆయన శైలి ఎంతో విలక్షణమైంది. సో లిజనర్స్, ఇంతవరకు జూలై 15 తేదీకి సంబంధించిన చరిత్రలో ఉన్న ఎన్నో సంఘటనలు, అదేవిధంగా ఎంతోమంది ప్రముఖుల గురించి తెలుసుకున్నాం కదండి. మరి ఈరోజు మన టాపిక్లోకి వెళ్లబోయే ముందు మన శ్రోతలందరి కోసం ఒక మంచి పాట వినిపిద్దామా?
0: తప్పకుండానయ్యా. లిజనర్స్, మరింకెందుకు ఆలస్యం, మీకోసం ఒక చక్కని పాటనైతే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

0: మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్ ఉండి రోడ్ భీమవరం. సెల్ 9849124000.
1: వెన్నెల ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
0: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. మరి ఈ రోజు మనం మాట్లాడకపోయే టాపిక్ ఏం తీసుకొచ్చామమ్మా?
2: మరి ప్రపంచ వ్యాప్తంగా యువతలో ఉన్న సరికొత్త టాలెంట్ ని, వాళ్ళ తెలివితేటల్ని గౌరవిస్తూ జరుపుకునే ఒక అద్భుతమైన రోజు ఈ రోజు. అది ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం. మరి ఈనాటి డిజిటల్ యుగంలో మన రేడియో విష్ణుని వింటున్న యువతి యువకుల భవిష్యత్తుకి ఈ నైపుణ్యాల దినోత్సవం ఎంత ముఖ్యమో, అసలు ఈ రోజు వెనుక ఉన్న ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం.
0: తప్పకుండానమ్మా. ఈవేళ మన భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ యువత సంఖ్య చాలా ఎక్కువ. కానీ ఈవేళ రోజుల్లో కేవలం డిగ్రీ సర్టిఫికెట్లు చేతిలో ఉంటే ఉద్యోగాలు రావడం లేదు. ఆ చదువుకి తోడుగా మన చేతిలో ఒక ప్రత్యేకమైన నైపుణ్యం ఉంటేనే ఈ పోటీ ప్రపంచంలో మనం నిలబడగలం. ఐక్యరాజ్య సమితి ప్రతి ఏటా జూలై 15న ఈ రోజును నిర్వహించడం వెనుక ఒక అసలైన లాజిక్ ఇదే. యువత కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీని, సరికొత్త స్కిల్స్ ని నేర్చుకుని తమ కాళ్ల మీద తాము నిలబడాలనేదే ఈ రోజు ముఖ్య ఉద్దేశం అన్నమాట.
2: అసలు మన నిత్య జీవితంలో చూసుకున్నా నైపుణ్యం ఉన్నవాడికి ఎక్కడికి వెళ్ళినా డోకా ఉండదు కదా. మరి వాళ్ళ మార్కెట్ లో కోడింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ, డిజిటల్ మార్కెటింగ్ లాంటి ఆధునిక నైపుణ్యాలతో పాటు ఒక మంచి కార్పెంటరీ, ఎలక్ట్రికల్ వర్క్, వీడియో ఎడిటింగ్ లేదా మన రేడియో రంగానికి సంబంధించిన వాయిస్ ఓవర్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇలా ఏ ఒక్క రంగంలోనైనా సరే చేతిలో ఒక నైపుణ్యం ఉంటే కొండ మీద కూర్చోనైనా బతకచ్చు. మరి చదువు అనేది మనకు సంస్కారాన్నిస్తే నైపుణ్యం అనేది మనకు ఉపాధినిస్తుంది. అందుకే యువత ఖాళీగా కూర్చోకుండా దొరికిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటూ కొత్త విద్యలను నేర్చుకోవడంలో ముందడుగనేది వేయాలి.
0: కరెక్ట్ అమ్మా. ఇవాళ డిజిటల్ ప్రపంచంలో నైపుణ్యాలు ఉన్న మనిషికి, నైపుణ్యాలు లేని మనిషికి మధ్య చాలా స్పష్టమైన తేడా కనిపిస్తుంది. నైపుణ్యం ఉన్న వ్యక్తి తన రంగంలో ఎలాంటి కొత్త టెక్నాలజీ వచ్చినా, ఎలాంటి సవాళ్లు ఎదురైనా ఎంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తాడు. తన పనిపై పూర్తి అవగాహన ఉండడం వల్ల సమస్యలను చాలా సులువుగా పరిష్కరిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటాడు. ఆఫీసుల్లో గాని సమాజంలో గాని అతనికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం లభిస్తాయి. అదే సమయంలో కేవలం చదువు మాత్రమే ఉండి ఎటువంటి ప్రాక్టికల్ నైపుణ్యాలు లేని వ్యక్తి నిరంతరం ఒకే రకమైన అభద్రతా భావంతో ఉంటాడు. పనిచేసే చోట చిన్న మార్పు వచ్చినా, కొత్త సాఫ్ట్వేర్ లేదంటే కొత్త పద్ధతి వచ్చినా తాను వెనకబడిపోతానేమో అని భయపడుతూ ఉంటాడు. నిర్ణయాలు తీసుకోవడంలో ఎప్పుడూ పక్కవారిపై ఆధారపడాల్సి వస్తుంది.
2: నైపుణ్యం ఉన్నవాడు ఏ రంగంలోనైనా ఎంతో వేగంగా ఎదుగుతూ కొత్త ఎత్తులను తాకుతుంటే నైపుణ్యాలు లేనివాడు ఒకే చోట ఉండిపోవాల్సి వస్తుంది. మరి పోటీ ప్రపంచంలో ఒక రంగంలో రాణించాలంటే నిరంతరం మనల్ని మనం అప్డేట్ చేసుకోవాలి. నైపుణ్యం ఉన్న వ్యక్తి పని నాణ్యత చాలా బాగుంటుంది, సమయం కూడా ఆదా అవుతుంది. అందువల్ల ప్రతి సంస్థ అలాంటి వారికి ప్రాధాన్యత ఇస్తుంది. కాబట్టి యువత కేవలం సర్టిఫికెట్లకే పరిమితం కాకుండా తమ చేతికి ఒక పనితనాన్ని, నైపుణ్యాన్ని జోడించుకుంటేనే భవిష్యత్తులో అద్భుతంగా రాణించగలరు.
0: ఇవాళ యువతిని చూస్తే ఎంతో గర్వంగా అనిపిస్తూ ఉంటుందమ్మా. నేటి తరం యువతి యువకులు ఎంతో చురుగ్గా ఉంటున్నారు. ప్రపంచంలో ఎక్కడ ఏ మార్పు వచ్చినా ఇంటర్నెట్ ద్వారా క్షణాల్లో అప్డేట్ అవుతూ ఉన్నారు. మల్టీ టాస్కింగ్ చేయడంలో, సరికొత్త గ్యాడ్జెట్స్ వాడడంలో వాళ్ళు స్పీడే వేరు. కానీ అదే సమయంలో కొంతమంది యువత సోషల్ మీడియా ఆకర్షణలో పడి తాత్కాలికమైన విషయాల కోసం తమ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటూ దారి తప్పుతూ ఉన్నారు. జీవితంలో ఇంకా మెరుగ్గా ముందుకు వెళ్లాలంటే యువత కేవలం ఇన్ఫర్మేషన్ ని సేకరించడం మాత్రమే కాదు, దాన్ని నాలెడ్జ్ గా మార్చుకోవాలి. డిజిటల్ ప్రపంచాన్ని కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే కాకుండా
3: తమ కెరీర్ ఎదుగుదలకు ఒక వేదికగా వాడుకున్నప్పుడే జీవితంలో అనుకున్న లక్ష్యాలని త్వరగా చేరుకోగలరు.
2: నిజమే అన్నయ్య. అయితే మరి ఈ రోజుల్లో మారుతున్న ట్రెండ్స్ కి అనుగుణంగా యువత తమ స్కిల్స్ ని ఏ విధంగా షార్ప్ చేసుకోవాలో, అసలు ఒక వ్యక్తి పూర్తి స్కిల్డ్ గా ఉన్నాడని

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్.

0: ఎలా గుర్తిస్తారో కూడా కాస్తంత విడమర్చి చెప్తావా?
1: ఖచ్చితంగానమ్మా. మనలో ఉన్న స్కిల్స్ ని షార్ప్ చేసుకోవడానికి మూడు సులువైన మార్గాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే కంటిన్యూస్ లెర్నింగ్. కాలంతో పాటు మన రంగంలో వస్తున్న కొత్త సాఫ్ట్వేర్స్, టెక్నాలజీస్ లేదా ట్రెండ్స్ ఏంటో తెలుసుకుంటూ ఆన్లైన్ కోర్సుల ద్వారా నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి. రెండోది ఏంటంటే ప్రాక్టీస్ చేయాలి. కేవలం థియరీ చదివితే సరిపోదు, నేర్చుకున్న విషయాన్ని రోజువారీగా ప్రాక్టికల్స్ చేస్తూ ప్రయోగాత్మకంగా అప్లై చేయాలి. ఇక మూడోది ఫీడ్బ్యాక్. మనం చేసిన పనిని మన సీనియర్స్ లేదంటే మెంటర్స్ కి చూపించి అందులో ఉన్న లోపాలని అడిగి తెలుసుకుని సరిదిద్దుకోవాలి.
0: ఇక అసలు ఒక యువకుడు పూర్తి స్కిల్డ్ గా ఉన్నాడని ఎలా పరిగణిస్తారంటే, కేవలం ఒక పనిని చేయడం మాత్రమే నైపుణ్యం కాదు, ఆ పనిని ఎంత నాణ్యతతో, ఎంత తక్కువ సమయంలో, ఎంత క్రియేటివ్ గా పూర్తి చేయగలుగుతున్నాడు అనే దాన్ని బట్టి అతని నైపుణ్యాన్ని గుర్తిస్తారు. మరి దాంతో పాటు సమస్య వచ్చినప్పుడు భయపడకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం, నలుగురితో కలిసి టీంగా పనిచేయగలగడం, అవతలి వారితో స్పష్టంగా మాట్లాడగలగడం, ఈ లక్షణాలన్నీ ఉన్నప్పుడే ఒక వ్యక్తిని నేటి మార్కెట్లో కంప్లీట్ స్కిల్డ్ ప్రొఫెషనల్ గా పరిగణిస్తారు.
1: కరెక్ట్ అమ్మా. కాలం మారే కొద్దీ నైపుణ్యాల స్వరూపం కూడా పూర్తిగా మారిపోయింది. పాతతర నైపుణ్యాలకి ఈ తరం నైపుణ్యాలకి మధ్య చాలా ఆసక్తికరమైన తేడాలు కూడా ఉన్నాయి. పాత తరంలో నైపుణ్యం అంటే ఎక్కువగా చేతి పనితనం లేదంటే శారీరక శ్రమతో ముడిపడి ఉండేది. ఒక వస్తువుని తయారు చేయాలన్నా, ఒక లెక్క కట్టాలన్నా, సమాచారాన్ని భద్రపరచాలన్నా మనుషులు తమ చేతులతో, జ్ఞాపక శక్తితో అద్భుతంగా చేసేవారు. ఆ తరంలో ఒక పనిని నేర్చుకోవడానికి ఎంతో ఓపిక, సంవత్సరాల తరబడి గురువుల దగ్గర శిక్షణ అవసరమయ్యేవి. అందుకే వారి నైపుణ్యాలలో నిలకడగా నాణ్యత ఎంతో ఎక్కువగా ఉండేది.
0: కానీ ఈ తరం నైపుణ్యాలు పూర్తిగా డిజిటల్ మరియు సాంకేతిక పరిజ్ఞానం వైపు మళ్ళాయి. మరి ఇవాళ శారీరక శ్రమ కంటే బుద్ధిబలానికి, స్మార్ట్ వర్క్కి ప్రాధాన్యత పెరిగింది. కంప్యూటర్ కోడింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్, డిజిటల్ కమ్యూనికేషన్ వంటివి ఈ తరం నైపుణ్యాలుగా మారాయి. మరి ఇంటర్నెట్ పుణ్యమా అని ఈ రోజుల్లో ఒక కొత్త స్కిల్ను నేర్చుకోవడం చాలా వేగంగా, సులువుగా మారిపోయింది. మరి పాత తరంలో ఒక పనిని క్షుణ్ణంగా జీవితాంతం ఒకేలా చేసేవారు. కానీ ఈ తరం యువత ఒకే సమయంలో రకరకాల టెక్నాలజీని వాడటంలో చాలా స్పీడ్గా ఉంటున్నారు.
1: సో లిజనర్స్, ఈవేళ టాపిక్లో మరిన్ని విషయాలు మాట్లాడుకోబోయే ముందు మన శ్రోతలందరి కోసం మరొక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది, విని ఆనందించండి.

0: లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
2: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. నువ్వు చెప్పింది అక్షరాల నిజమమ్మా, కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన తేడా కూడా ఉంది. పాతతరం నైపుణ్యాలలో డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ ఎక్కువగా ఉండేది. వారు ఒక రంగంలో దిగితే అందులో సంపూర్ణమైన పట్టు సాధించేవారు. కానీ ఈ తరం నైపుణ్యాలలో స్పీడ్ అండ్ వెర్సిటాలిటీ ఎక్కువగా ఉంది. అయితే టెక్నాలజీ ప్రతి 6 నెలలకు మారిపోతూ ఉండడం వల్ల ఈ తరం యువత తమ స్కిల్స్ని నిరంతరం మార్చుకుంటూ అప్డేట్ అవుతూనే ఉండాలి. పాత తరం వాళ్ళు ఒక స్కిల్తో జీవితాంతం స్థిరంగా బతికేస్తే, ఈ తరం వాళ్ళు మారుతున్న మార్కెట్కి అనుగుణంగా కొత్త కొత్త విద్యలను ఎప్పటికప్పుడు అలవర్చుకోవాల్సి వస్తుంది. పాత తరం నిలకడని ఈ తరం వేగాన్ని కనుక కలిపితే యువతకి అస్సలు తెలుగుండదనుకో.
1: ఇవాళ ప్రపంచాన్ని నడిపిస్తున్న అతిపెద్ద శక్తి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AI. మారుతున్న కాలంలో యువత భవిష్యత్తులు అద్భుతంగా రాణించాలన్నా, ఆర్థికంగా స్థిరపడాలన్నా ఈ AI రంగాల్లో నైపుణ్యాలను పెంపొందించుకోవడం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. మరి AI అనగానే కేవలం కంప్యూటర్ సైన్స్ చదివిన వారికి అనుకుంటే పొరపాటే. మరి వేళ ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్న యువత అయినా సరే నేర్చుకోదగ్గ కొన్ని కీలకమైన AI రంగాలు కూడా ఉన్నాయి.
2: కరెక్ట్ అమ్మా, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని పిలుస్తూ ఉన్నారు ఈ రోజుల్లో. AI టూల్స్ అంటే చాట్ బోర్డ్స్ లేదంటే ఇమేజ్ జనరేటర్స్ నుంచి మనకి కావలసిన ఖచ్చితమైన సమాచారాన్ని, అవుట్పుట్లని ఎలా రాబట్టాలో తెలిపే నైపుణ్యం ఇది. AIకి సరైన ప్రశ్నలు వేయడం, దానికి కమాండ్స్ ఇవ్వడం వస్తే చాలు. ఈవేళ మార్కెట్లో దీనికి IT కంపెనీల నుంచి కంటెంట్ క్రియేషన్ సంస్థల వరకు ఎన్నో రకాల అవకాశాలున్నాయి. అలాగే ఈవేళ డేటా అనేది పెద్ద ఆస్తిగా మారిపోయింది కదా, దానికి సంబంధించిన AI రంగాలు కూడా యువతకి బాగా ప్లస్ అవుతూ ఉన్నాయి. డేటా అనలిటిక్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, మార్కెట్లో ఉన్న లక్షలాది డేటాను విశ్లేషించి AI మోడల్స్ ద్వారా భవిష్యత్ ట్రెండ్స్ ఎలా ఉండబోతున్నాయో అంచనా వేసే స్కిల్ ఇది. బిజినెస్, బ్యాంకింగ్, హెల్త్ కేర్ వంటి ప్రతి రంగంలోనూ ఈ నైపుణ్యాలు ఉన్న వారికి విపరీతమైన డిమాండ్ ఉంది.
1: ఇక AI ఆధారిత కంటెంట్

0: క్రియేషన్ అండ్ డిజైనింగ్, వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, రైటింగ్ రంగాల్లో ఉన్న యువత సాంప్రదాయ పద్ధతులతో పాటు ఏ టూల్స్ను ఉపయోగించి తక్కువ సమయంలో అత్యంత నాణ్యమైన రీల్స్, లోగోలు, వెబ్సైట్ డిజైన్స్ ఎలా చేయాలో నేర్చుకుంటే వారి ఉపాధి అవకాశాలు 3 రెట్లు పెరుగుతాయి. సైబర్ సెక్యూరిటీ అండ్ ఏ ఎథిక్స్, మరి ఏ వాడకం పెరిగే కొద్దీ డేటా దొంగతనాలు, నకిలీ ప్రొఫైల్స్ వంటి ముప్పులు కూడా పెరుగుతున్నాయి. కాబట్టి ఏ సిస్టమ్స్ను ఎలా సురక్షితంగా ఉంచాలో నేర్పి సెక్యూరిటీ స్కిల్స్ నేర్చుకుంటే భవిష్యత్తు తిరుగుండదు. మరి రంగాల్లో యువత ఇప్పుడే పట్టు సాధిస్తే రాబోయే 10 ఏళ్ల పాటు కెరీర్ పరంగా ఎంతో లాభదాయకంగా ఉంటుంది.
1: కరెక్ట్ అమ్మా, ఏఐ అనేది మన ఉద్యోగాల్ని తీసేది, కానీ ఏఐ వాడడం తెలిసిన ఏఐ తెలియని వ్యక్తి ఉద్యోగాన్ని ఖచ్చితంగా భర్తీ చేస్తాడు. ఈవేళ స్కూళ్లలో పిల్లలు చదువుకునే చదువు కేవలం మార్కులు ర్యాంకులకే పరిమితం కాకుండా వారు రేపు సమాజంలోకి అడుగు పెట్టినప్పుడు నిజమైన విజేతలుగా నిలబడడానికి కొన్ని అత్యవసరమైన నైపుణ్యాలు చిన్నప్పటి నుంచే శిక్షణ ఇవ్వడం ఎంతో అవసరం. కేవలం పుస్తకాల్లోని పాఠాలు బట్టి పట్టడం వల్ల పరీక్షలు పాస్ అవ్వచ్చు, కానీ జీవితాన్ని మాత్రం నెగ్గలేరు. అందుకే పాఠశాల దశ నుంచే ముఖ్యంగా 4 రకాల నైపుణ్యాల శిక్షణ పాఠ్యాంశాల్లో భాగం కావాలి. సమస్యల పరిష్కార నైపుణ్యం మరియు విమర్శనాత్మక ఆలోచన, ఇది చాలా ముఖ్యం. పిల్లలకి ఒక సమస్య వచ్చినప్పుడు భయపడిపోకుండా దానికి గల కారణాలను విశ్లేషించి సొంతంగా తార్కిక నిర్ణయాలు ఎలా తీసుకోవాలో నేర్పించాలి. ఇది వాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అలాగే ఈ వాల్టీ డిజిటల్ యుగంలో పిల్లలకి టెక్నాలజీని సరైన పద్ధతిలో వాడడం నేర్పే శిక్షణకి కూడా ఇది ఎంతో ముఖ్యంగా కూడా ఉంది. ఇక ఆధునిక డిజిటల్ మరియు కోడింగ్ నైపుణ్యాలు కనుక చూస్తే కేవలం స్మార్ట్ ఫోన్లో గేమ్స్ ఆడడం లేదంటే వీడియోలు చూడడం డిజిటల్ నాలెడ్జ్ కానే కాదు. కంప్యూటర్ బేసిక్స్, సులువైన కోడింగ్ మరియు ముఖ్యంగా ఇంటర్నెట్ని సురక్షితంగా ఎలా వాడాలి అనే విషయాల మీద ప్రాక్టికల్ శిక్షణ అనేది తప్పకుండా ఇవ్వాలి.
0: మరి కమ్యూనికేషన్ మరియు జట్టుగా పనిచేసే నైపుణ్యం, తమ మనసులోని భావాలను అవతలి వారికి స్పష్టంగా ధైర్యంగా ఎలా వ్యక్తపరచాలో నేర్పించాలి. 4 కలిసి ఒక గ్రూప్ టాస్క్ లేదా ప్రాజెక్ట్ చేసేటప్పుడు అందరినీ కలుపుకుంటూ లీడర్షిప్ క్వాలిటీస్తో ఎలా పనిచేయాలో స్కూల్ స్థాయి నుంచే అలవాటు చేయాలి. అత్యంత ముఖ్యమైనది ఆర్థిక పరిజ్ఞానం మరియు చేతి పని నైపుణ్యాలు. డబ్బు విలువ, పొదుపు చేయడం, బడ్జెట్ వేసుకోవడం లాంటి బేసిక్ ఆర్థిక సూత్రాలని పిల్లలకి చిన్నప్పుడే పరిచయం చేయాలి. దీంతోపాటు కార్పెంటరీ, ఎలక్ట్రికల్ బేసిక్స్, గార్డెనింగ్ లేదా కుకింగ్ లాంటి చిన్న చిన్న ప్రాక్టికల్ పనుల్లో కనీస శిక్షణిస్తే భవిష్యత్తులో వారెవరిపైనా ఆధారపడకుండా తమ పనుల్ని తాము చేసుకోగలుగుతారు.
1: ఈ నైపుణ్యాలన్నీ అభ్యతే పిల్లలు కేవలం స్టూడెంట్స్ గానే కాకుండా రేపటి సమాజానికి పనికొచ్చే ఎసెట్స్ గా ఎదుగుతారు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన ప్రాక్టికల్ విషయాన్ని అయితే మాట్లాడుకోవాలమ్మా. ఇవాళ చాలా మంది తల్లిదండ్రులకి మారుతున్న ప్రపంచంపై, కొత్తగా వస్తున్న నైపుణ్యాల ప్రాధాన్యతపై కనీస అవగాహన ఉండడం లేదు. వారి ఆలోచనలన్నీ ఇంకా పాతకాలపు చదువుల చుట్టూనే తిరుగుతున్నాయి. పిల్లాడు 10కి 10 పాయింట్లు తెచ్చుకోవాలని, క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ రావాలని పడే ఆరాటంలో సగం వాడికి ఏ పనిలో నైపుణ్యం ఉందో గుర్తించడంలో చూపించలేకపోతూ ఉన్నారు. దీనివల్ల నైపుణ్యాలు నేర్చుకోవాలనే ఆసక్తి, టాలెంట్ ఉన్నా కూడా పిల్లలు తల్లిదండ్రుల ఒత్తిడి వల్ల ఆ వైపు వెళ్ళలేకపోతున్నారు.
0: ఇక తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే కేవలం క్లాస్ రూమ్, చదువు, పెద్ద పెద్ద డిగ్రీలు మాత్రమే భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తాయని నమ్ముతారు. మరి కంప్యూటర్ ముందే కూర్చుని కోడింగ్ నేర్చుకుంటున్నా లేదా వీడియో ఎడిటింగ్, యానిమేషన్, గ్రాఫిక్ డిజైనింగ్, మ్యూజిక్ లాంటి సృజనాత్మకమైన నైపుణ్యాలపై పిల్లలు సమయం కేటాయిస్తుంటే చదువు పక్కన పెట్టి టైం వేస్ట్ చేస్తున్నాడు అని తప్పుగా భావిస్తూ ఉంటారు. ఈ అవగాహన లోపం వల్ల పిల్లల్లో ఉండే సహజమైన నైపుణ్యాలు చిన్నప్పుడే నలిగిపోతున్నాయి. మరి తల్లిదండ్రులు ఈ విషయంలో ఎలాంటి మార్పు తెచ్చుకోవాలో కూడా కాస్తంత చెప్తావా?
1: తప్పకుండానమ్మా. తల్లిదండ్రులు ముందుగా గమనించాల్సింది ఏంటంటే ఇవాళ మార్కెట్లో కేవలం సర్టిఫికెట్ల మార్కులను చూసి ఏ కంపెనీ ఉద్యోగాలు ఇవ్వట్లేదు, చేతిలో ఉన్న పనితనాన్ని చూసి మాత్రమే ఇస్తున్నాయి. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లల్ని కేవలం పుస్తకాల పురుగులుగా మార్చకుండా మారుతున్న కాలంతో పాటు ఎలాంటి సరికొత్త స్కిల్స్ వస్తున్నాయో తాము కూడా తెలుసుకోవాలి. పిల్లలకి చదువుతో పాటు రోజులో కొంత సమయం వారికి నచ్చిన నైపుణ్యాలను నేర్చుకోవడానికి, వాటిని ప్రాక్టీస్ చేయడానికి స్వేచ్ఛని ఇవ్వాలి. ర్యాంకుల కోసం పిల్లలపై అనవసరమైన ఒత్తిడి పెంచడం ఆపి చదువుతో పాటు ఏదైనా ఒక పని నేర్చుకో బాబు, రేపు నీ కాళ్ల మీద నువ్వు నిలబడడానికి అదే ఆయుధం అవుతుంది అని ధైర్యం చెప్పాలి. అప్పుడే పిల్లలు రేపటి పోటీ ప్రపంచంలో ఏ రంగంలోనైనా తిరుగులేని విజేతలుగా నిలబడగలుగుతారు.
0: ఇక విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించడంలో ఇటు తల్లిదండ్రులతో పాటు అటు పాఠశాలలు, కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాల పాత్ర అత్యంత కీలకమైంది. మన విద్యా సంస్థలు కేవలం సిలబస్ పూర్తి చేయడం, పరీక్షలు పెట్టడం అనే పాత పద్ధతుల నుంచి బయటకు రావాలి. ప్రతి స్కూల్, కాలేజ్లు, థియరీ క్లాసులతో పాటు విధిగా స్కిల్ డెవలప్మెంట్ ల్యాబ్స్ ఏర్పాటు

0: చేయాలి. వారిలో కనీసం ఒక్కరోజైనా విద్యార్థులకు పుస్తకాలు లేకుండా కేవలం ప్రాక్టికల్ పనులు, ఏఐ టూల్స్ వాడకం, కోడింగ్, పబ్లిక్ స్పీకింగ్ లేదా బిజినెస్ ఐడియాస్ క్రియేట్ చేయడం లాంటి ఆచరణాత్మక అంశాలపై శిక్షణ ఇవ్వాలి. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కోర్సులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ విద్యార్థులకు లైవ్ ప్రాజెక్ట్స్ మరియు ఇంటర్న్షిప్ చేసే అవకాశాలని కల్పించినప్పుడే మన విద్యా సంస్థలు నిజమైన నైపుణ్యాలను ప్రోత్సహించినట్లు అవుతుంది.
1: అవునమ్మా, అయితే ఇక్కడే మన శ్రోతలందరికీ ఒక సందేహం రావచ్చు. మన దేశంలో ఇచ్చే శిక్షణకి ఇతర దేశాల్లో పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పించే నైపుణ్యాలకి ఉన్న అసలైన తేడా ఏంటో కాస్త వివరిస్తారా అని కొంతమంది అడగచ్చు. ఇతర దేశాల విద్యా వ్యవస్థకి, మన దేశ విద్యా వ్యవస్థకి నైపుణ్యాల విషయంలో ముఖ్యంగా మూడు ప్రధానమైన తేడాలున్నాయి. అప్లికేషన్ బేస్డ్ లెర్నింగ్. మన దేశంలో ఎక్కువ శాతం చదువు రాత చుట్టూనే తిరుగుతుంది. మన ఒక కాన్సెప్ట్ ని ఎలా బట్టి పట్టాలి, పేజీలు ఎలా నింపాలి అనే దానికి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. కానీ విదేశాల్లో, అంటే అమెరికా, జపాన్, ఫిన్లాండ్ ఇలాంటి దేశాల్లో చిన్నప్పటి నుంచే ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. అంటే క్లాసులో ఒక సూత్రం చెప్తే దాన్ని నిజ జీవితంలో ఒక వస్తువు రూపంలో ఎలా వాడాలో చేసి చూపించాల్సి ఉంటుంది. చేతి వృత్తుల పట్ల గౌరవం కూడా ఇతర దేశాల్లో మనం చూస్తూ ఉంటాం. మన దగ్గర ప్లంబింగ్, కార్పెంటరీ, గార్డెనింగ్, ఎలక్ట్రికల్ పనులు లేదంటే కుకింగ్ లాంటి పనులను చదువుతో సంబంధం లేనివిగా చూస్తారు. కానీ ఇతర దేశాల్లో స్కూల్ స్థాయి నుంచే ప్రతి విద్యార్థి ఈ పనులన్నింటినీ స్వయంగా నేర్చుకోవాలి. అక్కడ ఏ పనిని తక్కువగా చూడరు. దీనివల్ల పిల్లల్లో చిన్నప్పుడే స్వయం సమృద్ధి పెరుగుతుంది.
0: ఇక సృజనాత్మకతకు స్వేచ్ఛ. మన దగ్గర అందరు పిల్లలు ఒకే రేసులో పరిగెత్తాలి. అందరికీ మ్యాథ్స్, సైన్స్లోనే 100 మార్కులు రావాలి. కానీ విదేశాల్లో పిల్లల సహజమైన టాలెంట్ని గుర్తిస్తారు. ఒక బాబుకి మ్యూజిక్ లేదా కోడింగ్లో నైపుణ్యం ఉంటే మిగతా సబ్జెక్టుల భారం తగ్గించి వాడు ఆ రంగంలోనే ఎదిగేలా విద్యా సంస్థలే ప్రత్యేకంగా ప్రోత్సహిస్తూ ఉంటాయి. మన దేశంలోని విద్యా సంస్థలు కూడా ఈ అంతర్జాతీయ స్థాయి పద్ధతుల్ని, నైపుణ్యాల శిక్షణని మన సిలబస్లోకి అనువదించుకున్నప్పుడే మన విద్యార్థులు ప్రపంచ వేదికపై తిరుగులేని లీడర్లుగా రాణించగలరు. మన విద్యా సంస్థల్లో కూడా ఇలాంటి మార్పులు త్వరలోనే రావాలి అని ఆశిద్దాం.
1: ముఖ్యంగా యువతి యువకులు ఒక్కసారి ఆలోచించాలి. రేపు ఉదయం మార్కెట్లోకి ఒక కొత్త టెక్నాలజీ వస్తే లేదంటే ప్రపంచంలో ఒక సరికొత్త మార్పు వస్తే దాన్ని తట్టుకుని నిలబడే సత్తా, పనితనం ఈవేళ మీ చేతిలో సిద్ధంగా ఉన్నాయా? డిగ్రీ సర్టిఫికెట్లు కేవలం ఒక ఆఫీసు తలుపులు దాటడానికి మాత్రమే పనికొస్తాయి. కానీ ఆ తలుపులు దాటాక లోపల మనల్ని సింహాసనం మీద కూర్చోపెట్టేది, మనకి లైఫ్ ఇచ్చేది మాత్రం కేవలం మనకున్న నైపుణ్యం మాత్రమే.
0: కాలం చాలా వేగంగా పరిగెడుతోంది. కేవలం సోషల్ మీడియా రీల్స్ చూస్తూనో, సమయాన్ని వృధా చేస్తూనో కూర్చుంటే రాబోయే రోజుల్లో వెనుకబడిపోవడమే కాకుండా సమాజంలో అవకాశాల కోసం ఇతరులపై ఆధారపడాల్సి వస్తుంది. ఎవరికోసమో కాదు, మీ సొంత భవిష్యత్తు కోసం రోజుకు కనీసం 1 గంటైనా కేటాయించి ఒక కొత్త ఏఐ టూల్ వాడకము, ఒక కోడింగ్ లాంగ్వేజ్, ఒక డిజిటల్ స్కిల్ లేదా ఒక మంచి కమ్యూనికేషన్ ఆర్ట్, ఏదో ఒక సరికొత్త నైపుణ్యాన్ని ఇప్పుడే నేర్చుకోవడం మొదలుపెట్టండి. చేతిలో పనితనం ఉన్నవాడికి ఈ భూమి మీద ఎక్కడ భయం లేదు. ఎక్కడికి వెళ్ళినా రాజు. నైపుణ్యమే యువతకు నిజమైన దిక్సూచి. లిజనర్స్ మరింత వరకు రేడియో విష్ణు 90.4 MHz పై ఈరోజు ముచ్చట్లు కార్యక్రమంలో మరి ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం సందర్భంగా చక్కని విషయాలు తెలుసుకున్నా కదండి. తిరిగి ప్రసారమయ్యే ఈరోజు ముచ్చట్లు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వమరి నమస్కారాలతో మీ విజయ,
1: మీ ప్రసాద్.

0: చెవి పూట, ముక్కుది బుడ గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం. విష్ణు దంత వైద్య కళాశాల, డిపార్ట్మెంట్ ఆఫ్ పెడో డాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజీ గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్

0: MCH Surgical Oncology, FI MAS Cancer Surgeon.
1: Vinayaka Multi Speciality Hospital, JP Road, Bhimavaram.
2: Bank of Baroda, Bhimavaram.
3: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
3: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
2: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
3: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్, ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ,
3: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
2: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
3: బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫస్ట్ ఫ్లోర్, నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షరా స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చినామిరం, భీమవరం.
2: ఫోన్ 0881622354.
3: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703331022.

0: FM 90.4.
1: ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: లిస్నర్స్, మరీనాటి మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మంచి మంచి మాటలు, చక్కటి పాటలు మరి వినడానికి రెడీగా ఉన్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెంటనే ఉండండి రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఆంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
4: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
3: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
4: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
5: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
2: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్, ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ,
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చినామిరం, భీమవరం.
1: ఫోన్ 0881622345.
0: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరి ఎప్పట్లా ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి.

ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, ఒకరిని నాశనం చేయాలని దుర్బుద్ధితో ఉండేవాడు చివరికి వాడే నాశనం అయిపోతాడు. మరి అదే కర్మ ఫలితం. అంటే మనుషులకుండే చాలా చాలా ప్రమాదకరమైన వ్యాధి ఒకటి ఉంటే, అంటే ఒకడు బాగుపడుతుంటే చూడలేకపోవడం. మరి తుప్పు పట్టిన ఇనుము, చెదలు పట్టిన కర్ర, గర్వంతో నిండిన మనిషి, వాటంతట అవి నశిస్తాయి అంతే. అంటే పైవాడంతా గమనిస్తూనే ఉంటాడు కాలం అనే రూపంలో కదండి. అంటే ఒకరిని నాశనం చేయాలనే దుర్బుద్ధితో ఉండేవాడు చివరికి అతని నాశనం అయిపోతాడు. అదే కర్మ ఫలితం. అంటే మనుషులకు ఉంటే చాలా చాలా ప్రమాదకరమైన వ్యాధి ఏంటంటే, ఒకడు బాధపడుతుంటే చూడలేకపోవడం. మరి తుప్పు పట్టిన ఇనుము, చెదలు పట్టిన కర్ర, గర్వంతో నిండిన మనిషి, మరి వాటంతట అవి నశిస్తాయి అంతే. మరి పైవాడు అంతా గమనిస్తూనే ఉంటాడు కాలం అనే రూపంలో ఏమంటారు. ఓకే లిసనర్స్, మరొక చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదా. ఇక అలానే ఈనాటి కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు కరీంనగర్ జిల్లా చంద్రపురి నుంచి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జస్విత, సులోచన, మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి ఓ పాప లాలీ చిత్రం నుండి కర్పూర బొమ్మవ్వు అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండా రండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు వింటున్నాం కదండి. ఇక అలానే ఈనాడు మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం.

మరి ఆషాఢ మాసం వచ్చేసింది కదండి. ఆషాఢం అనగానే అందరికీ ఇక్కడ ఆషాఢ మాసం ఆఫర్లు అనేవి గుర్తొస్తూ ఉంటాయి, లేకపోతే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కొత్త ఆషాఢం అని చెప్పి అంటూ ఉంటారు కదండి. మరి అనంత ఫలాలనిచ్చే ఆషాఢ మాసం గురించి తెలుసుకుందామండి. మరి చాంద్రమానం ప్రకారం ఆషాఢ మాసం సంవత్సరంలో 4వ మాసం. చంద్రుడు పూర్ణిమ రోజున పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండటం వల్ల ఈ మాసానికి ఆషాఢం అని పేరు వచ్చింది. మరి ఈ మాసానికి శూన్య మాసం అని కూడా పేరు. మరి శుభకార్యాలకు యోగ్యమైంది కాదు. ఈ నెలలోని పీఠాధిపతులు, సన్యాసులు మరి చాతుర్మ్యాస దీక్ష అనేది వహిస్తూ ఉంటారు. ఇక ఆధ్యాత్మిక పరంగా చూస్తే ఆషాఢం అనంత కోటి పుణ్య ఫలితాలు అందించే మాసంగా పేరుందండి. మరి ఈ మాసం అమ్మ ఆరాధనకు ఎంతగానో శ్రేష్టమైంది. మరి గోల్కొండ కోటలోని జగదాంబ ఆలయంలో మరి మొదటి బోనాల వేడుకలు ఆరంభమవుతాయి. మరి ఘటం ఎదుర్కోళ్లతో సంబరాలకు శ్రీకారం అనేది చుడతారు. మరి ఈ మాస శుద్ధ విదియ నాడు పూరి జగన్నాథ రథయాత్ర కూడా ఆరంభమవుతుంది. ఇక శుద్ధ షష్ఠి నాడు స్కందవ్రతం ఆచరించాలని స్మృతి కౌస్తభం అనే వ్రతగంధం పేర్కొంది. ఇక ఆషాఢ శుద్ధ సప్తమిని భాను సప్తమి అంటారు. మరి పురుషార్థ చింతామణిలో ఈనాడు వివస్వన్నము భాస్కరస్సోత్పతి అని పేర్కొన్నారు. ఇది సూర్యారాధనకు ఉద్దిష్టమైన దినం. ఇక తెలంగాణ ప్రాంతాల్లో మరి బోనాల జాతరను ఘనంగా జరుపుతూ ఉంటారు. దీన్నే బోనాల పండుగ, ఆషాఢ జాతరగా కూడా పిలుస్తూ ఉంటారు. ఇక ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని, శయన ఏకాదశి అని కూడా అంటూ ఉంటాం. ప్రకృతిలో జరిగే మార్పులకు సంకేతంగా చెప్పుకుని ఈ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు క్షీరాబ్దిలో శయనిస్తాడని పురాణాలు చెప్తున్నాయి. మరి భగవంతుని సాక్షాత్కారాన్ని నేరుగా పొందడానికి ఏకాదశి వ్రతం ఎంతగానో తోడ్పడుతుంది. సతీ సక్కుబాయి ఈ తొలి ఏకాదశి వ్రతం చేసి భగవంతుని యొక్క అనుగ్రహం పొందిందని పండరీపురంలో తొలి ఏకాదశి నాడు మహోత్సవాలు జరుపుతూ ఉంటారు. ఇక చాంద్రభాగా నదీ తీరాన పండరీపురంలో కొలువైన విఠలుని ప్రభావం తొలి ఏకాదశి నాడే చూడాలి. మరి ఎందుకంటే సతీ సక్కుబాయి ముక్తి పొందింది ఈ ఏకాదశి నాడే. ఏకాదశి అనేది ఎంతటి పుణ్యతిథి అంటే కృష్ణుడు స్వయంగా తన చెల్లెలు సుభద్రాదేవికి ఈ వ్రత ప్రాశస్త్యం గురించి చెప్పాట. మరంతేకాక ద్వారక నగరవాసులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని దండోరా వేయించారట. ఇక ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలుకుని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు అంటే ఈ 4 నెలలు కూడా శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో శయనిస్తాడు. మరి ఈ కాలంలో నియమనిష్ఠలతో ఆహార విహారాది నియమాల్లో నియమబద్ధ జీవనం గడిపేవారు శ్రీహరికి ప్రీతిపాత్రులవుతారు అనేది శాస్త్రవచనం. మరి తొలి ఏకాదశి నాడు ఈ వ్రతాన్ని కొందరు ఆచరిస్తూ ఉంటారు. ఇక హర్ష వాంగ్మయ మూల పురుషులు వ్యాస భగవాన్ని జన్మదినం ఆషాఢ శుద్ధ పౌర్ణమి. ఇక ఆషాఢ బహుళ అష్టమి రోచ్య మన్వంతరాది అంటే రేచుడు 13వ మనవు. ఆషాఢ బహుళ అమావాస్య దీప పూజకు ప్రత్యేకమైంది. కానీ ఆషాఢ మాసం అనారోగ్య మాసం. ఎందుకంటే కొత్త నీరు తాగడం వలన వివిధ రకాల జ్వరాలు, విరోచనాలు, తలనొప్పి మొదలైన రోగాలు వచ్చే మాసం. ఇక స్త్రీలు గర్భం ధరించడానికి అనుకూలమైన కాలం కాదు. అనారోగ్య దినాల్లో, అశుభ సమయాల్లో గర్భధారణ జరిగితే ఉత్తమ సంతానం కలగదు అనే నమ్మకం ఉంది. పైగా ఈ మాసంలో స్త్రీ గర్భం ధరిస్తే ప్రసవ సమయానికి మంచి ఎండాకాలం అవుతుంది. అది తల్లి పిల్లకు ఎండ తీవ్రత మంచిది కాదు. మరి ఈ 4 నెలల్లో ముఖ్యంగా ఆషాఢ మాసంలో మనిషి శరీరంలోని సప్త ధాతువులు పూర్తిగా శరీరానికి సహకరించవు. కావున ఆషాఢ మాస నెల రోజులు కూడా దాంపత్య జీవితానికి దూరంగా ఉండాలని సూచించారు. ఇక ఈ మాసంలో వర్షపు నీళ్లు భూమిలోనికి ఇంకి భూమిలో ఉన్న ఉష్ణం అలా పైకి రావడం మూలాన ఆ ఉష్ణంలో పెరిగిన కూరగాయలు తింటే ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి కూరగాయలు తినకూడదని నియమం పెట్టారు. అందుకే ఆషాఢంలో కొత్తగా పెళ్లైన జంటలు దూరంగా ఉండాలి అంటారు. మరి భూమధ్య రేఖకు దక్షిణంగా సూర్యగమనం ఉంటుంది. మరి దక్షిణాయన ప్రారంభ మాసం ఈ మాసంలోనే. మరి ఆషాఢ మాసంలో ఒక్కసారైనా గోరింటాకు పెట్టుకోవాలి అంటారు. అలానే మొలగకూర బాగా తినాలి అని చెప్పి అంటూ ఉంటారు. మరి ఈ మాసంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతుంది. ఈ మార్పు వల్ల కఫ సంబంధమైన దోషాలు అనేవి ఏర్పడతాయి. మరి గోరింటాకు ఒంట్లోని వేడిని తగ్గించే గుణం ఉంది. లేతాకు గోరింటాకు పెట్టుకోవడం వల్ల బయటి వాతావరణానికి అనుగుణంగా అది మన శరీరాన్ని కూడా చల్లబరుస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచే శక్తి కూడా గోరింటాకు ఉంది. గోరింటాకు రసంలో యాంటీబయాటిక్ లక్షణాలున్నాయి. ఇక ఆషాఢ మాసంలో శ్రీ మహావిష్ణువు నిద్రలోకి అంటే యోగ నిద్రలోకి వెళ్తాడు కాబట్టి భగవంతుడి యొక్క ఆశీస్సులు

అందవని అందుకే శుభకార్యాలనేవి ఈ మాసంలో చేయరు. ఇక పార్వతీదేవి యొక్క అనేక రూపాలకు ఈ మాసంలో వివిధ రూపాలు విశేష పూజలనేవి జరుపుతూ ఉంటారు. మరి విజయవాడ కనకదుర్గాదేవికి శాకంబరి అలంకార ఉత్సవాలు ఈ మాసంలోనే జరుగుతాయి. మరి ఈ మాసంలో 3వ ఆదివారం నాడు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాల జాతర వైభవోపేతంగా జరుపుతారు. యావత్ ప్రపంచం ఎంతో ఉత్సుకతతో తిలకించే పూరి జగన్నాథ రథయాత్ర జరిగేది కూడా ఈ మాసంలోనే. మరి దక్షిణాయన పుణ్యకాలం కర్కాటక సంక్రమణతో ప్రారంభమవుతుంది. ఇక దక్షిణాయన పుణ్యకాలంలో పితృదేవతలకు శాస్త్ర ప్రకారం శ్రాద్ధ కర్మలు నిర్వహించాలి. దక్షిణాయనంలోని పండుగలు ఎక్కువ. తొలి ఏకాదశి, చాతుర్మాస దీక్ష, గురు పూర్ణిమ, దక్షిణాయన ప్రవేశం వంటి ఎన్నో విశేషాలకు నెలవు ఆషాఢమాసం. మరి మనం కూడా ఆచారాలు పాటిద్దాం, పూజాఫలాన్ని పొందుదాం. ఏమంటారు లిజినెస్? మరి ఇంతవరకు మనం ఆషాఢ మాసానికి సంబంధించి ఎన్నో ప్రత్యేకతల గురించి తెలుసుకున్నాం కదండి. ఇక అలానే ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ విశాఖపట్నం నుండి బొట్ట నాగరాజు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం విజయ మేడం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా. ఈరోజు మాకు ఓల్డ్ మూవీ ఎమ్మెల్యే చిత్రం నుండి జానకి గారు మొదటి మూవీ సాంగ్ పాట పేరు మరి ఇదేనండి, ఇదేనండి భాగ్యనగరము అని చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. మరి అలానే ఆషాఢ మాసం అంటే ఏంటి, మరి ఆషాఢ మాసం యొక్క ప్రత్యేకతల గురించి చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం కదండి. మరి ఆషాఢం అనగానే ఆషాఢం ఆఫర్లే కదండి. మరి ఆషాఢ మాసం ప్రారంభ రోజు అంటే పాడ్యమి రోజు నుంచి అంటే ఈ రోజు నుంచి కూడా వారాహిమాత నవరాత్రులు అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. మనం చెప్పుకున్నాం కదండి, మరి నవరాత్రులు అంటే మనకు ఆశ్వేజ మాసంలో వచ్చే శరణ్ నవరాత్రులు ఒక్కటే కాదు, మరి నాలుగు నవరాత్రులు ఉంటాయి మనకి సంవత్సరంలో. లలితా నవరాత్రులు, శ్యామల నవరాత్రులు, వారాహి నవరాత్రులు, అలానే శరణ్ నవరాత్రులు కదా. మరి ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు ఉండే ఈ తొమ్మిది రోజులు కూడా వారాహి నవరాత్రులుగా చెప్పుకుంటూ ఉంటాం. మరి వారాహిమాత వరాహముఖం, మరి ఈ వరాహముఖం అనేది ధర్మరక్షణకు ప్రతీక. భక్తుల శత్రు దుష్టశక్తుల నివారణ చేస్తుంది, అంటే భక్తులకు శత్రువు దుష్టశక్తుల నివారణ అనేది చేస్తుంది. ధైర్యం, విజయం, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. భయం, దృష్టి దోషం, అడ్డంకులను తొలగిస్తుంది. మరి లలిత పరమేశ్వరి సేనాధిపతిగా భక్తులను కాపాడుతుంది. ఆడంబరంగా చేసే 100 పూజల కన్నా మరి అర్ధరాత్రి కన్నీళ్లతో పెట్టే ఒక్క పిలుపుకే వారాహి తల్లి పరిగెత్తుకొస్తుంది. నీ దగ్గర బంగారం లేకపోతే పర్లేదు, నీ మనసులో నిజం ఉంటే చాలు, వారాహి తల్లి నీకు బంగారు భవిష్యత్తు రాస్తుంది. ఇక వారాహి నవరాత్రులు అంటే అమ్మను మెప్పించడం కాదు, నీ కష్టాన్ని అమ్మ ఒడిలో ఉంచి హాయిగా నిద్రపోవడం. లోకం నిన్ను వదిలేసినా బాధపడకు, మనస్ఫూర్తిగా ఒక్కసారి వారాహి శరణం అను. ఆ తల్లి నీకు అండగా నిలబడి నిన్ను వదిలేసిన వాళ్ల ముందే నిన్ను గెలిపిస్తుంది. మరి వారాహిమాతను భక్తితో ఆరాధిస్తే సర్వమంగళం కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. మరి చాలామంది అనుకుంటూ ఉంటారు, మరి అమ్మవార్లందరూ చాలా అందంగా ఉంటే మరి

వరాహిమాతకు మాత్రమే ఈ వరాహముఖం అంటే పంది ముఖం ఎందుకు అనేది. ఇది ఆమె శక్తికి గుర్తు. మరి దీనికి సంబంధించి ఒక కథ కూడా ఉంది, తెలుసుకుందాం. మరి పూర్వం లోకాలన్నింటినీ కూడా శుంభుడు, నిశుంభుడు, రక్తబీజుడు అనే రాక్షసులు వణికిస్తున్నప్పుడు దేవతలందరూ కూడా బ్రహ్మ, విష్ణు, శివుడి దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకున్నారట. అప్పుడు ప్రతి దేవుడి శరీరం నుండి ఒక తేజస్సు అనేది బయటకు వచ్చి ఒక ఆడ రూపం ధరించింది. దాన్ని సప్త మాతృకలు అంటారు. అంటే బ్రహ్మదేవుని నుండి బ్రాహ్మి, విష్ణువు నుండి వైష్ణవి, శివుడి నుండి మాహేశ్వరి, ఇంద్రుడి నుండి ఐంద్రి, అలానే శ్రీ మహావిష్ణువు యొక్క వరాహ అవతారం నుండి వచ్చిన స్త్రీ శక్తి వారాహిమాత. మరి వరాహ అవతారం ఏం చేసింది అంటే, హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని చుట్టి సముద్రంలో దాచేసినప్పుడు విష్ణువు వరాహంగా అనగా పందిగా మారి తన కోరలతో ముక్కుతో భూమిని తవ్వి పైకి తెచ్చి రక్షించాడు. అదే పనిని వారాహిమాత కూడా చేస్తుంది. ఎలా అంటే, మరి వరాహం యొక్క గుణమేంటి, ముక్కుతో భూమిని తవ్వి లోపల దాగున్న వేర్లను పురుగులను బయటకు లాగడం. అలానే వారాహిమాత కూడా మన జీవితంలో భూమి లోపల దాగున్నట్టు దాగున్న శత్రువులని, తెలియని అప్పుల్ని, చేతబడిని, నరదృష్టిని, కోర్టు సమస్యల్ని తన ముక్కుతో తవ్వి బయటకు లాగి నాశనం చేస్తుంది. అందుకే ఆమెను ఆపదలు తవ్వి తీసే తల్లి అంటూ ఉంటారు. ఆమె ముఖంలోని అర్థం కూడా ఇదే. అంటే వరాహ ముఖం అంటే పంది ముఖం, అహంకారాన్ని చీల్చే శక్తి. ఇక చేతిలో రోకలి, ముసలం, కర్మలను, అప్పులను దంచి పొడి చేసే శక్తి. ఆమె వాహనం దున్నపోతు అంటే మృత్యువు మీద కూడా అధికారం ఉన్న తల్లి అని అర్థం. అందుకే వారాహిమాతను లలితాదేవి సైన్యానికి సైన్యాధ్యక్షురాలు అన్నారు. అంటే దండనాథ అన్నారు. లలితాదేవి ఆజ్ఞ లేకుండానే శత్రువులను శిక్షించే అధికారం ఉన్న ఒకే ఒక్క దేవత వారాహిమాతకే ఉంది. మరి ఈ నవరాత్రుల్లో పూజిస్తే ఏం జరుగుతుంది, ఆ విశేషాలు కూడా తెలుసుకుందాం. ఇకలా ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, మరి నెల్లూరు నుండి శశిప్రియారెడ్డి గారైతే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి నమస్తే విజయ గారు అంటున్నారు. నమస్తే అండి శశిప్రియారెడ్డి గారు, ఎలా ఉన్నారు, బాగున్నారు కదా. మరి వై మిస్ యూ జానకమ్మ అంటున్నారు. అలానే ఆహుతి మూవీ నుంచి సూర్యుడు తూర్పున అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కొరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజ్నెస్, మరి చక్కటి పాటలు వింటున్నాం కదండి. అలానే మరి ఈరోజు నుంచి వారాహిమాత నవరాత్రులు అని చెప్పుకున్నాం కదండి, మరి వారి గురించి కూడా తెలుసుకుంటున్నాం కదా, చాలా చక్కటి విషయాలు తెలుసుకుంటున్నాం కదా. ఈ నవరాత్రుల్లో పూజిస్తే ఏం జరుగుతుంది తెలుసుకుందామా. మరి అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. భూములు, ఇళ్ళు, ఆస్తి గొడవలు, కోర్టు కేసుల్లో విజయం అనేది లభిస్తుంది. శత్రు బాధలు, నరదృష్టి, చేతబడి, తెలియని భయాలు పోతాయి. దాగున్న కష్టాలన్నీ కూడా తవ్వి తీసేస్తుంది ఆ తల్లి. ఇక అలానే మరి ఈ నవరాత్రుల్లో కంద దీపం అనేది పెడుతూ ఉంటారు. మరి కంద దీపం అంటే కన్న దీపం కాదు, కంద అంటే కందగడ్డ, అంటే భూమి లోపల పెరిగి దుంప. మరి వరాహస్వామి భూమిని తవ్వి రక్షించినట్లు కందగడ్డ కూడా భూమి లోపలే పుడుతుంది. అందుకే వారాహిమాతకు ప్రతిరూపం ఇది. భూమిలో కూరుకుపోయిన కష్టాలను, అప్పులను పైకి లాగడానికి ఈ దీపం అనేది పెడుతూ ఉంటారు. మరి కంద దీపం ఎలా పెట్టాలి అంటే, ఒక పెద్ద కందగడ్డను తీసుకుని శుభ్రంగా కడిగి మరి పైభాగం అంతా కట్ చేసి లోపల తొలిచి ఒక డొప్పలా చేసుకోవాలి. అందులో నల్ల నువ్వుల నూనె పోసి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా వేసి వెలిగించాలి. మరి సాయంత్రం 6 గంటల తర్వాత పూజ గదిలో వారాహి ఫోటో ముందు పెట్టాలి. మరి దీపం ముందు ఓం వారాహే నమః అని చెప్పి 27 సార్లు లేదా ఓం హ్రీం నమో వారాహి ఘోర ఘోర స్వాహ అని 21 సార్లు చదువుకోవాలి. ఇక దీపం చల్లారిన తర్వాత ఆ కందగడ్డను తినకూడదు. మరుసటి రోజు చెట్టు మొదట్లో లేదా పారే నీటిలో వదిలేయాలి. ఇక అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు ఏంటంటే, అమ్మవారికి పులుపు కారం అంటే చాలా ఇష్టం. మరి దద్దోజనం, పులిహోర, గారెలు, వడలు, బెల్లం పొంగలి, నల్ల నువ్వులతో చేసిన చిమ్మిలి లడ్డు, మరి పెసరపప్పు ఉండలు, వీటిలో ఏదైనా సరే కొద్దిగా నైవేద్యం పెట్టచ్చు. మరి ముఖ్యంగా శుక్రవారం నాడు బెల్లం, నల్ల నువ్వులు కలిపి పెడితే అప్పులనేవి తీరుతూ ఉంటాయి. ఇక పాటించాల్సిన నియమాలు ఏంటంటే, మరి 9 రోజులు కూడా మద్యం, మాంసం, ఉల్లి, వెల్లుల్లి పూర్తిగా మానేయాలి. మరి నల్లని దుస్తులు వేసుకుని పూజ అనేది చేయకూడదు. ఎరుపు, పసుపు రంగు దుస్తులు మంచివి. బ్రహ్మచర్యం పాటించాలి. కోపం, అబద్ధాలు తగ్గించాలి. ఉదయం, సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించాలి. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. వీలైతే రోజు కూడా ఓం వారాహ్యే నమః అని 108 సార్లు జపిస్తే చాలా చాలా మంచిది. ఇక మరి వారాహి తల్లి యొక్క ద్వాదశ నామ స్తోత్రం అనేది కూడా ఉందండి. మరి ఆ శ్లోకాలు ఏంటి, దానికి గల అర్థాలు కూడా తెలుసుకుందాం. ఇక అలానే ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ SMS మనకి ఎవరు పంపించారంటే, మహబూబ్ నగర్ నుండి పులిపాటి వెంకటేష్ గారు, పులిపాటి సత్యవతి గారు, లక్ష్మీకాంత్, రవళి, రామకృష్ణ, విన్హాన్స్, విద్వాన్, మరి వీరంతా కలిసి మనకి SMS చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ మామ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మాకు ఈరోజు కుంకుమ తిలకం చిత్రం నుండి ఒక చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజ్నెస్, మరి చక్కటి పాటలు అయితే వింటున్నాం కదండి. మరి వారాహి నవరాత్రుల సందర్భంగా మరి అసలు ఈరోజు వారాహి నవరాత్రులు ఎలా జరుపుకుంటాం, మరి కందదీపం అనేది ఎలా పెడతాం, మరి ఎలా పూజిస్తాం అనే దాని గురించి, అంటే ఈ నవరాత్రులు చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి అనే దాని గురించి చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం కదండి. మరి 9 రోజులు కూడా తల్లికి సంబంధించి ఏదో ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మరి టైం అయితే అయిపోతుంది కాబట్టి ఈనాటి మరి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు తిమ్మతుల గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ బంగారు తల్లికి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభోదయం, శుభ మధ్యాహ్నం. మరి జులై 14 అనగా నిన్న మరి లలిత కళా చక్రవర్తిగా పేరుగాంచిన

ప్రముఖ సంగీత దర్శకులు ఎంఎస్వి గారు అనగా సంగీత దర్శకులు ఎంఎస్ విశ్వనాథన్ గారి వర్ధంతి జరిగింది వారికి. అలానే జూలై 15 అనగా ఈరోజు ప్రముఖ దర్శకులకు డివి నరసరాజు గారి జయంతి వారికి. అలానే మొన్న శనివారం ప్రముఖ నేపథ్య గాయని సంగీత దర్శకులు మరి పసిపిల్లలు దగ్గర నుంచి పండు ముదసిల్లి వరకు ఆమె ఎవరి కోసమైతే పాడితే అచ్చం వారే పాడినట్లుగా అనిపించే మనకు అనుకున్న బట్టి కలిగించే ఆలపించే అద్భుతమైన గాయమని మన జానకమ్మ గారు మన శనివారం ఆమె పరమపదించారని తెలియడంతో మరి నాకు చాలా బాధ, ఒకంత ఆశ్చర్యం కలగకుండా మరి నేను కాసేపలా నిర్ఘాంతపోవడం కూడా జరిగింది అని చెప్పేసి అంటున్నారు. మరి అలానే వారికి నివాళి అర్పిస్తూ మరి ఎమ్మెల్యే చిత్రం నుండి జానకమ్మ గారి ఘంటసాల గారు ఆలపించిన పెండ్యాల నాగేశ్వరరావు గారి సంగీత సారథ్యంలో ఆరుత్ర గారి సాహిత్యం ఒక చక్కని పాట నీ ఆశ అడియాస అనే పాటను వినిపించమంటున్నారు. తప్పకుండా రండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్ మరి తిరుపతి గుప్తా గారు కోరిక మేరకు చక్కని బెట్ఫిల్ సాంగ్యత వినేశాం కదండి. ఇక ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే నిన్న గ్రామం నుండి సోభారాణి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి శుభ మధ్యాహ్నం విజయాజీ అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి ఈరోజు అంశం వచ్చేసి గాన కోకిలకు అక్షరాంజలి అంటున్నారు. మరి పాటల కోయిల నవరసగళ నాయిక సప్తస్వరాల సంగీత కళామాలిక చిరునవ్వుల పలుకుల చిలుక జానకమ్మ గొంతు తీపి గుళిక అమ్మఒడిలోని లాలి పాటల కొమ్మల్లో కోయిల రాగంలా గోవుల్లో తెల్లనా అంటూ బుజ్జాయి పాటల సిరిమల్లె పువ్వ అంటూ పదహారేళ్ల పడుచులా మరి బుగ్గ మీద నావోడు సేందురుండులా అంటూ పండు ముదుసలిలా గొంతులో విభిన్న భావాలు పలికించడం జానకమ్మకే సాధ్యం. ఆమె పాటకు ప్రకృతి పొందు పరవశం. ఆమె గానం కన్నీటిని సైతం కరిగించే అమృత భాండం. భాష ఏదైనా భావం ఆమె, రాగం ఏదైనా ప్రాణం ఆమె. 50,000 పాటలతో కోట్ల మంది శ్రోతల హృదయాలను గెలుచుకుంది ఆమె. ఎన్నటికీ తరగని పాటలనేది ఆమె. సౌత్ ఇండియా నైటింగేల్ ఆమె. ముద్దు ముద్దు మాటలతో తెలుగు తల్లి ముద్దుబిడ్డ ఆమె. ప్రతి మదిలో చిరస్థాయిగా నిలిచిపోయి గాన సరస్వతి ఆమె. భద్రగాయని జానకమ్మకు ఘన నివాళి. గాన కోకిలకు అక్షరాంజలి అంటున్నారు. అలానే సప్తపది చిత్రం నుండి గోవుల్లో తెల్లన అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం. విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక ఈ నాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, శ్రీ పట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పదలకూరు మండలం తాటిపత్తి గ్రామం నుండి స్వామినాథన్ జనార్దన్ రావు గారు, మనచమ్మ వెంకట భావన మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ విజయ మ్యామ్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి సరదాగా కాసేపు కార్యక్రమానికి స్వాగతం అంటున్నారు. మరి మీరు చెప్పే మంచి మంచి మాటలు, ఆధ్యాత్మిక పురాణ గాథలు, రియల్ స్టోరీలు చాలా చాలా చక్కగా ఉంటున్నాయి, మాకు ఎంతగానో నచ్చుతున్నాయి, ధన్యవాదాలు అంటున్నారు. మరి అలానే ఈరోజు ఆషాఢ మాసంలో వచ్చే పర్వదినాల గురించి, ఆషాఢ మాసంలో మహిళలు గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిదని, ఇంకా ఈ మాసంలో మరి అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని, మరి అమ్మవారిని పూజించడం వల్ల ఉత్తమ ఫలితాలు లభిస్తాయని చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. మరి అంతేకాకుండా ఈ ఆషాఢ మాసం నుండి దక్షిణాయనం ప్రారంభమవుతుందని చక్కగా తెలియజేశారు. మరియు వారాహిమాత అమ్మవారి నవరాత్రులు మొదలవుతాయని కూడా తెలియజేశారు. చాలా చాలా ధన్యవాదాలు అని చెప్పంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే మాకు దేవుళ్ళు చిత్రం నుండి వక్రతుండ మహాకాయ అనే చక్కని పాటను కూడా ప్లే చేయమంటున్నారు. తప్పుకున్నారండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటని అయితే ప్లే చేసే ముందు ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ కర్ణాటక పెత్తనపల్లి నుండి సుబ్రహ్మణి గారు మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే మేడం అంటున్నారు. నమస్తే అండి, మరి కార్యక్రమాలు అయితే వింటున్నామంటున్నారు. ఈరోజు మా కోసం బావా బావమర్ది చిత్రం నుండి గజ్జగల్లు మన్నదు అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పుకున్నారండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటలను అయితే ప్లే చేస్తున్నాం. లిజినెస్ మరి విన్నారు కదా, ఇదండి నాటమైన సరదాగా కాసేపు కార్యక్రమం. చాలా చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా విన్నాం కదా. తిరిగి ప్రసారం అయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: వినాయకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం
3: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి ఐఓఐ ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం పీడియాట్రిక్స్ జనరల్ సర్జరీ యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత అన్ని ఇన్సూరెన్స్ కేసులు ఈహెచ్ఎస్ మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ భీమవరం

ఇద్దరు లేడీస్ స్టాఫి అందుకు కారణమంటే బహుశా ఎవరూ నమ్మరేమో. జోలు విదిల్చిన సింహంతో పోల్చడం వల్ల అతనికేదో ఒత్తైన వంకీలు తిరిగిన జుట్టుందని అనుకుంటే మాత్రం పొరపాటే. బొప్పాదిక భాగం నున్నగా తళతళలాడుతూ వెండి పళ్ళంలా విరిసిపోయి అతని బట్టతల బొప్పయ్యో ఏటని అతన్ని ఆక్రమించి వశపరుచుకుంది. ఆ ఒక్కటి మినహాయిస్తే ఎంతో అందమైన మొమ్మగలవాడు సొగసరి. అంతకుమించి అమ్మాయిలని సరసోక్తులతో గిరిగింతలు పెట్టగల తిట్ట. బాగా సన్నిహితులెవరైనా అప్పుడప్పుడు అదేం పేరురా అసహ్యంగా, నీలాంటి రొమాంటిక్ పర్సనాలిటీకి అదేం సూట్ అవుతుంది, ఏదైనా మంచి పేరు మార్చుకోలేకపోయావా అని అడుగుతుండేవాళ్ళు. అయితే దాన్ని అతను నిర్వత్వంగా నిర్మోహమాటంగా ఖండించి పారేసేవాడు. పేరులో ఏముందిరా, ఉదాహరణకు చూడు రామారావు, నాగేశ్వరరావు, ఏమంత గొప్ప పేర్లని. కానీ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తమ అమోఘమైన నటనా కౌశలంతో ఆ పేర్లకి అందాన్ని తెచ్చిపెట్టారు. వెంకటేశ్వరరావు ఏమంత గొప్ప పేరది, కానీ తన మృదుమధురమైన గంధర్వ గానంతో ఘంటసాల ఆ పేరుకి ఎనలేని గ్లామర్ తెచ్చిపెట్టాడు. అలా మనిషిని బట్టి పేరుకు విలువ రావాలి, కానీ పేరును బట్టి మనిషికి విలువ రాదు. కాబట్టి నా పేరిదే అంటూ సుదీర్ఘమైన ఉపన్యాసం ఒకటి వదులుతూ ఉండేవాడు. ఓహో అలాగా, అయితే తమరు ఏ ఫీల్డ్లో కృషి చేసి తమ పేరుకి వన్నెతేబోతున్నారో అంటూ ఎవరైనా వ్యంగ్యంగా అడిగితే మాత్రం తెగ చిరాకు పడిపోయేవాడు. నా ఉద్దేశం పేరులో ఏమీ లేదని చెప్పడమే, ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎలా అని విసుక్కునేవాడు. ఎవరేమన్నా తాను మాత్రం తన పేరుని అమితంగా ప్రేమించడం మానలేదు. ఎంత పాతదైనా ఒరిజినల్ ఒరిజినలే, తన పేరే తనకు మధురాతి మధురం. అయితే అదంతా ఒకప్పుడు ఉషామాదిరి పరిచయం అయ్యాక ఇప్పుడు తన పేరు తనకి ఎంతో ఎబ్బెట్టుగా అనిపిస్తోంది. ఉషామాధురి ఎంత అందమైన పేరు అనుకున్నాడు ఆమె మొదటిసారి పరిచయమైనప్పుడు. పేరుకు తగ్గట్టి ఎంతో స్మార్ట్గా కూడా ఉంది అనుకున్నాడు రెండో రోజు ఆమెను చూసినప్పుడు. ఇక మూడో రోజు అతన్ని చూసి చిన్నగా నవ్విందామె. ఆ నవ్వు చూసి నోరు వెళ్లబెట్టినంత పనిచేశాడు సింహాచలం. అంత అందంగా, సుమనోహరంగా, సుమధురంగా నవ్వగల అమ్మాయి ఈ లోకంలోనే ఉంటుందని అతను ఎప్పుడూ అనుకోలేదు. అందుకే అంతలా ఆశ్చర్యపోయాడు. ఆమె ఒక దివ్య సుందరాంగిలా కనిపించసాగింది అతనికి. క్రమక్రమంగా ఆ అమ్మాయితో మాటలు కలిపి స్నేహం చేయాలనుకున్నాడు. తన చతుర సంభాషణ చాతుర్యంతో సరసోక్తులతో సమూహపరుద్దామని నిశ్చయించుకున్నాడు. నెమ్మదిగా ఆమెతో చనువు పెంచుకుని వీలైతే ప్రేమలోకి దించేద్దామన్నంత దురాశాపూరితమైన ఆలోచన కూడా చేసేశాడు. అయితే అతని ఆశ కొన్నాళ్ళకే పటాపంచడైంది. ఇప్పుడు ఆ అమ్మాయిని చూస్తేనే తగని ఒళ్ళుమంట అతనికి. కనిపిస్తే చాలు ఒంటికి కారం పూసుకున్నట్టుంటుంది. ఎందుకంటే తనను చూసి కాసేపు ఏదో జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నించి, మీ పేరు సింహాచలం కదూ, చూసారా ఎలా గుర్తుపెట్టుకున్నాను అని కిసుక్కుని నవ్వుతుంది. నవ్వు ఆపుకోలేనట్టు భుజాలు రెండు కుదిపేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ నవ్వు చూసి మొదట్లో తెగ మురిసిపోయేవాడు. ఆమెతో పాటే తాను కూడా శృతి కలిపేవాడు. కానీ ఉషామాధురి పదే పదే అలా నవ్వడం వెనుక ఏదో వ్యంగ్యాత్మకమైన అర్థం ఉండి ఉంటుందని అనుమానం మొలకెత్తాక అట్టుడికినట్లు ఉండిపోయాడు. అప్పటినుంచి ఆమె నవ్వుని ఆస్వాదించలేకపోతున్నాడు. ఆ నవ్వు వెనకాల గల అర్థాన్ని తోటి కొలీగ్ సత్యానందం వల్ల తెలుసుకున్న రోజున మాత్రం బాణం తగిలిన పక్షిలా విలువెల్లాడాడు. ఉషామాధురి అతని కళ్ళకిప్పుడు దివ్య సుందరాంగిలా కనిపించదు, కోరలు బయటికి పొడుచుకు వచ్చిన ఘోర రక్కసిలా కనిపిస్తుంది. ఆ అర్థం స్ఫురించడానికి అసలు కారకురాలైన రేణుకా మేడమైతే అతని కంటికి సాక్షాత్తు శూర్పణకి. వాళ్ళిద్దరూ ఎదురుపడితే ముఖం తిప్పుకుని పక్కచాటుగా తప్పుకోవడం అలవాటు చేసుకున్నాడు. అసలు ఇదంతా ఆ నరసింహంగాడి మూలంగా వచ్చింది. కొత్తగా రిక్రూట్ అయి వచ్చిన ఉషామాధుడిని మేనేజర్ తనకి పరిచయం చేస్తున్నప్పుడు వాడు కూడా తన దగ్గరే ఉండి ఏడవాలా, అది ఈ అనర్థానికి అంతటికీ కారణమైంది. వాడే కనుక తన దగ్గర ఉండకపోతే తమ పేర్ల వల్ల ఆమె కన్ఫ్యూజ్ అయ్యేది కాదు. తన పేరుని గుర్తుపెట్టుకోవడానికి రేణుకా మేడం ఆమెక బండ గుర్తుని చెప్పి ఉండేదే కాదు. ఏమిటా బండ గుర్తు, ఏమా కదా, అసలేం జరిగిందంటే ఆ రోజు ఉషామాధురి కొత్తగా తమ బ్యాంకుకు రిక్రూట్ అయి తమ బ్రాంచ్లోనే జాయిన్ అయిన

0: വിഷ്ണു എഫ് എം 90.4.
1: ശ്രോതൃക്ക് നമസ്കാരം. റേഡിയോ വിഷ്ണു 90.4 മെഗാഹെർട്സ് പൈ ఈనాటి కథానిక కార్యక్రమంలో గుడ్ నేమ్ కథ వింటారు. యువర్ గుడ్ నేమ్ ప్లీజ్ అని ఇదివరకు ఎవరైనా అడిగితే సింహాచలం అని గర్వంగా చెప్పుకునేవాడతను. అలా చెబుతున్నప్పుడు జూలు విదిల్చిన సింహంలా గొప్పగా ఫీల్ అయ్యేవాడు. అలాంటిది ఇప్పుడు తన పేరు తనకే వెగటిగా అనిపిస్తోంది. పాపం సింహాచలానికి. అతనితో పాటే పనిచేసి

రోజు మేనేజర్ ఆమెని ప్రతి ఉద్యోగి దగ్గరికి తీసుకుని వెళ్ళి పరిచయం చేస్తున్నాడు. అలాగే సింహాచలం దగ్గరికి కూడా వచ్చి మీట్ మిస్టర్ సింహాచలం అంటూ తన్ని పరిచయం చేశాడు. ఆమె హాయ్ అంటూ చిరునవ్వుతో పలకరించింది. చనువుగా షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు. అతని దుర్బుద్ధి గ్రహించిందల్లా ఆమె రెండు చేతులు జోడించి నమస్కారం చేసింది. సరిగ్గా అదే సమయానికి నరసింహం అకౌంట్ క్లోజింగ్ మెనూలో వాడికి వచ్చిన సందేహం ఏదో నివృత్తి చేసుకోవడం కోసం సింహాచలం దగ్గరే నిలబడున్నాడు. మేనేజర్ అతన్ని కూడా పరిచయం చేస్తూ మీట్ మిస్టర్ నరసింహం అన్నాడు. ఆ అమ్మాయి వాణ్ణి కూడా అంతే చిరునవ్వుతో హాయ్ అంటూ పలకరించడం సింహాచలానికి అస్సలు నచ్చలేదు. అయితే అందులో పెద్ద విశేషమేముంది? ఏ అమ్మాయి అయినా ఈ లోకంలో అందరినీ వదిలిపెట్టి తన దగ్గర మాత్రమే సమ్మోహనకరంగా నవ్వాలని ఏ మగాడైనా అనుకునేదే కదా. ఆ తర్వాత చాలాసార్లు ఆమెతో మాటలు కలపాలని సింహాచలం పనిగట్టుకుని ఉషామాధురి దగ్గరకు వెళ్ళేవాడు. అయితే ఆమె మాత్రం అతని పేరుని వెంటనే గుర్తు చేసుకోలేకపోయేది. మీ పేరు మర్చిపోయాను. నరసింహం కదూ? కాదు కాదు కాదు, సింహాచలం అనుకుంటాను. అంతేనా, లేకపోతే? నరసింహ అంటూ తడబడేది. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, ప్రతిసారి ఆమె అలాగే తడబడేది. ఏమిటో, మీ ఇద్దరు పేర్లు ఒకేలా ఉండి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. ఒకరు సింహాచలం, మరొకరు నరసింహం. పైగా ఇద్దరిని ఒకేసారి ఒకే చోట పరిచయం చేశారు. ఈ ఇద్దరూ సింహాలే, ఎలా గుర్తుపెట్టుకోవడం? ప్రతిసారి మీ ఇద్దరిలో ఎవరి పేరు ఏదో తెలుసుకోవడం చాలా కష్టమైపోతుంది బాబు అనేదామె. అలా ఆమె ఎంతకాలం కన్ఫ్యూజ్ అయినా సింహాచలానికి పెద్దగా అభ్యంతరం ఉండేది కాదు. కానీ హఠాత్తుగా ఆమె కన్ఫ్యూజ్ అవడం మానేసింది. ఒక్క క్షణం మాత్రం తల పైకెత్తి ఏదో జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నించి, గుర్తొచ్చింది, మీ పేరు సింహాచలం కదూ అని అడగటం, వెంటనే కిసుక్కుని నవ్వటం ప్రారంభించింది. అదే ప్రాణ సంకటంగా మారింది సింహాచలానికి. ముసిముసిగా నవ్వే అమ్మాయిలంటే అతనికి ఇష్టమే. కానీ తనని చూసి ముసిముసిగా నవ్వే ఉషామాధురిని మాత్రం హర్షించలేకపోయాడు. ఆ నవ్వు వెనుక ఉన్న నిగూఢార్థమేమిటో తెలుసుకోవాలన్న కుతూహలం అతనికి రోజు రోజుకు అధికం కాసాగింది. ఒక్క విషయం మాత్రం అతనికి బాగా అర్థమైంది. తన పేరుని ఆమె గుర్తు పెట్టుకోవడానికి ఏదో ఒక బండగుర్తుని పెట్టుకుంది. అది ఖచ్చితంగా నవ్వొచ్చేలాంటిదే ఉంటుందని ఊహించాడు. అందుకే అంతలా కిసుక్కుని నవ్వేస్తుంది. అయితే ఏమిటా బండగుర్తు? ఎంత ఆలోచించినా ఊహకందడం లేదు. తర్వాత మరొక సంగతి కూడా అతనికి తెలిసింది. నరసింహంగాడు కూడా తనలాగే ఆమెకు లైన్ వేస్తుండటం, పదే పదే ఆమెతో మాటలు కలపాలని ప్రయత్నిస్తుండటం గురించి, వాడి దగ్గర కూడా ఆమె ఒక్క క్షణం గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించి, మీ పేరు నరసింహం కదూ, ఈసారి గుర్తుపెట్టుకోవడం పెద్దగా కష్టం కావడం లేదు. ఇదివరకు మీ ఇద్దరి పేర్లతోనూ తెగ ఇబ్బంది పడేదాన్ని, ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు. థ్యాంక్స్ టు రేణుక మేడం అంటోందట. కానీ వాడి దగ్గర మాత్రం కిసుక్కుని నవ్వడం లేదని తెలిసింది. అంటే ఆ బండ గుర్తేదో తన దగ్గరే ఉందన్నమాట. అదే అతన్ని విపరీతంగా బాధిస్తోంది. మధ్యలో ఈ రేణుకా మేడం పాత్ర ఏమిటో, అందుకే అతను సత్యానందని ఆశ్రయించాడు. సత్యానంద్ ఆ బ్రాంచ్లో సీనియర్ క్లర్క్, అందరి తలల్లో నాలుకలా వ్యవహరిస్తూ ఉంటాడు. అందరితోనూ కలుపుగోలుగా మాట్లాడుతూ ఉంటాడు. గురు, ఆ అమ్మాయి నా పేరును గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా కిసుక్కుని నవ్వి వెళ్ళిపోతుంది. ఆ రహస్యం ఏంటో కొనుక్కోవాలి, అందుకు నువ్వే సమర్థుడివి అంటూ బతిమాలుకున్నాడు సింహాచలం. హోస్, అంతేనా? అదెంత పని బాస్, చిటికలో కనిపెట్టేస్తాను, నువ్వు హ్యాపీగా ఉండు బాస్ అన్నాడు. నిజం చెప్పాలంటే సత్యానంద్కి అలాంటి విషయాలు తెలుసుకోవడం చిటికలో పని. కానీ తెలుసుకున్న దాన్ని తిరిగి సింహాచలంతో చెప్పడం మాత్రం చిటికలతో అయ్యేది కాదు. నోట్లు ఖర్చు కావాల్సిందే. అతని దగ్గర నుంచి ఏ సమాచారం రాబట్టాలన్నా కాస్తో కూస్తో అతని చేతులు తడపాల్సిందే, లేదా కనీసం హోటల్కి తీసుకెళ్లి టిఫిన్ అయినా తినిపించి శాంతి చేయాల్సిందే. అవన్నీ సింహాచలానికి తెలియ కాదు. తెలిసి అతను సత్యానందని ఆశ్రయించడానికి కారణం అతని సమర్థత, ఎలాగైనా రహస్యాన్ని కనుక్కోగలడన్న నమ్మకం. బాస్, అవతల వీధిలో కొత్త రెస్టారెంట్ ప్రారంభించారట, సాయంత్రం మనం ఒకసారి చూస్తే బాగుంటుందేమో అన్నాడు ఒకరోజు సత్యానంద్. ఓ, అలాగే వెళ్దాం. ఇంతకీ నేను చెప్పిన పని ఏం చేశావు?
అని అడిగారు.

అన్నాడు సింహాచలం. ఆ పనిలోనే ఉన్నాను బాస్, నేనేం మర్చిపోలేదు అన్నాడు. నువ్వు ఆ పనిలో ఉన్నందువల్ల నాకు ఒరిగే ప్రయోజనం ఏమీ లేదు. పని ఏమైనా ముందుకు సాగిందా లేదా ఏదైనా క్లూ దొరికిందా లేదా అది చెప్పు ముందు అన్నాడు సింహాచలం. నీ పప్పులేం నా దగ్గర ఉడకో అన్నట్లు. భలేవాడే బాస్, ఈ సత్యానంద్ ఏదైనా రెస్టారెంట్కి రమ్మన్నాడు అంటే దాని అర్థం ఏదో క్లూ దొరికిందని. ఊరికే ఎవరిని పిలవడి సత్యానంద్, తెలుగు సినిమా డైలాగ్ రేంజ్తో చెప్పాడు సత్యానంద్. దాంతో సింహాచలం కళ్ళు మెరిశాయి. ఆ సాయంత్రమే ఇద్దరు కూడా రెస్టారెంట్కి వెళ్లారు. సత్యానంద్ తనకు కావలసినవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఆర్డర్ చేసాగాడు. బిల్లు కట్టే పనితో సంబంధం లేకుండా ఆర్డర్ చేయడంలో ఉన్న మజా ఏంటో తెలుసుకోవాలంటే ఆ క్షణంలో సత్యానంద్ ముఖంలోకి చూస్తే చాలు. సింహాచలానికి చాలా అసహనంగా ఉంది. సత్యానంద్ తనకు తెలిసిన ఏ రహస్యాన్నైనా వెంటనే చెప్పడని అతనికి తెలుసు. చివర్లో బిల్లు కట్టే ముందు మాత్రమే చెప్తాడు. అంతవరకు వాడు వేసే బాధ కానీని భరించి తీరాల్సిందే. అనవసరంగా బ్యాంక్ క్లర్క్ స్థిరపడిపోయావేమో గురు. సస్పెన్స్ స్టోరీ రైటర్గా వెళ్ళుంటే చాలా బాగా షైన్ అయి ఉండేవాడివి అక్కసుగా అన్నాడు సింహాచలం. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై కథానిక కార్యక్రమంలో గుడ్ నేమ్ కథ విన్నారు. దీని తర్వాత భాగం రేపటి కథానిక కార్యక్రమంలో వింటారు. అంతవరకు సెలవు మరి నమస్కారాలతో మీ విజయ.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్ యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8866558773.
2: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
3: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
2: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
2: ఫోన్ 7738351695.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు, 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ టైమ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. నిజ జ్యేష్ఠమాస అమావాస్య సందర్భంగా భీమవరం పట్టణంలోని అమ్మవార్ల ఆలయాల్లో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గునుపుడి గ్రామదేవత ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ ఆలయంలో అర్చకులు కుంకుమ పూజలు భక్తులతో చేయించారు. పంచారామ క్షేత్రం సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో అన్నపూర్ణమ్మకు దీపారాధన, కుంకుమ పూజలు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. మెంటేవారి తోటలో ఉన్న బాలత్రిపుర సుందరి ఆలయంలో అమ్మవారిని 3000 నిమ్మకాయలతో అలంకరించి సహస్రనామ పూజలు చేసినట్లు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. నిజ జ్యేష్ఠమాస అమావాస్య సందర్భంగా భీమవరం పట్టణ ఇలవేల్పు మావోళ్లమ్మ ఆలయ ప్రాంగణంలో కళావేదికపై మంగళవారం చండీహోమం నిర్వహించారు. ప్రధాన అర్చకుడు మద్దిరాల మల్లికార్జున శర్మ, వేద పండితులు సుమారు 90 మంది దంపతులతో సామూహికంగా హోమం చేయించి పూర్ణాహుతి సమర్పించారు. పెదకాపవరంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం జిల్లా ఎపిడమాలజిస్ట్ పి సుభాష్ సందర్శించారు. దస్త్రాలను పరిశీలించి పాము, కుక్కకాట్లు, ర్యాబిస్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అప్రమత్తతతో సీజనల్ వ్యాధుల వ్యాప్తిని కట్టడి చేయవచ్చని అన్నారు. జ్వరాల వ్యాప్తిపై సిబ్బంది

ఆరతీశారు. మోతాదుకు మించి ఎరువులు వినియోగిస్తే భూసారం దెబ్బతిని పంట దిగుబడులపై ప్రభావం పడుతుందని జిల్లా వ్యవసాయాధికారి జడ్ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. గరగపరలో మంగళవారం జరిగిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఆయన పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. ప్రతి రైతు తప్పనిసరిగా ఈ పంట నమోదు చేయించుకోవాలని సూచించారు. వ్యవసాయంలో శాస్త్రీయ పద్ధతులు పాటిస్తే సత్ఫలితాలు పొందవచ్చని వ్యవసాయ అధికారి పి. రమేష్ నాయుడు అన్నారు. కాళ్ల మండలం పెద అమిరంలో మంగళవారం నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వరిలో చీడపీడల నివారణ, సమతుల ఎరువుల వినియోగం, నీటి యాజమాన్యం, నేల ఆరోగ్య పరిరక్షణ, విత్తన శుద్ధి అంశాలపై రైతులకు పలు సూచనలు చేశారు. భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వినియోగించుకోవాలని, వాతావరణ సూచనలను అనుసరిస్తూ సాగు పనులు చేపట్టాలని కోరారు. బహుళ నైపుణ్యాలను వినియోగించి విద్యార్థుల్లో ఆసక్తి పెంచేలా బోధన చేయాలని డీఈఓ ఈ నారాయణ సూచించారు. 2 రోజుల పాటు నిర్వహించే ఉపాధ్యాయుల వృత్తిపరమైన శిక్షణ కార్యక్రమాన్ని భీమవరం ఏఆర్కేఆర్ పాఠశాల ఆవరణలో ఆయన మంగళవారం ప్రారంభించారు. విద్యార్థుల్లో అభ్యాసన సామర్థ్యాలు, నైతిక విలువలు పెంపొందించేలా బోధన ఉండాలని అన్నారు. ఉప విద్యాశాఖాధికారి ఎన్ రమేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పీఎంశ్రీ పథకంలో మంజూరవుతున్న నిధులతో విద్యా ప్రగతికి కృషి చేయాలని ఏపీసీ పి. శ్యామసుందర్ ఉపాధ్యాయులకు సూచించారు. ఉండి ఉన్నత పాఠశాలలో పీఎంశ్రీ అమలు తీరును ఎంఈఓ లక్ష్మీ నారాయణతో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు. ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుడు సుబ్బరాజు పాఠశాలలో చేపట్టిన కార్యక్రమాల వివరాలను ఏపీసీ దృష్టికి తీసుకెళ్లారు. గ్రంథాలయం, భౌతిక, రసాయన, వృక్ష, జీవశాస్త్రాల ప్రయోగశాలలను పరిశీలించి ఏపీసీ ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఖరీఫ్ సీజన్కు సరిపడా ఎరువుల నిల్వలు జిల్లాలో అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ నాగరాణి తెలిపారు. కలెక్టరేట్లో ఆమె మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఎరువుల విషయంలో రైతాంగం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రస్తుత సీజన్కు 17,392 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ఇప్పటి వరకు 3,322 మెట్రిక్ టన్నుల మేర విక్రయాలు జరిగాయని అన్నారు. ఇంకా 10,55 టన్నుల నిల్వలు ఉన్నాయని తెలిపారు. డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు తగినంత మేర అందుబాటులో ఉన్నాయని తెలిపారు. డీలర్లు ఎవరైనా అవకతవకలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటి వరకు నిబంధనలు ఉల్లంఘించిన 20 మంది డీలర్ల అనుమతులు రద్దు చేశామని తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ గడువును 24వ తేదీ వరకు పొడిగించినట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఈ అంశంపై సంబంధిత అధికారులతో ఆమె మంగళవారం దూరదృశ్య సమావేశం నిర్వహించారు. డిజిటలైజేషన్ పోర్టల్లో నో లింకేజీ ఆప్షన్లో ఉన్న ఓటర్లను గుర్తించి వారి సమాచారాన్ని ఎన్యూమరేషన్ ద్వారా డిజిటలైజేషన్ చేయాలని ఆదేశించారు. రీసర్వే, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, 22A భూముల అంశాలపై సమీక్ష జరిపారు. జేసీ కల్పశ్రీ, ఇన్ఛార్జ్ డీఆర్ఓ ప్రభాకర్, ఆర్డీఓలు, తహసీల్దార్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గృహ నిర్మాణ ప్రగతిలో రాష్ట్రంలో మన జిల్లా 4వ స్థానంలో ఉందని, జిల్లాలో 50,611 ఇళ్ల నిర్మాణాలు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 36,395 నిర్మాణాలు పూర్తి అయ్యాయని, ఇంకా 14,216 పూర్తి చేయాల్సి ఉందని కలెక్టర్ నాగరాణి తెలిపారు. కలెక్టరేట్లో మంగళవారం గృహ నిర్మాణాలపై గృహ నిర్మాణ శాఖ అధికారులు, ఏఈలు, డీఈలు, కాంట్రాక్టర్లతో సమీక్షించారు. గృహ నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేసేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని అన్నారు. నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ గడువు మరో 10 రోజులు పెంచుతూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. గత 15న ప్రారంభమైన సర్ నెల రోజుల పాటు కొనసాగి 14వ తేదీతో ముగియాల్సి ఉంది. దీన్ని పొడిగించాలని రాజకీయ పార్టీలు, అధికారుల విజ్ఞప్తి మేరకు భారత ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో 10 రోజుల పాటు 24వ తేదీ వరకు పొడిగించింది. అయితే 14వ తేదీ నాటికే జిల్లా అధికార యంత్రాంగం 100% పూర్తి చేసింది. జిల్లా వ్యాప్తంగా 14,75,036 మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు అందించారు. అన్నింటినీ డిజిటలైజ్ చేశారు. వీరిలో 39,934 మంది ఓటర్లు మరణించగా, వలస వెళ్లిన వాళ్లు 15,754 మంది, డబుల్ ఎంట్రీ ఓటర్లు 11,566, ఇతరులు 2,368, మొత్తం 69,622 ఉన్నట్లు గుర్తించారు. వాతావరణ మార్పుల వల్ల ఎదురవుతున్న సవాళ్లను శాస్త్రీయంగా అర్థం చేసుకుని ఉద్యాన రంగానికి తగిన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించడం అత్యంత అవసరమని ఉప కులపతి డాక్టర్ కె. ధనుంజయరావు పేర్కొన్నారు. మంగళవారం వెంకటరామనగూడలోని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో హైబ్రిడ్ విధానంలో ఉద్యాన పంటలపై ఎల్నినో ప్రభావం తగ్గించేందుకు రాష్టస్థాయి కార్యాచరణ ప్రణాళిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యవసాయం భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక వంటిదని, ఉద్యాన రంగం రైతుల ఆదాయాన్ని పెంపొందించడంలో, పోషకాహార భద్రతను మెరుగుపరచడంలో, గ్రామీణ ఉపాధి
కల్పించడంలో కీలక పాత్ర వహిస్తుందని అన్నారు. అనంతరం ఉద్యాన విశ్వవిద్యాలయం రూపొందించిన ఎల్నినో పరిస్థితుల్లో ప్రధాన ఉద్యాన పంటల శాస్త్రీయ యాజమాన్యంపై తెలుగులో ప్రత్యేక సాంకేతిక కరపత్రాలను ఆవిష్కరించారు. ఎల్నినో

తో ఎండలు మరో వేసవికాలాన్ని తలపిస్తూ ఉన్నాయి. వర్షాకాలం ప్రారంభమైనా వానలు పడకపోవడంతో ఎండ తీవ్రత మరింత పెరుగుతోంది. 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ఒక్కబోతతో పాటు వేడిగాలులు వీస్తూ ఉన్నాయి. బయటకు వెళ్లాలంటే ప్రజలు భయపడుతూ ఉన్నారు. ఉదయం 9 గంటల నుంచే చల్లగాలి కోసం ఏసీ వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మధ్యాహ్న సమయాల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతూ ఉన్నాయి. అక్కడక్కడా జ్వరాలు కూడా విస్తరించి ఉన్నాయి. బొగల్తూరు మండలంలో కాలువలు వదిలినా చేలకు సరిపడా నీరందకపోవడంతో సాగు పనులు మందకోడిగా సాగుతూ ఉన్నాయి. మహిళల పట్ల గౌరవాన్ని ప్రదర్శించాలని, వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ సిఐ ఎం సుబ్బారావు, ఏలూరు 3 టౌన్ సిఐ వి కోటేశ్వరరావులు అన్నారు. ఏలూరు జిల్లా ఎస్పీ కెపిఎస్ కిషోర్ ఆదేశాల మేరకు డిఎస్పీ డి శ్రవణ్ కుమార్ పర్యవేక్షణలో మహిళా పోలీస్ స్టేషన్ సిఐ ఎం సుబ్బారావు, ఏలూరు 3 టౌన్ సిఐ కోటేశ్వరరావు, ఈగల్ టీం ఆర్ఎస్ఐ ఉదయ్ భాస్కర్, ఏలూరు టౌన్ శక్తి టీం ఆధ్వర్యంలో ఏలూరులోని చైతన్య జూనియర్ కాలేజీ వద్ద ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థినుల భద్రతను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. ఎవరైనా వేధింపులకు పాల్పడితే భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. వారి భద్రత కోసం ఏలూరు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని అధికారులు భరోసా ఇచ్చారు. అత్యవసర సహాయం కోసం 112కు కాల్ చేయాలని అన్నారు. మహిళా హెల్ప్ లైన్ 109 కాల్ చేయాలని అన్నారు. ఈనాటి టైమ్ లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే టైమ్ లైన్ కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
2: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
1: ఫోన్ 0881622354. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళు క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9867-4258.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్ పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల

0: వాహనాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
1: Anga Wanga Kerala Kalinga Gaura Kuntala Vidarbha Magadha Simhala Salva Gaula Barbara Avanti Chota Lata

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యాలకి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

విష్ణు ఎఫ్ఎం 90.4. శ్రోతలందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. రేడియో విష్ణు శ్రోతలు ఎంతగానో ఇష్టపడే కార్యక్రమాలలో ఒకటి ఆణిముత్యాలు. నిరంతరం సాగిపోయే ఈ కార్యక్రమంలో మా శ్రోతలు మెచ్చే అలనాటి సినిమా పాటలు ఏరి కోరి మేము ప్రసారం చేస్తున్నాం. విని ఆనందించండి. ఈనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ముందుగా రామాపురంలో సీత ఈ చిత్రం నుంచి మనసు మందారం పాటు వింటారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన ఈ పాట రచన ఆరుద్ర, సంగీతం జేవి రాఘవులు, ధవళ సత్యం దర్శకత్వం వహించిన ఈ చిత్రం నుంచి చంద్రమోహన్, సుజాత నాయక నాయకులుగా నటించారు. మరి పాట విందామా?

ఎంఎస్వి సునాథన్ స్వరాలు సమకూర్చారు. ఇక ఈ చిత్రానికి ఎన్ఎస్ మణి దర్శకత్వం వహించగా మురళీమోహన్, సరిత జంటగా నటించారు. మరి ఈ పాట మీ అందరి కోసం.

రామాపురంలో సీతా చిత్రం నుంచి మనసు మందారం పాట విన్నారు కదా, తర్వాత పాట రామదండు. ఈ చిత్రం నుంచి బండి కాదు మొండి ఇది సాయం పట్టండి పాట వింటారు. ఆత్రేయ గీత రచనకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం గానం చేసింది.

0: వెళ్ళినాక చెప్తానయ్యా,
1: చెప్పుకుంటే ఎట్టాగయ్యా,
0: చెప్పుకుంటే తంటావయ్యా.
1: మంది కాదు మొండి, ఇది సాయం పట్టండి.
2: అవునా?
1: పెట్రోల్ ధర మందుతోంది, ఎడ్లు కట్టండి.
2: గోపాలా

గోపాల గోవిందరే నాయన గోపాల రారా సాయం పడరా నెట్టు.

0: కంటాలయ్యా.
1: వెళ్ళి నాన్న చెప్తానయ్యా.
2: చెప్పకుంటే ఎట్లాగయ్యా?
1: చెప్పుకుంటే కంటాలయ్యా.
3: గోపాల
1: గోవింద రావయ్య లాగయ్య.
4: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్

0: కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్ ఉండి రోడ్ భీమవరం. సెల్ 9849124000.
1: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్స అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: రామదండ చిత్రం నుంచి బాలు ఆలపించిన బండి కాదు మొండి ఇది సాయం పట్టండి పాట విన్నారు కదా. ఇప్పుడు రాజా చంద్ర దర్శకత్వంలో మురళీమోహన్, మాధవి జంటగా 1981లో విడుదలైన చిత్రం వారాలబ్బాయి. ఈ చిత్రం నుంచి బాలు గానం చేసిన కాకమ్మ కాకి కడవల్ల కాకి పాట వింటారు. గీత రచన జాలాది, సంగీతం చక్రవర్తి.

సత్యభామ చిత్రం నుంచి సుశీల బాలు పాడిన పాట విన్నారు కదా. ఇప్పుడు కె విశ్వనాథ్ దర్శకత్వంలో 1981లో విడుదలైన సప్తపది చిత్రం నుంచి ఎస్ జానకి ఆలపించిన నెమలికి నేర్పిన నడకలివి పాట వింటారు. రచన వేటూరి, సంగీతం కెవి మహాదేవన్. జేవి సోమయాజులు, సవిత, గిరీష్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంలోని ఈ పాట మీ అందరి కోసం.

0: விஜய் கேஸ்ட்ரோ என்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிட்டல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோ என்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695. మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
3: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
4: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
1: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
4: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
1: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
3: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
5: సప్తపది చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు కదా. కార్యక్రమంలో చివరిగా భారతీ రాజా దర్శకత్వం వహించగా మురళి, అరుణ, శరత్ బాబు ప్రముఖ పాత్రలు ధరించగా 1981లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం సీతాకోక చిలుక. ఈ చిత్రం నుంచి వాణి జయరాం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం గానం చేసిన మిన్నేటి సూర్యుడు వచ్చేనమ్మ పాట వింటారు. గీత రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

0: సీతాకోక చిలుక చిత్రం నుంచి ఒక అద్భుతమైన పాట విన్నారు కదా. ఈనాటి ఆణిముత్యాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఆణిముత్యాల కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు వినండి, మరి వింటనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వస్తువులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
4: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
3: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
4: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

0: FM 90.4.
1: హాయ్ హలో లిసనర్స్, మీరు వింటున్నారు రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వెల్కమ్ టు మహిళ లిసనర్స్. కలెక్టర్ కావాలన్నది ఆమె కలండి. దాన్ని నెరవేర్చుకోవడానికి చివరిగా 6 సార్లు ప్రయత్నం చేసింది. సరిగ్గా పరీక్షకు 14 రోజుల ముందు మగబిడ్డను ప్రసవించింది. అయినా అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. 45వ ర్యాంకును సాధించిన మాళవిక జి నాయర్ మరెందరికో స్ఫూర్తిని నింపిందండి. యూపీఎస్సీ మెయిన్స్ పరీక్షలు జరుగుతున్నాయి. అభ్యర్థులంతా ఏకాగ్రతగా రాయడంలో మునిగిపోయారు. మాళవిక దృష్టి అంతా పరీక్ష హాల్కు బయటే ఉంది. చిన్న చప్పుడైనా బాబు ఏడుస్తున్నాడేమో అన్న భ్రమలోకి లోనయ్యేది. మొదట్లో సంతోషం వేసినా తీరా రాయడం మొదలు పెట్టేసరికి బాబు గుర్తొచ్చి ఏకాగ్రత పట్టలేక ఆందోళనకు గురైంది. అంతలోనే లక్ష్యం గుర్తొచ్చింది. ఆ తర్వాత ఆమె కలం ఒక్క క్షణం కూడా ఆకలేదు. 2020లో యూపీఎస్సీ రాసింది, కానీ ర్యాంక్ సాధించలేకపోయింది. చివరికి 2022లో 172వ ర్యాంక్తో ఐఆర్ఎస్ ఆఫీసర్గా ఉద్యోగంలోకి చేరింది. చిన్నప్పటి నుంచి కలెక్టర్ కావాలని కలలుకన్నాను. అందుకే నా ఆశయాన్ని సాధించాలనే ప్రయత్నాన్ని మానుకోలేదు. అలా 5 సార్లు రాసినా ఫలితం దక్కలేదు. నందగోపంతో వివాహమైంది. చివరి ప్రయత్నంగా 6 సార్లు రాయాలనుకున్నప్పుడు గర్భం దాల్చాను. అదే సమయంలో మా వారు ఐపీఎస్ శిక్షణలో ఉన్నారు. ఓవైపు ఉద్యోగం, మరోవైపు పరీక్షకు సన్నద్ధమయ్యేదాన్ని. గతేడాది పరీక్షా తేదీకి 14 రోజుల ముందు ప్రసవించా. అమ్మనయ్యాననే సంతోషం ఓవైపు, మరోవైపు చివరి అవకాశం. ఇవన్నీ తీవ్ర అలసట ఒత్తిడికి గురిచేశాయి. కూర్చోవడము కష్టంగా ఉండేది. పసిబిడ్డతో పరీక్ష ఎలా రాయగలవు అన్నారు తెలిసిన వాళ్ళంతా. ఆ సమయంలో నా కుటుంబం చేయితగా నిలిచింది. వాళ్ళందించిన భరోసా నన్ను పరీక్ష రాసేలా చేసింది. ఫలితాల్లో 45వ ర్యాంక్ చూసుకున్నప్పుడు నా సంతోషానికి అవధుల్లేవు. నా కల నెరవేరిందని చెబుతున్న మాళవిక మాతృత్వం లక్ష్య సాధనకు ఊపిరి పోస్తుందని నిరూపించారు కదండి లిసనర్స్. మరి ఇప్పుడు ఇంకో మహిళ గురించి తెలుసుకుందాం. లిసనర్స్, ఓడిపోయినప్పుడల్లా తిరిగి ప్రయత్నించాలి కదండి, అప్పుడే అనుకున్న గమ్యాన్ని చేరుకోగలం. అంబటి యామిని లక్ష్మీదేవి ఈ కోవకి చెందినవారే. తాజా యూపీఎస్సీ ఫలితాల్లో 591 ర్యాంకు దక్కించుకున్నారు. బాగా చదువుకోవాలి, చుట్టూ ఉన్న వాళ్ళకి తోచిన సహాయం చేయాలి, ఇదే ఎప్పుడు చెప్పేవారు నాన్నమాతో. ఐఏఎస్ అవ్వాలనే లక్ష్యం ఏర్పడింది ఆయన వల్లే. నేను 4వ తరగతి చదువుతున్నప్పుడే ఆయన చనిపోయారు. కానీ నాన్న ఆశయం మాత్రం మమ్మల్ని విడిచిపెళ్లలేదు. ఇద్దరం అమ్మాయిలమే అయినా మా చదువు, కెరీర్ ఎంపిక అన్నింటిలో స్వేచ్ఛనిచ్చారు అమ్మ అమ్మమ్మ. చీరలు అమ్ముతూ, టైలరింగ్ చేస్తూ నన్ను చెల్లిని చదివించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా మా కోసం నిలబడ్డారు. వాళ్ళ కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం దక్కింది. ఇది వాళ్ళ విజయమే అనే యామినిది పల్నాడు జిల్లాలోని నర్సరావుపేట. చిన్నప్పటి నుంచి చదువులో చురుకే. నవోదయలో 10వ తరగతి చదివాక ఇంటర్ సిఎస్ఈ హైదరాబాద్ లో పూర్తి చేసింది. 97% తెలంగాణ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ను సాధించింది. పర్వతాలు, నదులు, నాగరికత, భూభాగాల విభజన లాంటి అంశాలని మూలాల నుంచి తెలుసుకోవడం ఇష్టం నాకు. అందుకే డిగ్రీ జాగ్రఫీ ఆనర్స్ చేయాలనుకున్నా. అందుకు మించి యూనివర్సిటీల గురించి వెతకడం మొదలుపెట్టా. అప్పుడు ఢిల్లీలోని మిరాండా హౌస్ కళాశాల గురించి తెలుసుకున్నా. దేశంలోనే అత్యుత్తమ కాలేజీల్లో ఇది ఒకటి. మెరిట్ విద్యార్థిని కావడం వల్ల సీట్ కూడా సులువుగానే దొరికింది. కానీ ఆర్థిక సమస్యలతో వెళ్లాలా వద్దా అన్న ఆలోచనలో పడ్డాను. అమ్మే ధైర్యం చెప్పి పంపించింది. అనే యామిని సివిల్స్ లోను దాన్ని ఆప్షనల్ సబ్జెక్ట్ గా ఎంచుకుంది. డిగ్రీ పూర్తయ్యాక ఢిల్లీలో ఉండి సివిల్స్ శిక్షణ తీసుకుంటే మంచిదన్నారు అంతా. కానీ అది కూడా ఆర్థిక భారం, అందుకే ఊరికి వచ్చేసా. తర్వాత కోవిడ్, దాంతో సంవత్సరం ఇంట్లోనే గడిచిపోయింది. సమయం వృధా చేయకూడదని ఆన్లైన్ తరగతుల్లో చేరాను. పరిస్థితులు కుదురుకున్నాక 2022లో హైదరాబాద్ వచ్చి స్నేహితులతో కలిసి పరీక్షలకు సన్నద్ధమయ్యాను. రోజులో 7 నుంచి 8 గంటలు చదివేదాన్ని. పరీక్షల సమయంలో అయితే ఇంకా ఎక్కువే. ఎంతసేపు చదివామన్నది కాదు, ఎంత క్వాలిటీగా చదివామనే దానిపైనే ఫలితం ఆధారపడి ఉంటుంది. ఈ సమయంలో నాకెప్పుడు ఒత్తిడి అనిపించినా స్నేహితులతో కలిసి చిట్చాట్ చేసేదాన్ని. వాళ్లే నా స్ట్రెస్ బస్టర్స్. మొదటిసారి ప్రిలిమ్స్ వరకే చేరుకోగలిగా. ఈ 2వ ప్రయత్నంలో 591 ర్యాంక్ సాధించాను. దీంతో సరిపెట్టుకుని ఆగిపోను. నా

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫీట్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
1: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45

0: శాతం నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
0: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
0: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ట్రస్టెడ్ లెగసీ స్ట్రాంగర్ ఫ్యూచర్.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
1: ఫోన్ 0881622354.
2: వెల్కమ్ బ్యాక్ టు మహిళ లిసనర్స్. 7 సంవత్సరాల కష్టం, ఆప్షనల్ మార్పు, వీటన్నిటికంటే భయమే తన్నే ఆపిందంటున్నారు కర్నపు శ్రీనివాస కీర్తిరెడ్డి. అది దాటాకే సివిల్స్ లో 316 ర్యాంక్ సాధ్యమైంది అంటున్నారండి ఆమె. సివిల్స్ రాస్తే చాలా మందిపై సానుకూల ప్రభావం చూపవచ్చు, ప్రజలకు సాయం చేయొచ్చు. ప్రయత్నించు అన్న నాన్న మాటతో సివిల్ సర్వీసెస్ మీద దృష్టి పెట్టా. మాది కడప, నాన్న కర్నపు చలమారెడ్డి, అమ్మ శ్రీకృష్ణ. ఇద్దరు ఎల్ఐసి ఉద్యోగులే. నాన్న పదవీ విరమణ పొందారు. పాఠశాల విద్యాభ్యాసం అంతా కడపలోనే సాగింది. ఆపై బిట్స్ పిలానిలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశా. గ్రాడ్యుయేషన్ పూర్తవగానే సివిల్స్ పై దృష్టి పెట్టా. అప్పుడు ఆప్షనల్ గా ఫిజిక్స్ తీసుకున్నా. కష్టపడడం వరకు బాగానే కష్టపడ్డా, కానీ ఏదో అనుమానం, సివిల్స్ రాదేమో అన్న భయం. దాంతోనే 3 ప్రయత్నాల్లో విఫలమయ్యా. తర్వాత నాకు పెళ్లైంది. మా వారు శ్రీ సాయి కూడా సివిల్ సర్వెంటే. ప్రస్తుతం ఆకాశవాణి విజయవాడ కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. కొత్త జీవితంలో కుదురుకోవడం, దీనికి తోడు కొన్ని అనారోగ్యాలతో సివిల్స్ కాస్త పక్కకు వెళ్ళింది. ఆ తర్వాత సన్నద్ధత తిరిగి మళ్లీ మొదలుపెట్టా. ఈసారి పొలిటికల్ సైన్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ని ఆప్షనల్ గా తీసుకున్నా. నిజానికి ఫిజిక్స్ బాగా చదివానని అనుకున్నా, తీరా మార్కులు రాలేదు, అందుకే ఆప్షనల్ మార్చుకున్నా. కాకపోతే ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది, తిరిగి మొదలు పెట్టాననే చెప్పాలి. అయితే ఇష్టంగా చదివా, కొత్త ఉత్సాహం, సాధించాలన్న పట్టుదలతో ప్రయాణం మొదలుపెట్టా. గతసారి ఇంటర్వ్యూ వరకు వెళ్లా, తీరా తుది జాబితాలో పేరు రాలేదు. ఈసారి అదే ఉత్సాహంతో ప్రయత్నించాను, 316 ర్యాంక్ సాధించా. మొత్తంగా 7 ఏళ్ల కష్టమిది. ఈసారి నేను సాధించడానికి ప్రధాన కారణం భయాన్ని పోగొట్టుకోవడమే. మనవంతు మనం ప్రయత్నించాలి అనుకున్నా. టాపర్ల సమాధానాలతో పోల్చుకునేదాన్ని. కాస్త ఆలోచించి శ్రమిస్తే నేను కూడా సాధించగలుగుతా అనుకున్నాక నా ధోరణి మారిపోయింది. ఎంతలా అంటే ఈసారి ఫలితాల సమయంలో కూడా కంగారు పడలేదు. విఫలమైనా విజయమైనా ఒకే దృక్పథంతో తీసుకోవాలని అనుకున్నా. నిజానికి నా దృష్టిలో సివిల్స్ ఓ మెంటల్ గేమ్. కష్టపడమే కాకుండా ఒక క్రమ పద్ధతిలో చదవాలి. రోజుకి 7 నుంచి 11 గంటలు చదవాలి. అది ఒకే సమయంలో చదివేదాన్ని. కోచింగ్ తీసుకున్నా ఎక్కువ శాతం ఇంటి నుంచే సన్నద్ధమయ్యా. అమ్మా నాన్నలకు నాపై నమ్మకం ఎక్కువగా ఉండేది. పెళ్ళయ్యాక మా వారి తోడు కూడా దొరికింది. నేనెప్పుడు డల్ అయినా నా వెన్ను తట్టేవారు. అయితే విజయం సాధించాక ఆనందం కంటే రిలీఫ్ వచ్చింది. అమ్మా నాన్నలు చాలా సంతోషపడ్డారు. ర్యాంక్ సాధించిన వాళ్ళంతా తెలివి గల వాళ్ళు అని నేను చెప్పను. నమ్మకం, ధైర్యంతో పాటు కష్టపడగలిగే తత్వం ఉన్నవారు ఎవరైనా దీన్ని సాధించవచ్చు. ఈ క్రమంలో స్నేహితులు ఆనందాల్ని పక్కన పెట్టాలి. కాస్త ప్రపంచానికి దూరమవుతాం, కానీ గెలిచిన క్షణం ఇవన్నీ కోల్పోయామన్న బాధ ఏమాత్రం ఉండదు అని అంటున్నారు కీర్తిరెడ్డి. ఓకే లిసనర్స్, మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఇప్పుడు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
2: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
3: వెల్కమ్ బ్యాక్ టు మహిళ లిసనర్స్. మరి ఈ రోజు ప్రోగ్రామ్ లో సరికొత్త వంటకం గురించి తెలుసుకుందామండి. మరి దాని పేరు వచ్చేసి గోంగూర దోసకాయతో పచ్చడి. మరి దానికి కావలసిన పదార్థాలు: దోసకాయ ఒకటి చిన్నది, గోంగూర ఆకులు పెద్ద కప్పు, చింతపండు కొద్దిగా, ఉల్లిపాయ ఒకటి, పచ్చిమిర్చి 6, ఎండుమిర్చి 8, ఆవాలు అరచెంచా, మెంతులు అరచెంచా, జీలకర్ర అరచెంచా, ఇంగువ చిటికెడు, వెల్లుల్లి రెబ్బలు 5, నూనె 4 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. ఇక తయారీ విధానం గురించి తెలుసుకుందామండి. దోసకాయ చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. గోంగూరను కడిగి పెట్టుకోవాలి.

స్టవ్ మీద కడాయిని పెట్టి మెంతులు జీలకర్ర ఆవాలు వేయించుకుని విడిగా తీసుకోవాలి. అదే కడాయిలో చెంచా నూనె వేసి ఎండుమిర్చి పచ్చిమిర్చి చింతపండు వేసి దోరగా వేయించి తీసుకోవాలి. ఇప్పుడు మిగిలిన నూనె వేసి ఇంగువ గోంగూర వేసి ఆకుల్ని వార్చుకోవాలి. ఈలోగా వేయించుకున్న పదార్థాలు వెల్లుల్లి రెబ్బలు తగినంత ఉప్పుని వేసి మిక్సీలో మెత్తగా చేసుకోవాలి. ఇందులో వార్చుకున్న గోంగూర సగం దోసకాయ ముక్కలు వేసుకుని బరకగా మిక్సీ పట్టుకుని ఓ గిన్నెలోకి తీసుకోవాలండి. చివరిగా మిగిలిన దోసకాయ ముక్కలు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని అన్నింటిని కలిపితే నోరు నుంచే పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఓకే లిసనర్స్, విన్నారు కదండి, మరి మరలా తిరిగి రేపు ప్రసారమయ్యే మహిళా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ అర్జునందని.

లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్

0: జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: FM 90.4.
1: గుడ్ మార్నింగ్ లిజనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ మీ ఆజే హర్షి. మరి లిజనర్స్, ఇవాళ ఆయుష్మాన్ భవలో మీకోసం బోల్డని ఆరోగ్యకరమైన విషయాలు చెప్పడానికి మీ ముందుకు వచ్చేసానండి. మరి అవేంటో తెలుసుకునే ముందు ఆయుష్మాన్ భవలో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. అండ్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. వినండి, మరి వింటూనే ఉండండి. ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి లిజనర్స్, ఇవాళ ఆయుష్మాన్ భవలో పాలు, పెరుగు, ధాన్యము, బిస్కెట్లు ఇలా ఆహార ఉత్పత్తులన్నీ సేంద్రియ ట్యాగ్ తో పాటు అదనంగా విటమిన్లని, ప్రోటీన్లని నింపుకుని మరీ వస్తున్నాయనేది తెలిసిందే. ఇప్పుడు ఆ కోవలోకి మరొకటి చేరింది, అదే కోడిగుడ్డు. ఒమేగా 3, డి విటమిన్, హెర్బల్, ఫ్రీ రేంజ్, వేగన్ ఇలా ప్రత్యేకంగా డిజైన్ చేసిన కోడిగుడ్లు ఇప్పుడు మార్కెట్ లో కనిపిస్తున్నాయి. అసలు ఈ గుడ్లేంటో, వాటిల్లోని ఆ పోషకాలేంటో ఇవాళ తెలుసుకుందాం. ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, కొవ్వులు ఇలా అన్ని రకాల పోషకాల సమాహారమే కోడిగుడ్డు. అందుకే బలహీనంగా ఉన్న వాళ్ళని రోజు ఓ గుడ్డు తినమని చెబుతారు వైద్యులు. అయితే మనకు ఇంతవరకు తెలిసినవి రెండే రకాల గుడ్లు. ఒకటి కృత్రిమ పద్ధతిలో పిల్లల్ని చేయించి పౌల్ట్రీలో పెంచే ఫామ్ గుడ్లు, ఇళ్లలో స్వేచ్ఛగా తిరుగుతూ పెరిగే దేశవాళి కోళ్లు పెట్టే నాటుగుడ్లు. మొదటి వాటితో పోలిస్తే రెండో రకం కోళ్లు పెట్టే గుడ్లలోనే అన్ని రకాల పోషకాలు ఉంటాయి. కానీ వీటి సంఖ్య క్రమేణా తగ్గిపోతూ ఉండటంతో ఇప్పుడు ఇతర ఆహార ఉత్పత్తుల్లానే గుడ్లలోనూ మనకు అవసరమైన పోషకాల్ని చొప్పిస్తున్నారు. అంటే కోళ్లకు ప్రత్యేకమైన మేత వేయడం ద్వారా గుడ్డులో సహజంగా ఉండే పోషకాలతో పాటు అదనంగా మరికొన్ని విటమిన్లు, ప్రోటీన్లు, ఫ్యాటీ ఆమ్లాలు ఉండేలా చేస్తున్నారన్నమాట. అందుకే వీటిని ఫార్టిఫైడ్ లేదా డిజైనర్ ఎగ్స్ గా పిలుస్తున్నారు. గత 2 దశాబ్దాల నుంచి ఈ పద్ధతి వాడుకలో ఉన్నప్పటికీ ఇటీవల ఈ ఫార్టిఫైడ్ ఎగ్స్ ఉత్పత్తి బాగా పెరిగింది. అందులో భాగంగానే సాదా, నాటుగుడ్లతో పాటు రకరకాల లేబుల్స్ తో కూడిన ఎగ్ బాక్స్లు మార్కెట్ లోకి వస్తున్నాయి. మరి అవేంటో ఇవాళ తెలుసుకుందాం. మరి లిజనర్స్, రకరకాల గుడ్ల గురించి తెలుసుకునే ముందు ఆయుష్మాన్ భవలో మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: ఓకే లిజనర్స్, ఒక సూపర్ సాంగ్ అయితే వినేశారు కదా. మరి ఇప్పుడు ఆయుష్మాన్ బావాలో విటమిన్ ఎక్స్ గురించి తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో అత్యధిక శాతం మంది డి విటమిన్ లోపంతో బాధపడుతున్నారు. దాంతో ఎముకలకు సంబంధించిన సమస్యలు చిన్న వయసులోనే మొదలవుతున్నాయి. అయితే గుడ్డు తినడం ద్వారా ఆ లోపాన్ని కొంతవరకు అధిగమించవచ్చు. అందులో D3, 25-hydroxy vitamin D3 అనే రెండు డి విటమిన్ రకాలు సహజంగానే లభిస్తాయి. అయితే ఆ రెండు పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహారాన్ని కోళ్లకి ఇవ్వడంతో అవి పెట్టిన గుడ్డు సొనలో ఆయా విటమిన్ల శాతం పెరుగుతుందట. ఎంత అంటే సుమారు 60 grams బరువున్న కోడిగుడ్లో 5.2 to 7 micrograms విటమిన్ D3 పెరిగిందట. ఇది సాధారణ గుడ్డులో ఉండే దాంతో పోలిస్తే 6 to 8 times ఎక్కువ అన్నమాట. కాబట్టి రోజువారి అవసరమైన డి విటమిన్ లో 35-47% ఒక్క గుడ్డు నుంచి అందుతుంది. కేవలం ఇదొక్కటే కాదండి, ఇదే పద్ధతిలో ఇతర విటమిన్లను చొప్పిస్తున్నారు. నిజానికి గుడ్డులో ఒక సి విటమిన్ తప్ప ఏ, బి6, బి12, డిఈతో పాటు ఫోలేట్లు సహజంగానే ఉంటాయి. ఇవన్నీ కోడిలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అందుకే డి విటమిన్లతో పాటు మిగిలిన వాటి శాతం కూడా పెరిగేలా ఫోర్టిఫికేషన్ చేస్తున్నారు. అంతేకాదు, అయోడిన్, ఫ్లోరిన్, సెలీనియం, బి కాంప్లెక్స్

కాంజుగేటెడ్ లినోనిక్ ఆమ్లాలు వంటి పోషకాలని ఇలాగే చూపిస్తున్నారు. మరి లిజనెస్, మరికొన్ని రకాల ఎగ్స్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: అపరిచితులతో వీడియో కాల్స్ మాట్లాడకండి. హనీ ట్రాప్ వంటి మోసాలకు గురయ్యే ప్రమాదం ఉంది. అప్రమత్తంగా ఉండండి.
2: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. మరి ఇప్పుడు రెండు సొనలు ఉండే గుడ్ల గురించి తెలుసుకుందాం. అప్పుడప్పుడు మార్కెట్ లో రెండు సొనలు ఉన్న గుడ్లు చూస్తూ ఉంటాం. ప్రత్యుత్పత్తి వ్యవస్థ అభివృద్ధి చెందకుండా, అంటే చిన్న వయసు కోళ్లలో తొలినాళ్లలో ఒకే పెంకులోకి రెండు సొనలు వెళ్లిపోతూ ఉంటాయి. పెద్ద వయసు కోళ్లలోనూ, అంటే గుడ్లు పెట్టడం చివరి దశకు వచ్చినప్పుడు ఇలాగే జరుగుతూ ఉంటుంది. అవే ఇవి. అయితే కొన్ని అపోహాలతో ఈ రెండు సొనలు ఉన్న వాటిని తినడానికి చాలా మంది ఇష్టపడరు. దాంతో వీటిని ప్రత్యేకంగా ప్యాక్ చేసి అమ్ముతూ ఉంటారు. కానీ ఒక గుడ్డులో ఉండే తెల్లసొనతో పోలిస్తే వీటిలో రెండు పచ్చసొనలకి తగ్గ తెల్లసొన ఉంటుంది. కాబట్టి రెట్టింపు ప్రోటీన్ అందుతుంది. అందుకని డబుల్ యోక్ ఎగ్స్ ని హాయిగా తినొచ్చన్నమాట. మరి లిజనర్స్, ఇప్పుడు ఒమేగా 3 ఎగ్స్ గురించి తెలుసుకుందాం. సాధారణంగా కోళ్లకు జొన్న, మొక్కజొన్న, రాగులు, గోధుమలు ఇలా తృణ చిరుధాన్యాలని, పప్పు దినుసుల్ని, వాటి ఉత్పత్తుల్ని మేతగా వేస్తూ ఉంటారు. అయితే వీటితో పాటు అవిసె గింజల మేతని ఎక్కువగా వేసి పెంచిన కోళ్లు పెట్టినవే ఒమేగా గుడ్లు. అవిసెల్లో ఆల్ఫా లినోలిక్ ఆమ్లం అత్యధిక శాతంలో ఉండటంతో వాటిని తిన్న కోళ్లు అవి పెట్టే గుడ్లలోనూ అది పుష్కలంగా ఉంటుంది. ఈ ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు మన శరీరంలోకి చేరినప్పుడు డొకోసా హెస్కోనోయిక్, DHA, ఐకోసా పెంటానోయిక్ ఆమ్లాలుగా మారుతాయి. ఈ ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు మన శరీరంలోకి చేరినప్పుడు డొకోసా హెస్కోనోయిక్, అంటే DHA, ఐకోసా పెంటానోయిక్ ఆమ్లాలుగా మారుతాయి. ఈ రెండు కూడా శరీరంలో కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తాయి. అందుకే ఒమేగా గుడ్లు హృదయ రోగులకి ఆరోగ్యకరం అంటున్నారు. ఇవి గర్భిణీలు, పిల్లల్లో మెదడు పెరుగుదలకి తోడ్పడతాయి. వీటి వల్ల కణజాలలో ఆక్సిజన్ శాతం పెరగడంతో పాటు మెదడు పనితీరు బాగుంటుంది. ఒమేగా నూనెలు రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల కలిగే నొప్పుల్ని నివారిస్తాయని, వ్యాధికారక ఇన్ఫ్లమేటరీ సమస్యల్ని తగ్గిస్తాయని అంటున్నారు. సాధారణ గుడ్డులో మాదిరిగానే ఒమేగా గుడ్లలోనూ ప్రోటీన్లు, క్యాలరీలు అన్ని యథాతథంగా ఉంటాయి. కాకపోతే సాధారణ గుడ్డులో సుమారు 49-60 మిల్లీగ్రాముల ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటే, ఫోర్టిఫైడ్ గుడ్డులో 115-360 మిల్లీగ్రాములు ఉంటాయట. అంటే రోజువారి అవసరమైన ఒమేగా ఆమ్లాలలో 14-30% ఓ గుడ్డు నుంచి లభిస్తుంది అంటున్నారు నిపుణులు. మరి లిజనర్స్, ఇవాళ ఆయుష్మాన్ భవన్లో అయితే రకరకాల కోడిగుడ్ల గురించి అయితే తెలుసుకున్నారు కదా. మరి అలాగే రేపు ప్రసారమయ్యే ఆయుష్మాన్ భవన్లో మిగిలిన రకాల గురించి తెలుసుకుందాం. అండ్ లెన్స్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 9.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే హర్షి.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రో స్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665588773.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి

0: FM 90.4 వేరుశనగలని ఎండబెట్టడం, నిల్వ చేయడంలో ఎఫ్లాటాక్సిన్లని అదుపు చేయడం. వేరుశనగలను తినవచ్చు లేదా మంచి ధరకి అమ్మవచ్చు. వీటిలో పోషకాలు, ఖనిజాలు, శక్తి, విటమిన్లు అధికం. అయితే సరిగ్గా నిర్వహించని వేరుశనగల్లో ఎఫ్లాటాక్సిన్ అనే విష పదార్థం మిగిలిపోయి తిన్నవారికి హాని కలిగిస్తుంది.
1: ఈ ఎఫ్లాటాక్సిన్లు మనకి హాని చేస్తాయని తెలుసు. ఇక జంతువుల్లో ముఖ్యంగా కాలేయాన్ని, కిడ్నీలని పాడు చేస్తాయి.
0: వేరుశనగ ఆరోగ్యకరంగా ఉండాలంటే అవి పెరిగే దశలన్నిట్లోనూ వాటిని కాపాడాలి, ముఖ్యంగా ఎండబెట్టి నిల్వ చేసేటప్పుడు. ఈ వీడియోలో వేరుశనగలని ఆరోగ్యంగా ఉంచి తేలికగా అమ్మడానికి వీలయ్యేలా వాటిని ఎండబెట్టి నిల్వ చేయడాన్ని నేర్చుకుందాం.
1: బాగున్న కాయలకి పగుళ్ళుండవు, రంగు బాగుంటుంది. కానీ పాడైన కాయల మీద ఒక రకమైన ఊదారంగు మచ్చలుంటాయి. కాయను ఒలిస్తే ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దాన్ని కొరికి పళ్లతో విడగొట్టవచ్చు. దానికి దుర్వాసన, చేదు ఉంటాయి. వాటిని అలా గుర్తుపట్టవచ్చు.
0: వేరుశనగ, మొక్కజొన్న, మరికొన్ని ఇతర ఆహార పదార్థాల మీద కొన్ని బూజులు పెరుగుతాయి. ఇవి ఎఫ్లాటాక్సిన్ అనే విషాన్ని ఉత్పత్తి చేస్తాయి. మట్టిలోని బూజుల వల్ల ఎఫ్లాటాక్సిన్లు తయారవుతాయి. తేమగా, వేడిగా ఉన్నప్పుడు ఈ బూజులు బాగా పెరుగుతాయి. మీ పొలంలో కలుపు మొక్కలు ఎక్కువగా ఉంటే వేరుశనగ మొక్కలు ఎక్కువ కాలం పాటు తేమగా ఉంటాయి.
1: కలుపు మొక్కలు మొక్కని బాగా రక్షిస్తాయి. చుట్టూ కలుపు ఉంటే మొక్క బాగానే పెరుగుతుంది. కానీ అవి ఎక్కువైతే మొక్కకి తేమ ఎక్కువగా తగిలి బాగా జబ్బు పడుతుంది.
0: పొట్టు వేరుశనగలని కాపాడుతుంది. కానీ తొందరగా కోత కోస్తే కాయలు కుంచుకుంటాయి. ఇక ఆలస్యంగా కోత కోస్తే కాయలు విచ్చుకుని వాటిలోకి బూజు ఎక్కుతుంది. వేరుశనగల కోతల తర్వాత జబ్బు పడిన కాయలు మంచి కాయలకి తగిలినప్పుడు గాలి వలనూ బూజు వ్యాపిస్తుంది. వేరుశనగ, మొక్కజొన్న వంటి ఆహార పదార్థాల ఉపరితలాల మీద నలుపు, ఆకుపచ్చ రంగుల్లో బూజు పట్టవచ్చు. ఈ ఉపరితలాలని భూతద్దల్లోంచి చూస్తే చిన్న చిన్న పుల్లలతో కూడిన ఒక అడవిలా కనిపిస్తుంది. ప్రతి పుల్ల చివర బీజాణువులు గుత్తులుగా ఉంటాయి. ఈ బీజాణువులు తేలికగా విడిపోయి ఆరోగ్యంగా ఉన్న కాయలకి, గింజలకి సంక్రమిస్తాయి. గాలి వీటిని చాలా దూరం చేరవేయగలదు. సరిగ్గా ఎండబెట్టని, తేమగా ఉన్న చోట్లలో నిల్వ చేసిన వేరుశనగల మీద బీజాణువులు వాలితే అవి కాయమీద అతుక్కుని కాయలోకి పెరిగి గింజలోకి కూడా వ్యాపించగలవు. అయితే ఇవి కంటికి కనిపించవు. చూడటానికి గింజ పైనుంచి బాగానే ఉంటుంది. కానీ గింజలోపల మాత్రం బూజు పెరుగుతూ ఎఫ్లాటాక్సిన్ తయారవుతూ ఉంటుంది. నిజానికి ఈ ఎఫ్లా

0: టాక్సిన్ కి రంగు ఉండదు, కాని ఇక్కడ దాన్ని పసుపచ్చ రంగులో చూపడం జరిగింది. ఈ దశలో సంక్రమించిన గింజలు బయటికి మాత్రం బూజు పట్టినట్లు కనిపించవు. అలా కొంతకాలం పాటు గింజలో పెరిగి దాని ఉపరితలాన్ని పగలగొట్టి బయటకు వచ్చిన తర్వాతే ఆ గింజ మీద బూజు కనిపిస్తుంది. కోట్లాది చిన్న చిన్న కొత్త బీజాణువులని ఉత్పత్తి చేయడానికే అది బయటికి వస్తుంది. మట్టిలో ఉండే బూజులు వేరుశనగ కాయలని నేల మీద ఎండబెట్టినప్పుడు వాటిలోకి చేరుతాయి. కాయలు పాడైనప్పుడు, వాటిని నేరుగా నేల మీద ఎండబెట్టినప్పుడు వేరుశనగ గింజలకి రోగాలు ఎందుకు వస్తాయో మనకప్పుడు తెలిసింది. అంతేకాక కోతల తర్వాత వేరుశనగలు తడిస్తే వాటి మీద బూజులు పెరగవచ్చు. బొలివియా లోయల్లో కోతల సమయంలో వర్షాలు పడవచ్చు కాబట్టి ఆంటోనియో మెదీనా తన ఇంటి వరండాలో ఒక టార్పాలిన్ పరిచి దానిమీద వేరుశనగ కాయలను ఎండబెడుతున్నాడు. పాడైన కాయలు మంచి కాయలని చెడగొట్టకుండా ఆంటోనియో అతని కుటుంబము కలిసి మంచి కాయలని చిన్న విరిగిన జబ్బు పడిన కాయల నుంచి వేరు చేస్తున్నారు. ఖాళీగా ఉన్న అపరిపక్వమైన కాయలకి బూజు తేలికగా పడుతుంది కాబట్టి పెద్ద సైజులో ఆరోగ్యంగా ఉన్న కాయలని మాత్రమే ఎంచుకోవాలి. పాడైన వేరుశనగలను మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తినవద్దు, మీ పశువులకి పెట్టవద్దు.
1: నేను మా రైతు మిత్రులతో చెప్తుంటాను, ఎఫ్లాటాక్సిన్ ఉన్న వేరుశనగలని మీ పశువులకి కోళ్లకి పందులకి పెట్టకండి. అవి కూడా జబ్బు పడతాయి. వాటి మాంసం తింటే మన ఆరోగ్యం కూడా పాడవుతుంది అని. పాడైన వేరుశనగలన్నీ మేం పాతి పెడతాం, ఆరోగ్యంగా ఉన్నవి మాత్రమే తింటాం.
0: వేరుశనగలని రోజులో చాలాసార్లు కలియబెడుతుండాలి, అప్పుడు అవి తొందరగా ఎండుతాయి, బూజు తక్కువ పడుతుంది. కాయలు ఎండాయా అనేది తెలుసుకోవడానికి కొన్ని తేలికైన పద్ధతులున్నాయని ఆంటోనియో మనకి చెప్తున్నాడు.
1: టార్పాలిన్ మీద ఎండుతున్న ఒక వేరుశనగకాయను తీసుకుని దాన్ని విదిలిస్తాం, టటటట అంటూ మోగుతుంది, అప్పుడది ఎండిందని మనకు తెలుస్తుంది. లేకపోతే కాయను తెరిస్తే లోపలున్న గింజ మీద పొట్టు ఎర్రగా కనిపిస్తుంది.
0: మీ వేరుశనగలని నేలకి దూరంగా, వర్షానికి, రాత్రిళ్లలో తేమకి దూరంగా ఉంచడానికి వాటిని సోలార్ డ్రైయర్లో పెట్టడం ఒక సరైన పద్ధతి. చెక్క స్తంభాలు కర్రలతో ఎత్తుగా ఒక మంచని కట్టవచ్చు. ఇక్కడ చూపిన మంచె మీటర్ ఎత్తున 12 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు కలిగి ఉంది. కర్రల మీద ఒక జాలిని పరిచితే ఉత్పాదన కింద పడదు. జాలిని కర్రలకి కట్టవచ్చు. మంచె పక్కల్లోనూ మధ్యలోనూ 3 మీటర్లకు ఒకటి చూపిన స్తంభాలని పాతి ప్లాస్టిక్ షీట్ని పరచవచ్చు. పక్కల్లోని స్తంభాలు 1.5 మీటర్ల ఎత్తైనవి, మధ్యలోవి 2 మీటర్ల ఎత్తైనవి. మంచి పొడవున ఉన్న స్తంభాలని వైరు కలిపి ఉంచుతుంది. ప్లాస్టిక్ షీట్ చిరిగిపోకుండా ప్రతి స్తంభానికి చివరన గుడ్డలు చుట్టవచ్చు. ఇప్పుడు పొడవైన ఒక ప్లాస్టిక్ షీట్ని స్తంభాల మీదుగా మంచి మొత్తం పరుచుకునేలా కప్పవచ్చు. మంచికి 2 చివర్ల వైపున ప్లాస్టిక్ షీట్ని తెరిచి ఉంచితే ఉత్పాదనకి గాలి చక్కగా తగలడానికి వీలవుతుంది. డాన్ శాంటియాగో తన వేరుశనగలన్నింటినీ ఈ డ్రైయర్లో ఎండబెడతాడు. నేల మీద నేరుగా ఎండబెట్టినప్పుడు మొక్కజొన్న, మిరపకాయలు కూడా ఈ ఎఫ్లాటాక్సిన్లని ఉత్పత్తి చేయవచ్చు కాబట్టి అతను వాటిని కూడా ఈ డ్రైయర్లోనే ఎండబెడతాడు.
1: ఉత్పాదనని డ్రైయర్లో ఎండబెడితే ఆరోగ్యకరంగానూ శుభ్రంగానూ ఉండటమే కాక నేల మీద ఎండబెట్టినప్పటి దానికన్నా తక్కువ వృధా అవుతుంది. వాన పడితే నేల మీద ఎండబెట్టిందంతా పాడైపోయి అమ్మకానికి పనికిరాదు. ఇంతకు ముందు డ్రైయర్ లేనప్పుడు మేము దుమ్ము కొట్టుకుని నేల మీద ఎండబెట్టేవాళ్ళం, అదంతా పాడైపోయేది. కానీ డ్రైయర్లో ఉత్పాదనంతా చాలా బాగా ఉంటుంది, అది తడవదు, చక్కగా దాని రంగులోనే అది ఎండుతుంది. డ్రైయర్ చక్కగా తయారైంది, వేరుశనగలు తొందరగా ఎండుతాయి 2-3 రోజుల్లో. అదే నేల మీద వారం పట్టేది, డ్రైయర్ చాలా శుభ్రంగా ఉంటుంది.
0: ఎండిన వేరుశనగలని అల్లిన సంచుల్లో పోసి చల్లని, పొడిగా ఉన్న చోట నిల్వ చేయాలి. వేరుశనగలని చెక్క మంచెల మీద గాని, పీటల మీద గాని, నేల మీద ఆనకుండా ఉండేలా నిల్వ చేయాలి. సంచులని గోడలకి తగలకుండా ఉంచాలి, లేకపోతే అవి తడిబారవచ్చు. ఎలుకలని అదుపు చేయాలి, అవి మురికిగా సంచులని పాడుచేసి కాయలని తేమకి గురిచేసి బూజు పట్టేట్లు చేస్తాయి.
1: నేను మా తోటి వాళ్ళందరికీ విశాలంగా గాలి తగులుతూ ఉండే చోట నిల్వ చేయమని, ఉత్పాదనని ఎప్పుడూ ఎత్తు

0: ఉండే చోట ఉంచమని చెప్తాను. నేల తడిసే అవకాశం ఉంది కాబట్టి అది నేల మీద ఆనకూడదు. అందుచేత దాన్ని ఎత్తులో గాలి తగిలే చోట ఉంచాలి. గాలి తగిలేలా చూస్తే అది ఎండుతుంది. ఎలకలు కూడా చేరుతాయి కాబట్టి దాన్ని తరచూ గమనిస్తుండాలి. గది తలుపులు చాలా గట్టిగా మూతపడాలి. ఒక పిల్లిని పెంచితే అది ఎలుకలను పట్టగలదు.
1: కాబట్టి వేరుశనగలు శుభ్రంగా ఆరోగ్యంగా ఎఫ్లాటాక్సిన్లు లేకుండా ఉండాలంటే మనం నేర్చుకున్నది గుర్తుంచుకోండి. వేరుశనగలు మొక్కజొన్న వంటి ఇతర పంటల గురించి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వాటిలో విష పదార్థాలు పెరగవచ్చు. విష పదార్థాలు కొన్ని రకాల బూజుల వల్ల ఉత్పత్తి అవుతాయి. ఈ బూజులు మట్టిలో ఉంటూ కాయలు దెబ్బతిన్నప్పుడు వాటిలోకి తేలికగా చేరగలవు. బాగున్న కాయలని విరిగిన చిన్న బూజు పట్టిన కాయల నుంచి వేరు చేయాలి. వేరుశనగ కాయలని టార్పాలిన్ మీద గానీ ప్లాస్టిక్ షీట్ల మీద గానీ ఎండబెట్టాలి తప్ప నేల మీద ఎంత మాత్రమూ ఎండబెట్టకూడదు. వేరుశనగ కాయలని రోజులో అనేక సార్లు కలియదిప్పాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వేరుశనగ కాయలకి తడి తగలనీయకూడదు. వేరుశనగ కాయల్ని చల్లగా పొడిగా ఉన్న చోట నిల్వ చేయాలి. అవి నేల మీద గానీ గోడలకి గానీ తగలకూడదు. ఈ సలహాలని పాటిస్తే మీకు ఆరోగ్యంగా ఉన్న వేరుశనగకాయలు దక్కుతాయి. మీ కుటుంబానికి మరింత ఆహారం, మీ ఖర్చులకి ఎక్కువ సొమ్ము లభిస్తుంది.
2: ఇది ఎందుకు ముఖ్యం అంటారా? మంచి రంగులో ఉంటే వేరుశనగకాయల్ని చక్కటి ధరకు అమ్మవచ్చు. లేకపోతే కొనేవాళ్లు వాటిని కొనాలనుకోరు. వాటి రూపం బాగుండదు, అమ్మకాలు పెద్దగా జరగవు. వేరుశనగ సరిగ్గా పండి చక్కగా ఎండితే దానికో పసుపుపచ్చ రంగు వస్తుంది. అప్పుడు అది వెంటనే అమ్ముడవుతుంది.
3: ఈ బొనితో సెక్కాదు.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
2: మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, చిన్నామిరం, భీమవరం.
1: ఫోన్ 0818162234.

0: అల్లరికుల ల్యాప్టాప్ డెస్క్టాప్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్

ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం 1, సెల్ నంబర్ 6304327391.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: Hi friends, a very good afternoon. Are you waiting for Vijnana Dasani? Okay, mari inaati mana Vijnana Dasani karyakramam dwara mari konni mukhya vishayalu telusukundama. Ippati varaku manam paramanu nirmananiki sambandhinchina electron proton la gurinchi telusukunam. Avuna? Inka neutronlu, mesonlu anevi kuda unnai. Inka mari paramanuvulu avi ekkada untai? Em chestai? Ante ఉదాహరణకు రెండు గోళీలు 50 గ్రాములు ఉన్నాయనుకోండి. 4 గోళీలు 100 గ్రాములు ఉండాలి కదా. కానీ 150 గ్రాములే ఉంటే మీరు ఆశ్చర్యపడరు. ఇంకా పీరియాడిల్ ఆర్డర్లో జండవ మూలకమైన హీలియంను చూస్తే ఇదే ఆశ్చర్యం కలుగుతుంది. హీలియం అటామిక్ నెంబర్ 2 కాబట్టి దాని పరమాణు కేంద్రకంలో 2 ప్రోటాన్లు, దాని చుట్టూ 2 ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉంటాయి కదా. మరి దాని ద్రవ్యరాశి కూడా హైడ్రోజన్ ద్రవ్యరాశికి రెట్టింపు మాత్రమే ఉండాలి. కానీ దాని బరువు 4 రెట్లు ఉంది. ఇంకా ఎలాంటి విద్యుదావేశాలు లేని న్యూట్రాన్లు ప్రోటాన్లతో కలిసి ఉంటాయని, వీటి వల్ల పరమాణు భారం పెరుగుతుందని నిర్ధారణ చేశారు. దీన్ని బట్టి హీలియం పరమాణు గర్భంలో 2 ప్రోటాన్లు, 2 న్యూట్రాన్లు కలిసి 4 ఉంటాయని, అందుకే దాని బరువు 4 రెట్లు పెరిగిందని తేల్చారు. అయితే ఈ న్యూట్రాన్లు ఖచ్చితంగా ఎన్నే ఉండాలనే లెక్కలేదు. ఉదాహరణకు డ్యూటేరియం తీసుకోండి. ఇక దీన్ని పరిశీలిస్తే దీనికి హైడ్రోజన్ కి భౌతికంగా తప్ప రసాయనికంగా ఏ ఒక్క ధర్మం కూడా విడివిడిగా లేవు. దాని రసాయనిక ధర్మాలు, దీని రసాయనిక ధర్మాలు ఒకలాగే ఉంటాయి. ఇక తేడా అలా ఒకటే. డ్యూటేరియం పరమాణు భారం హైడ్రోజన్ పరమాణు భారం కంటే 1.0067% ఎక్కువగా ఉంటుంది. ఇక పరమాణు భారం పెరిగిందంటే మనకు తెలుసు న్యూట్రాన్ ఉండి ఉంటుందని, అవునా? కానీ ఇక్కడ కూడా అదే జరిగిందండోయ్. ఇంకా ఇలా ఒకే రసాయనిక ధర్మాలు కలిగి వేరు వేరు భౌతిక రూపాలు గల వాటినే ఐసోటోపులు అని అంటారు. ఈ ఐసోటోపు అనే పదం గ్రీకు పదాలైన ఐసోస్ అంటే ఒకే రకమైన, టోపోస్ అంటే స్థానం అని అర్థం. ఇక మనం ఈ విధంగా గ్రీకు పదాల నుంచి ఈ ఐసోటోప్ అనే పదం ఉద్భవించింది. ఇక మీసాల గురించి తెలుసుకుందాం. ఒక 2 అయస్కాంతాలు తీసుకోండి. వాటిలో ఉత్తర దక్షిణ ధ్రువాలే ఆకర్షించుకుంటాయి. 2 ఉత్తర ధ్రువాలను దగ్గరకు చేర్చితే చీ దుష్టుడా నన్ను అంటుకోకు అనుకున్నట్లు ఒకదానికొకటి దూరంగా వెళ్ళిపోతాయి. ఇక ఉత్తర ధ్రువాలే కాదు, 2 దక్షిణ ధ్రువాలైనా అంతే. అంటే సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయని, విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయని అర్థమవుతుంది, అవునా? విద్యుత్ కూడా అంతే. విద్యుత్లో ఒక పక్క పాజిటివ్ చార్జ్, మరొక పక్క నెగటివ్ చార్జ్ అనేవి ఉంటాయి. అవి కూడా అంటే స్వజాతి వికర్షించుకునే ధర్మాన్ని కలిగి ఉంటాయన్నమాట. ఇక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక్కసారి పరమాణు నిర్మాణాన్ని పరిశీలించండి. పరమాణు కేంద్రకంలో ఉండే ప్రోటాన్లన్నీ ధనవేశాలే, అన్నీ స్వజాతివే. మరెందుకు వికర్షించుకోవడం లేదు? నిజంగానే వికర్షించుకోవడం లేదు. వికర్షించుకుంటే పరమాణువే లేదు కదా, అంటే పదార్థమే లేదు కదా. కాబట్టి వీటిని బట్టి బంధిస్తున్నదేదో ఆ పదార్థంలో ఉంది అనే ఆలోచన రావడంతో ఓ జపాన్ శాస్త్రవేత్త వాటిలో మీసాన్లు అంటే మీజాన్స్ అనేవి ఉంటాయని, వాటికి ధన రుణ విద్యుదావేశాలే కాక అసలు ఎలాంటి ఆవేశం లేనివిగా ఏ రూపంలోనైనా ఉంటాయని గణితరీత్యా తెలియజేశాడు. ఇవి ఏ క్షణంలో పుడతాయో అదే క్షణంలో అంతరిస్తూ ఉంటాయని ఊహించాడు. ఇవే పరమాణు గర్భం విచ్ఛిన్నం కాకుండా ప్రోటాన్లకు బంధనం వేసి ఉంచుతాయని తేల్చేశాడు. అంతే, శాస్త్రవేత్తలకి వెంటనే మరొక ఆలోచన వచ్చింది. ఇక ఈ బంధనం విడదీస్తే ఏమవుతుంది? పదార్థం అనేది లేకుండా పోతుంది. పదార్థం లేకుండా ఏ రూపంలో పోతుంది? శక్తి రూపంలోనికి పోతుంది. అంటే పరమాణువు శక్తిగా మార్పు చెందుతుందన్నమాట. ఇక శక్తి నిత్యత్వ నియమం అనేది, ఇక శక్తి నిత్యత్వ నియమం అనే సూత్రం ఒకటి ఉంది. మరి మీ అందరికీ తెలిసే ఉండుంటుంది ఈ సృష్టిలో ఉన్నదంతా శక్తి పదార్థం అనే

రెండు రూపాలే. వీటిలో శక్తి పదార్థంగాను, పదార్థం శక్తిగాను మార్పులు చెందుతాయి. అంతేకాని వేటిని నశింపచేయలేము. అదే శక్తి నిత్యత్వ నియమం. అంటే విశ్వమంతటా శక్తి అనేది శక్తి పదార్థం అనే రెండు రూపాల్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం పదార్థాన్ని శక్తిగా మార్చే విషయం గురించి తెలుసుకుందాం. ఇక పదార్థం రెండు విధాలుగా శక్తి రూపాన్ని పొందుతుంది. ఒకటి పరమాణు విచ్ఛిత్తి అంటే న్యూక్లియర్ ఫ్యూషన్, రెండోది పరమాణు సంయోగం అంటే న్యూక్లియర్ ఫ్యూజన్. దీన్నే థర్మో న్యూక్లియర్ చర్య అని అంటారు. ఇందులో మొదటిది ఆటం బాంబులో జరిగే క్రియ అండి. ఇంకా రెండవది హైడ్రోజన్ బాంబులో జరిగే క్రియ. అదే విధంగా సూర్యంలో జరిగే క్రియ కూడా ఈ రెండోదే. ఈ రెండు చర్యల ద్వారా శక్తి అనేది ఉత్పన్నమవుతుంది.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
2: వెల్కమ్ బ్యాక్ టు విజ్ఞాన దర్శిని. లిజనర్స్, విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో ఇందాక మనం శక్తి అనేది 2 రూపాల్లో ఉంటుందని తెలుసుకున్నాం కదా. ఒకటేంటంటే పరమాణు విచ్యుతి, రెండోది పరమాణు సంయోగం. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యూషన్ అంటే పరమాణు విచ్యుతి అసలు అంటే ఏమిటో తెలుసుకుందాం. ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్. ఇది శక్తి నిత్యత్వ నియమం అవునా? ఇందులో ఈ అంటే శక్తి అంటే ఎనర్జీ, ఎం అంటే మాస్ అంటే ద్రవ్యరాశి, సి అంటే కాంతి వేగం, ఇక సి స్క్వేర్ అంటే సి ఇంటూ సి. ఆ విషయం మీ అందరికీ తెలిసే ఉండుంటుంది. కాబట్టి సెకండ్కి కాంతి వేగం 1086282 మైళ్ళు. కాబట్టి మనం తీసుకున్న పదార్థం యొక్క పరమాణు భారాన్ని ముందుగా తీసుకోవాలి. మరొక విషయం ఏంటంటే సి ఇంటూ సిలో మనం తీసుకున్నది కాంతి 1 సెకండ్లో పోయే దూరం. కాబట్టి ఈ సూత్రం ప్రకారం 1 సెకండ్లో ఉద్భవించే శక్తి ఎంతంటే ఆ పదార్థం 1 సెకండ్లో పోగొట్టుకునే పరమాణువుల ద్రవ్యరాశిని సి స్క్వేర్తో గణించాలన్నమాట. అంటే 1 సెకండ్లోని 1/10 కాలం గడిచేసరికి ఆ పదార్థంలోని పరమాణువులు 1,00,000 సంఖ్యలో బద్దలవుతాయి. అంటే ఒక పరమాణు యొక్క యూనిట్ శక్తి 931.14 MeV గా నిర్ధారించారు. ఇక ఇప్పుడు పరమాణు శక్తి విశ్వరూపం గురించి తెలుసుకుందాం. సూర్యంలో ఉన్న 4 పొరల్లో అన్నింటికంటే మధ్యలో ఉన్న ప్లాస్మా అనే పొర, అందులో జరిగే థర్మోన్యూక్లియర్ చర్యల గురించి, ఆ చర్యలు ఎలా జరుగుతాయో తెలుసుకోవడానికి మనం ఇంత చెప్పుకోవాల్సి వచ్చింది. ఇక విషయానికి వద్దాం. సూర్యలోని పదార్థం అంతా 67 మూలకాలతో నిండి ఉంటుంది. దీనిలో కూడా హైడ్రోజన్ శాతం అధికంగా ఉంటుంది. సూర్యుని సాంద్రత, ద్రవ్యరాశి, పీడనం, ఉష్ణోగ్రతలో తీవ్ర స్థాయికి చేరేసరికి ఆ పరమాణు చర్యలన్నీ ప్రారంభమవుతాయి. అంటే మొదటిగా ఈ చర్యలు గోళ గర్భంలో ఉన్న ప్లాస్మా భాగంలో మొదలవుతాయన్నమాట. ప్లాస్మా అంటే ద్రవ, ఘన, వాయుస్థితులు కానిది. అక్కడి పదార్థం అంతా అల్లకల్లోలంగా ఉంటుంది. ఇక చైన్ రియాక్షన్ లాగా హైడ్రోజన్ పరమాణు గర్భాలు సంయోగం చెందుతూ ఉంటాయి. ఈ చర్య జరగడానికి సూర్య గర్భంలో సహకరించే ఉష్ణోగ్రత ఎంతంటే 1,40,000 డిగ్రీల సెంటీగ్రేడ్ అన్నమాట. ఇలా సూర్య గర్భంలో హైడ్రోజన్ కేంద్రకాల సంలీనం వల్ల ప్రతి సెకనుకు కొంత ద్రవ్యరాశిని కోల్పోతూ ఉంటాడు సూర్యుడు. ఇలా 500 కోట్ల సంవత్సరాల వరకు ఖర్చు చేసుకోవడానికి కావలసినంత ద్రవ్యరాశి మన సూర్యుని దగ్గర ఉంది. అంటే సూర్యుని ద్రవ్యరాశి మొత్తం 2 పక్కన 27 సున్నాలు తగిలించండి, అంత ఉంటుంది. అయినా రోజుకు 34,00,000 టన్నుల హైడ్రోజన్ ను ఖర్చు చేసుకుంటున్నా ఇంకా 500 కోట్ల సంవత్సరాలు ఉంటున్నాడంటే ఆశ్చర్యంగా లేదు? ఇందులో అనుమానానికి ఆశ్చర్యానికి తావేలేదు. ఎందుకంటారా, థర్మోన్యూక్లియన్ చర్యల వల్ల పదార్థమంతా మండిపోదు కదా, చాలా కొద్ది భాగమే శక్తిగా మారిపోయి మిగిలిన భాగం హీలియంగా మారుతుంది. ఇక ఉదాహరణకు 29

కోట్ల 20 లక్షల టన్నుల హైడ్రోజన్ చర్య జరిగితే ఇందులో 29 కోట్ల టన్నులు హీలియంగా మారితే కేవలం 20 లక్షల టన్నుల పదార్థం మాత్రమే శక్తిగా, వేడిగా, వెలుతురుగా మారుతుంది. ఇలా రోజు రోజుకు సూర్యుని మధ్యభాగంలో హీలియం శాతం పెరుగుతూ ఉంటుంది. ఇక సూర్య కేంద్రంలో ఏర్పడ్డ శక్తి కూడా ఒక్కసారిగా ఎగిసిపడుతూ ఉపరితలానికి రాదు. ఈ శక్తి అణువు నుండి అణువుకు చేరుతూ రేడియేషన్ పద్ధతి ద్వారా దాదాపు 10 లక్షల సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణానంతరం పైకి చేరుతుందన్నమాట. అంటే ఈ ప్రయాణంలో చివరి భాగంలో శక్తి అనేది వాయురూపంలోనికి మారి ఒక్కసారిగా పైకి ఎగిసిపడుతుంది. ఈ స్థితిలో మార్గ మధ్యంలో ఏర్పడ్డ ఘర్షణకి వాయువులు మండి సెకనుకు దాదాపు 450 మైళ్ల వేగంతో 30,000 మైళ్ల నుండి 10 లక్షల మైళ్ల ఎత్తు వరకు జ్వాలలనేవి లేస్తాయి.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారామా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
2: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
1: ఫోన్ 0881622354.
3: లిజనర్స్ మరి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో మంచి మంచి విషయాలు తెలుసుకుంటున్నా కదా, ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు ఫోటోస్పియర్ గురించి తెలుసుకుందాం. ప్లాస్మా ఆవరణం పైన దాదాపు 186 మైళ్ల ఎత్తు వరకు ఈ పొర, అంటే ఈ ఫోటోస్పియర్ పొర అనేది ఆవరించి ఉంటుంది. సూర్యంలో మనకు ప్రకాశిస్తూ కనిపించే పొర కూడా ఇదే. అయితే మనకు వెలుగు లభించేది ఈ భాగం నుండేనండి. సూర్యకేంద్రంలో ఏర్పడ్డ శక్తి రేడియేషన్ ద్వారా ఈ పొరకు చేరేసరికి ఎంతో ఉష్ణాన్ని కోల్పోతుంది. సూర్యగోళ ఉపరితలమైన ఈ ఫోటోస్పియర్ లోని ఉష్ణోగ్రత 6,000 డిగ్రీల సెంటీగ్రేడ్ మాత్రమే. అలా కాకుండా జనించిన శక్తి యథాతథంగా దూసుకుంటూ వస్తే సూర్యునికి 9,29,00,000 దూరంలో ఉన్న భూమి మీద ఉన్న మనం సూర్యునికి 370 కోట్ల మైళ్ల దూరంలో ఫ్లూటోగ్రహం మీద ఉన్నా సరే మాడి మసైపోయేవాళ్ళం. ఇక క్రోమోస్పియర్, ఇది ఫోటోస్పియర్ మీద దాదాపు 6,000 మైళ్ల వరకు విస్తరించి ఉంటుంది. ఈ ఆవరణం వల్లే సూర్యుడు మనకు పసుపు రంగులో కనిపిస్తాడు. అయితే ఈ పొరలో ప్రయాణం చేసే సమయంలో సూర్యుని ఉష్ణోగ్రత అనేది పెరుగుతూ ఉంటుంది. దీనికి అనేక కారణాలనేవి ఉన్నాయి. మొత్తం మీద కాంతి కిరణాలు అక్కడి వాతావరణంతో ఘర్షణ చెందడం వల్లే ఉష్ణోగ్రత అనేది పెరుగుతూ ఉంటుంది. ఇక ఈ పొర పాదస్థానంలో 6,000 డిగ్రీల ఉన్న ఉష్ణోగ్రత ఈ పొర శీర్ష భాగానికి చేరేసరికి 100 డిగ్రీ సెంటీగ్రేడ్ కు చేరుకుంటుంది. ఇక మరొక పొర కరోనా. మరి ఈ పొర క్రోమోస్పియర్ పై 1,000,000 మైళ్ల దూరం ఆవరించి ఉంటుంది. ఇది మామూలుగా కనిపించదు. ఇది సంపూర్ణ సూర్యగ్రహణం రోజు మాత్రం ముచ్చటగా ధవళ వర్ణంలో దర్శనమిస్తూ ఉంటుందన్నమాట. సూర్యుని ఉష్ణోగ్రత ఈ పొరలో కూడా క్రమేపీ పెరుగుతూ ఉంటుంది. క్రోమోస్పియర్ కరోనాల సరిహద్దు నుండి 60,000 మైళ్లకు చేరుకునేసరికి ఉష్ణోగ్రత 10,00,000 డిగ్రీ సెంటీగ్రేడ్ కు చేరుకుంటుంది. ఇలా కేంద్ర స్థానం నుండి నలుదిశలా వెలువరించిన సూర్యశక్తి వేడి వెలుతురుగా మారి అనంత విశ్వంలో ప్రయాణం చేస్తూ గ్రహాలకు వేడి వెలుతురును అందిస్తాయన్నమాట. ఇక సూర్యుని నుండి వచ్చిన దానిలో భూమికి చేరుతున్న సూర్యరశ్మి 209,000,000,000 ఒక్క భాగమే అన్నమాట. అంటే ఈ ఒక్క భాగం రశ్మి కూడా మన భూ వాతావరణం గుండా వస్తూ కొంత శక్తిని కోల్పోయి చివరకు భూ ఉపరితలాన్ని చేరుతుందన్నమాట. కాబట్టి భూమి మీద ఈ వాతావరణం లేకపోతే భూమి మీద జీవరాశి ఏనాడో ఫ్రై చేయబడేది. ఇక సూర్యుని స్థానం ఎక్కడో తెలుసుకుందాం. పరమాణు కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు అనేవి పరిభ్రమిస్తున్నట్లు, సూర్య కేంద్రం చుట్టూ

0: 9 గ్రహాలు, వాటి చుట్టూ ఉపగ్రహాలు, తోకచుక్కలు, గ్రహ శకలాలు ఇలా తిరుగుతూ ఉన్నట్లు సూర్యుడు కూడా తన సంతానాన్నంతా, అంటే గ్రహ, ఉపగ్రహ, తోకచుక్కలు, గ్రహ శకలాలు వీటినన్నింటినీ వెంటబెట్టుకుని మిల్కీవే అంటే గెలాక్సీ అనే కేంద్రకం చుట్టూ సెకనుకు 2000 మైళ్ల వేగంతో పరిభ్రమిస్తూ ఉంటాట. అయితే సూర్యునికి పరిభ్రమణమే కాదు, ఆత్మభ్రమణం కూడా ఉంది. ఈ ఆత్మభ్రమణం గోళం మధ్య భాగంలో అంటే ఈక్వేటర్ వద్ద 25 రోజులు ఉంటే ఇరుధ్రువాల వద్ద 33 రోజులు ఉంటుంది. మరి మన భూమి తన చుట్టూ తాను ఆత్మభ్రమణం కావించుకోవడానికి భూమధ్యరేఖ వద్ద కానీ ధ్రువాల వద్ద కానీ ఒకే సమయాన్ని తీసుకుంటుంది. మన భూమి మీద ఎక్కడున్నా రోజుకి 24 గంటలే, అవునా? కానీ సూర్యంలో అలా కాదు. ధ్రువాల వద్ద వారికి, భూమధ్యరేఖ వద్ద వారికి రోజుల్లో తేడా వస్తుంది. సూర్యంలో ఈ తేడానికి గల కారణం మరేం లేదు, అది వాయుగోళం కావడమే. ఇక మన సూర్యుడు మన మిల్కీవే కేంద్రానికి 30,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాడు. మన గెలాక్సీలో దాదాపు 100,000,000,000 నక్షత్రాలు ఉన్నాయని అంచనా. మన సూర్యుని కంటే 1,00,000,000,000 పెద్ద నక్షత్రాలు ఉన్నాయి, 1,00,000,000,000 చిన్న నక్షత్రాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు వృశ్చిక రాశిలో ఉన్న జ్యేష్ఠ నక్షత్రం యొక్క వ్యాసం 37 కోట్ల మైళ్ళు, అంటే మన సూర్యుని వ్యాసం 865,000 మైళ్ళు. ఒకవేళ ఈ జ్యేష్ఠ నక్షత్రం నేటి మన సూర్యుని స్థానంలో ఉందనుకోండి, అప్పుడు దాని చుట్టూ తిరిగే గ్రహాలలో మొదటిది గురుగ్రహం అవుతుంది. అంటే కుజగ్రహం వరకు అది విస్తరించి ఉంటుందన్నమాట. అంత పెద్దదైనా అది మనకు ఇంత చిన్నగా చుక్కగా కనిపించడానికి కారణం ఎంతో దూరంలో ఉండటమే. అది మనకు దాదాపు 520 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఫ్రెండ్స్, మరి ఇప్పటి వరకు ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో మంచి మంచి విషయాల గురించి తెలుసుకున్నాం కదా. మనకు తెలియని అనేక విషయాల గురించి మరికొన్ని విషయాలతో తిరిగి ప్రసారమయ్యే విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారాలతో శృతి.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
3: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.

0: FM 90.4.
1: హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే భవ్య. వెల్కమ్ టు అది సంగతి. ఈరోజైతే కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుకు వచ్చేసానండి. మరి ఆ టాపిక్స్ ఏంటో తెలుసుకుందామా? చాలామంది వ్యాపారాలు చేస్తారు కానీ అందులో అందరూ లాభాలు గడించలేరు. డెన్వర్ సెలూన్కి నడిపే బెల్ అంటే కొందరు మాత్రమే వినూత్నంగా ఆలోచించి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతారు. కేశాలంకరణ నిపుణురాలైన ఈమె నిర్వహించే వర్క్షాప్లో పోనీటైల్ వేయడంతో పాటు వివిధ రకాల జడల అల్లికలు నేర్పిస్తారట. దీంట్లో ఆడపిల్లల తండ్రులకు మాత్రమే శిక్షణ ఇస్తారట. శిక్షణ పూర్తయ్యాక అందరికంటే బాగా జడలు వేసిన నాన్నలకు ఆరు బీరు సీసాలను ఉచితంగా అందచేస్తారట. మత్తక్కించ ఈ ఆలోచన బాగా నచ్చేయడంతో తమ చిన్నారను తీసుకొని ఈ సెలూన్కు వచ్చే నాన్నల సంఖ్య అయితే మరి రోజురోజుకి పెరిగిపోతుందట. ఓకే అండి, ఇప్పటిదాకైతే ఒక మంచి విషయం తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసెటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
3: వెల్కమ్ బ్యాక్ టు అది సంగతి. ఒక మంచి సాంగ్ అయితే వినేశారు కదండి, ఇప్పుడు మీకోసం ఇంకో మంచి మాట. ఓ చల్లని సాయంత్రం అలెక్స్ ప్రైస్ టెక్సాస్లోని ఒక రెస్టారెంట్లో గర్ల్ ఫ్రెండ్తో కబుర్లు చెబుతూ తనకొచ్చిన సరికొత్త వ్యాపార ఆలోచన చెప్పాడట. ఆమె మాత్రం వెంటనే అతడి ముఖం మీద నవ్వడమే కాకుండా ఒక్కటి కూడా అమ్ముడుపోదని ఖచ్చితంగా చెప్పిందట. ఆన్లైన్లో ఆర్డర్లు తీసుకొని కస్టమర్లు సూచించిన వారి అడ్రస్లకు బంగాళదుంప మీద సందేశాలను రాసి పంపాలనేది అలెక్స్ ఆలోచన. గర్ల్ ఫ్రెండ్ వద్దని వారించినా సరే వినకుండా వెంటనే వ్యాపారం మొదలు పెట్టాడు అలెక్స్. గ్రీటింగ్ కార్డులు, పూలు పంపి ఎవరైనా శుభాకాంక్షలు చెప్తారు, కానీ కాస్త వినూత్నంగా ఉంటుందంటే అలెక్స్ ఈ పద్ధతి ఎంచుకున్నాడట. అతడు ఊహించినట్లుగానే 2,000కు పైగా ఆర్డర్లు వచ్చి నెల రోజులకే 600,000 రూపాయల పైగా సంపాదించాడట. ఓకే అండి, ఇంకో మంచి విషయం తెలుసుకున్నారు కదా, ఇప్పుడు మీకోసం ఇంకో బ్యూటిఫుల్ సాంగ్.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
2: వెల్కమ్ బ్యాక్ టు అది సంగతి. మంచి సాంగ్ అయితే వినేశారు కదండి, ఇప్పుడు మీకోసం ఇంకో మంచి మాట. ఉదయాన్నే లేచి వంట పని, ఇంటి పని పూర్తి చేసుకుని 90 ఏళ్ల పైబడి అనారోగ్యంతో మంచం పట్టిన అమ్మకు తినిపించి పొలానికి వెళ్ళి వ్యవసాయ పనులు చూసుకోవాలి. పొద్దుపోయి ఇంటికి వచ్చిన తర్వాత వంట పని, ఇంటి పని మళ్ళీ మామూలే. ఇన్ని పనులు చెక్కబెట్టడం అంటే ఎవరికైనా కష్టమేనండి మరి. కానీ చైనాకు చెందిన చిన్ చింగ్యాన్ మాత్రం 2 చేతులు లేకపోయినప్పటికీ కాళ్లతోనే అన్ని పనులు చేస్తున్నాడట. చిన్నతనంలో జరిగిన ప్రమాదంలో 2 చేతులు పోగొట్టుకున్న చెన్ కాళ్లనే చేతులుగా చేసుకుని తన పనులన్నీ సొంతంగా చేసుకోవడం నేర్చుకున్నాడు. తన బాగోగులు చూసే తల్లి మంచాన పడటంతో ఆమెకు సేవలు చేస్తున్నాడు. ఈ మధ్య ఇతడి కథనాన్ని ఇంటర్నెట్లో చూసిన చాలా మంది కూడా చెలించిపోయారట. చెన్ మాత్రం ఎంతో నిబ్బరంగా, చేతులు లేకపోతేనేం నా కాళ్ళు చక్కగా పనిచేస్తున్నాయంటూ అంటున్నాడు. ఇది అందరికీ కూడా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఓకే అండి, ఇంకో మంచి విషయం అయితే తెలుసుకున్నారు కదా, ఇప్పుడు మీకోసం ఇంకో మంచి సాంగ్.

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది.

0: The Innovation Shopping Mall, opposite Sridevi Hotel, Undi Road, Bhimavaram. Cell 9849124000.
1: వెల్కమ్ బ్యాక్ టు అది సంగతి. ఒక మంచి సాంగ్ అయితే వినేశారు కదండి, ఇప్పుడు మీకోసం ఇంకో మంచి మాట. అపార్ట్మెంట్లో ఉంటూ నెల నెలా కరెక్ట్గా అద్దె కడుతున్నప్పటికీ యజమాని పెట్టే ఇబ్బందులతో జర్మనీ విద్యార్థిని లియోనీ ముల్లర్ విసిగిపోయిందట. మరి అలాంటి ఇబ్బందులకు దూరంగా ప్రశాంతంగా బతకాలని నిర్ణయించుకుని తిన్నగా రైల్వే స్టేషన్కు వెళ్ళింది. నెలకు ఒక్కసారే డబ్బు చెల్లించి ఏ రైల్లోనైనా ప్రయాణించే సదుపాయం ఉన్న ప్రత్యేక టికెట్టు తీసుకుంది. ఉదయం పూట తరగతులకు హాజరవుతూనే రాత్రిళ్ళు రైల్లో నివసిస్తుందట. క్లాసులు లేనప్పుడు రైల్లోనే ఇతర ప్రాంతాలకు వెళుతోంది. బాయ్ ఫ్రెండ్ కూడా చాలాసార్లు ఈమెతో కలిసి ప్రయాణించడం వల్ల హాయిగా కబుర్లు చెప్పుకుంటూ కాలం గడిపేస్తుంది. చదువుకోవడం, రాయడం అన్ని రైల్లో కూర్చొని పూర్తి చేస్తుంది. చాలామంది రైల్లో విహారయాత్రలకు వెళుతూ ఎంజాయ్ చేస్తారు, కానీ నాకు మాత్రం కొత్త ప్రదేశాలు పరిచయాలతో రోజు విహారయాత్రలాగే ఉంటుంది. ఈ ప్రయాణాల వల్ల నా జీవితం ఓ కొత్త కోణంలో చూడగలుగుతున్నాను అంటోంది లియోని. అంతేకాకుండా ఓ బ్లాగ్ కూడా ప్రారంభించి తన ప్రయాణ అనుభవాలను అక్షరాల్లో పదిలపలుస్తోంది. ఓకే అండి, ఇప్పటికీ చాలా మంచి విషయాలు తెలుసుకున్నారు కదా, ఇప్పుడు మీకోసం ఇంకో మంచి సాంగ్.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చినామిరం, భీమవరం.
0: ఫోన్ 0881622354.
2: వెల్కమ్ బ్యాక్ టు అది సంగతి. ఒక మంచి సంగతి వినేశారు కదండి, ఇప్పుడు ఇంకో మంచి విషయం. భర్తకు నువ్వు తెప్పించే కార్యక్రమాలంటే ఇష్టం, భార్యకు విషాద సన్నివేశాలు చూస్తూ కంట తడి పెట్టనిదే నిద్ర పట్టదు. ఆమెకు స్వీట్లంటే ప్రాణం, అతడికి కూర ఘాటుగా లేనిదే ముద్ద దిగదు. ఇలాంటి తేడాలు సహజం, కానీ పెళ్ళికి ఎలాంటి కేక్ తెప్పించాలనే విషయంలోనే ఇద్దరి అభిప్రాయాల్లోనూ తేడా ఉంటే ఇదిగో ఇలాగే ఉంటుంది. మరి ఇంగ్లాండ్కి చెందిన బిల్లీ బెన్నింగ్, కియా ఫోర్సనలు తమ పెళ్లికి ఎలాంటి కేక్ తెప్పించాలనే విషయంలో సందిగ్ధంలో పడిపోయారట. ఆమె కేక్ సాంప్రదాయబద్ధంగా తెల్లగా మెరిసిపోతూ ఉండాల్సనేసింది, కానీ అతడేమో దాని మీద స్పైడర్ మ్యాన్ కనిపించాలని పట్టుబెట్టాడట. చివరికి ఇద్దరూ కలిసి ఓ నిర్ణయానికి వచ్చి కేక్ ఒకవైపు తెల్లగా ఉండేలా

మరోవైపు స్పైడర్ మ్యాన్ ఉండేలా తయారు చేయించారు. పెళ్లికి వచ్చిన అతిథులు మాత్రం పెళ్లికి ముందే కీచులాటలు మొదలు పెట్టారని నవ్వుకున్నారట. ఓకే లిజనర్స్, ఈరోజైతే చాలా మంచి విషయాలు తెలుసుకున్నారు కదా. మళ్ళీ ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుకు ఉంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వినండి, మరి వింటూనే ఉండండి.

0: FM 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4లోని మస్త్ టైం పాస్. మరి ఇవాళ మీతో మంచిగా మాట్లాడడానికి, మంచి మంచి కబుర్లు చెప్పడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి నేను మీ ఆర్జే అక్షయాన్ అయితే వచ్చేసానండి. మరి ఇంకెందుకు ఆలస్యం? మరి మీరు నాతో మాట్లాడాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 9704949492. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు అలా కాల్ చేస్తూ ఉండండి, ఒక చిన్న బ్రేక్ తీసుకొని వచ్చేస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
4: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
5: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
6: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
7: మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి.
6: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
7: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
6: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
7: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
6: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
7: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
6: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
7: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చినామిరం, భీమవరం.
6: ఫోన్ 0881622345.
1: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు మస్ట్ టైం పాస్. మరి మన ఫస్ట్ లక్కీ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
8: హలో.
1: హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
8: నేను కుక్కురావు శ్రీనివాసరావు అమ్మ, భీమవరం నుంచి మాట్లాడుతున్నాను.
1: అవునా అండి, శ్రీనివాసరావు గారు ఎలా ఉన్నారు?
8: హలో.
1: హలో అండి.
8: హలో,
1: వినిపిస్తుందండి, గట్టిగా మాట్లాడు.
8: హలో.
1: హలో అండి.
8: హలో,
1: సారీ అండి, మన లైన్ అయితే కట్ అయినట్టుంది. అంతలోకి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేద్దాం.
9: హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ మాట్లాడుతున్నారు?
1: హలో అండి.
8: హలో, శ్రీనివాసరావు మాట్లాడుతున్నాను.
9: అవునా అండి, శ్రీనివాసరావు గారు ఎలా ఉన్నారు?
8: హలో.
9: హలో.
8: హలో. హలో, నమస్కారం మేడం.
1: నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?

0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: హలో అండి.
2: హలో,
1: సారీ అండి, మళ్ళీ
2: హలో
1: అట్టింది. అంతలోకి బ్యూటిఫుల్ సాంగ్ అయితే.
0: హలో
2: హలో, నమస్కారం మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో అండి.
2: హలో నమస్కారం మేడం.
1: అవునా అండి,
3: నా ఫోన్ ఎక్కింది.
1: హలో
0: హలో అండి,
1: నమస్కారం అండి,
2: మేడం మీ వాయిస్ వినపడదు. మేడం
0: మీరు పక్కన రేడియో సౌండ్ తగ్గించండి.
2: మేడం మీ వాయిస్ వినపడదు మాకు.
1: హలో సారీ అండి, మళ్ళీ హలో.

0: ఓకే అండి, మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం.
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. హలో
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. హలో అండి.
2: హలో
0: హలో అండి.
2: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి.
2: హలో,

0: హలో
1: హలో అండి.
0: హలో
1: హలో అండి, నా వాయిస్ వినిపిస్తుంది?
0: హలో
1: హలో అండి,
0: హలో.

0: ఓకే లిజనర్, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు వన్మల మోహన్ మేడం, అది మొన్రాయి గ్రామం, సంగీ మండలం, వరంగల్.
0: మోహన్ గారు ఎలా ఉన్నారు? అది చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల అండి.
1: మేడం, మాకు సినిమా దండు సినిమా నుండి పాట కావాలి, ఎర్రమల్లెలు పూసినాను పాట.
0: ఏ మూవీ అండి?
1: సినిమా దండు.
0: ఓకే అండి, ఆ మూవీనండి?
1: ఎర్రమల్లెలు పూసినాను ఉంటుంది పాట.
0: ఓకే అండి, ఎవరికైనా హాయ్ చెప్దాం అనుకుంటున్నారా?
1: మన రేడియో వినే శ్రోతలందరికి మేడం హాయ్.
0: ఓకే అండి, మీరు కోరుకున్న వాళ్ళకి హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకునే బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పోలయ్య గారు ఎలా ఉన్నారు? అవునండి, అది చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల పోయింది. ఓకే అండి, వాళ్ళు మిమ్మల్ని పొడుపు కదా అడగనా. నీ దగ్గర ఉన్న ఇతరులు నీకంటే ఎక్కువగా ఉపయోగిస్తారు, ఏంటది?
1: నా దగ్గర ఉన్న
0: ఇతరులు నీకంటే ఎక్కువగా ఉపయోగిస్తారు.
1: నా పేరు అనుకుంటా.
0: అవునా అండి, ఇంకా ఇంకేమనుకోవట్లేదా? ఓకే అండి, మరి లాస్ట్ లో ఆన్సర్ చెప్తాను. ఓకే అండి, మరి వాళ్ళు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: సాంగ్ వచ్చేసి మేడం,
0: చెప్పి
1: మూవీ నుంచి.
0: ఆ మూవీ నుండి?
1: నీ నవ్వే నాగస్వరమే, నీ నడకే హంస రథమే.
0: ఓకే అండి, ఎవరికన్నా హాయ్ చెప్దాం అనుకుంటున్నారా?
1: మన విష్ణు ఎస్ఎం వింటున్న శ్రోతలందరికీ నా తరఫున హాయ్ చెప్పండి మేడం. అలాగే మీరు మిగతా ఆర్జీలందరికీ విజయ మేడం గారికి, ప్రసాద్ గారికి నమస్కారాలు తెలియచేస్తూ అందరికీ పాట ఎడిట్ చేస్తూ అందరికీ హాయ్, అందరికీ బాయ్.
0: ఓకే అండి, మీరు కోరుకున్న వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకునే బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఓ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, శుభ సాయంత్రం మేడం.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడ?
1: అనంతపురం డిస్టిక్ గార్లదిన్న మండలం పాపినేపాలెం సూర్యనారాయణ మాట్లాడుతున్నాను మేడం.
0: సూర్యనారాయణ గారు ఎలా ఉన్నారు?
1: ఎందు మేడం, మాకు చాలా అక్కడ కరువు అయింది మేడం. వర్షాలు లేక చాలా పంటలు ఎండిపోతాయి మేడం. అర్థా కొత్తగా వేసుకొని పైర్లన్నీ.
0: అవునండి, కానీ వర్షాకాలంలో ఈ మధ్యన బాగా ఎండలున్నాయి.
1: చాలా ఓర్పు ఉన్నట్టుంది మేడం ఈ సంవత్సరం.
0: వస్తాయండి ఖచ్చితంగా మీకోసం.
1: ఏదో మీ నోటు వలన అట్లన్నా జరిగితే మేలే మేడం, సంతోషిస్తాము.
0: అవునా అండి.
1: మేడం
0: చెప్పండి.

0: అంత పాపారాడు మూవీ మేడం.
1: నేను మిమ్మల్ని ఒక పొడుపు కథ అడిగినా.
0: ఆ చెప్పండి మేడం, ఒకవేళ అర్థమైతే చెప్తాము.
1: ఓకే అండి. మీ దగ్గర ఉంటుంది, ఇతరులు మీకంటే ఎక్కువగా ఉపయోగిస్తారు, ఏంటది?
0: మా దగ్గర ఉంటుంది, ఇద్దరు సంధన ఎక్కువగా ఉపయోగిస్తామా?
1: అవునండి.
0: లక్ష్మీదేవి ఉంటుంది మేడం.
1: మీ లక్ష్మీదేవిని పక్కన వాళ్ళు ఎలా ఉపయోగిస్తారండి?
0: మన దగ్గర డబ్బు ఉంటే అంతే కదా మేడం, ఆమెనే ఎక్కువ ఉపయోగించుకుంటాం కదా మేడం, మన ఆశ.
1: ఓకే అండి, మరి లాస్ట్లో ఆన్సర్ చెప్తాను
0: మేడం. తాండ్రపాపారాయుడు మూవీ నుంచి మేడం.
1: ఓకే అండి. ఆ మూవీ నుండి ఈ సాంగ్
0: అభినందన మందార మాల అనే సాంగ్ ఉంటుంది మేడం.
1: ఓకే అండి.
0: ఈ పాట పాలెం పోలయ్య గారికి వింటున్న మన భీమవరం రేడియో వింటున్న వాళ్ళందరికీ, వీక్లీ బజార్ నుంచి మొరహరి యశోదర వాళ్ళందరి కోసం మేడం.
1: ఓకే అండి.
0: చిరంజీవి కందుకూరు నుంచి మేడం, వాళ్ళందరి కోసం ఈ పాట మనం చేస్తాం మేడం.
1: ఓకే అండి. మీరు కోరుకున్న వారందరికీ ఈ సాంగ్ డెడికేట్ చేస్తే ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు బండారు శంకరయ్య, మా నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం చంద్రలూరుపాడు మేడం.
0: శంకరయ్య గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: నేను కూడా చాలా బాగున్నానండి. మరి వాళ్ళ పొడుపు కథ విన్నారా?
1: విన్నా మేడం.
0: ఆన్సర్ ఏంటి చెప్పండి. మరి
1: అదే పేరు, అదే మంచి పేరు అనుకో. ఇతరులు ఏంటంటే మన గురించి, మన దగ్గర ఉండేది ఇతరులు చెప్పుకోవాలని కదా మీరు చెప్పింది.
0: అవునండి,
1: అది మన ఇది గొప్పతనం ఏంటంటే బయట వాళ్ళు చెప్పుకోవాలి మన పేరు.
0: ఓకే అండి, మరి లాస్ట్ వరకు వింటుండీ, ఆన్సర్ చెప్తాను. ఓకే అండి, మరి వాళ్ళు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: యముడుకు మొగుడు సినిమాలో వానదల్లు అనే పాట ఉంది మేడం, అది ప్లే చేయండి.
0: ఓకే అండి, ఎవరికైనా హాయ్ చెప్దాం అనుకుంటున్నారా?
1: మా మిత్రుడు బండారు త్రిమూర్తి గుప్తా గారికి, నెల్లిమెల్లి వెంకటరెడ్డి గారికి, పాలెం పోలయ్య గారికి, మాణిక్యాలరావు గారికి, కర్నూలు బ్రహ్మయ్య గారికి, మా బావర్ది స్వామినాథం జనార్దన్ గారికి మేడం.
0: ఓకే అండి, మీరు కోరుకున్న వారందరికి హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకునే బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: భీమవరం అండి, నా పేరు ఉమాదేవి.
0: ఉమాదేవి గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం. మీ పేరు అండి?
0: నా పేరు అక్షయ అండి.
1: అక్షయ, మాట్లాడాను ఇది వరకు ఒకసారి మీతో మాట్లాడండి.
0: అవునా అండి?
1: అవును.
0: మరి వాళ్ళ నేను చెప్పిన పొడుపు కథ విన్నారా?
1: వినలేదండి, నేను ఎప్పుడు వింటలేదు.
0: అవునా అండి? మరి నేను మళ్ళీ అడగనా?
1: అడగండి.
0: మీ దగ్గరే ఉంటుంది, ఇతరులు మీకంటే ఎక్కువగా ఉపయోగిస్తారు, ఏంటది?
1: ఇతరులు ఉపయోగిస్తారండి.
0: అవునండి.
1: ఏమండి, ఐడియా లేదు.
0: ఓకే అండి, మరి వాళ్ళు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: ఈరోజు అండి 12 కాపురం సినిమాలో నుంచి
0: ఆ మూవీ నుండి
1: ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు అన్న సాంగ్ కావాలండి.
0: ఓకే అండి, ఎవరికన్నా హాయ్ చెప్దాం అనుకుంటున్నారా?
1: మన బిజినెస్ అందరికి హాయ్ చెప్పండి, రెగ్యులర్ కాల్స్ అందరికి హాయ్ చెప్పండి.
0: ఓకే అండి.
1: అలాగే ధనలక్ష్మి గారికి, వెంకటరమణ గారికి కూడా నా తరపు నుంచి హాయ్ చెప్పండి.
0: ఓకే అండి, మీరు కోరుకున్న వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్, భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: ఓకే లిజనర్, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో మేడం.
0: హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను కొప్పురావు శ్రీనివాసరావు అండి, భీమవరం శంకరపద్య గారి వీధి నుంచి మాట్లాడుతున్నాను.
0: శ్రీనివాసరావు గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం.
0: ఓకే అండి, మరి వాళ్ళ క్వశ్చన్ ఏంటో విన్నారా?
1: ఆ విన్నానండి.
0: ఓకే అండి, మరి ఆన్సర్ ఏంటో తెలుసా?
1: ఆన్సర్ అంటే ఇప్పుడు మరి మన దగ్గర ఉన్నది అందరూ వాడుకునేది ఏంటంటే రకరకాలు ఉన్నాయి, డబ్బు ఉంది, పలుకుబడి ఉంది, పరపతి ఉంది, మన పేరు చెప్పి ఏదో రకంగా వాడుకుంటా ఉంటారు, మనం కాదనలేము
0: అంతే అంటారా?
1: అదే అనుకుంటున్నాను.
0: ఓకే అండి,
1: అది కాకపోతే మీరు చెప్తారు ఎలాగో వింటాం తర్వాత.
0: ఓకే అండి.
1: అదే నాకు నచ్చిన పాట సీనియర్ ఎన్టీఆర్ గారు నటించిన బెబ్బులు బులి సినిమా నుంచి
0: ఆ మూవీ నుండి
1: ఓ అప్పారావు ఓ సుబ్బారావు ఓ వెంకట్రావు అనే సాంగ్ ఐటమ్ సాంగ్ ఉంది కదండి.

0: ఓకే అండి.
1: ఆ పాట ప్లే చేయండి. వినేజ్ 35 సంవత్సరాలు అయింది ఆ పాట.
0: అలాంటి సాంగ్స్ వేయకూడదండి, వేరే సాంగ్ ఏమైనా చెప్తారా?
1: అది వేరే పాట అండి.
0: ఓకే అండి. ఎవరికైనా హాయ్ చెప్దాం అనుకుంటున్నారా అండి?
1: అందరూ ఎఫ్ఎం రేడియో వినే శ్రోతలందరికీ డెడికేట్ చేయాలి ఈ సాంగ్.
0: ఓకే అండి. మీరు కోరుకున్న వాళ్ళందరికీ సాంగ్ డెడికేట్ చేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిస్నర్, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హృదయపూర్వక శుభ సాయంత్రం మాత్రయ్య.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నల్లమిల్లి వెంకటరెడ్డి, తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం మాచవరం నుంచి. అమ్మా,
0: వెంకటరెడ్డి గారు ఎలా ఉన్నారు?
1: చాలా ఉల్లాసంగా, చాలా ఉత్సాహంగా అమ్మా. అక్షయ్తో మాట్లాడడం అంటే మామూలు విషయం కాదు. మరి నిజంగా చాలా కాలం అయింది నీతో మాట్లాడే అక్షయ.
0: అవునండి, చాలా డేస్ అయింది మాట్లాడి.
1: అవునవును. మరి ఈ సందర్భంగా
0: చెప్పండి.
1: ఈ వేళ నాలు ఎందుకో అసలు లోనయ్యేవో విరిసినే బలపులు. ఈ పాట మోగనం చిత్రంలో, మోగనం చిత్రంలో ఉందమ్మా అక్షయ.
0: మరి దానికి నేను అడిగిన పొడుపు కథకి ఆన్సర్ చెప్తారా?
1: చెప్తారా, ఆన్సర్ చెప్తారా? ఆన్సర్ చెప్పే ముందు ఇంకో పాట ఏంటంటే, ఈ పాట ఎందుకు అడిగారంటే,
0: చెప్పండి,
1: మా మిత్రులు శేషగిరిరావు గారు నా వాట్సాప్ స్టేటస్ లో నేను స్టార్ మేకర్ స్టేజ్ మీద పాడిన పాట చూసి వెంకటరెడ్డి గారు ఈ వేళ ఈ పాట కోరుకుని నాకు అంకితం చేయండి అన్నారు ఆయన.
0: ఓకే అండి, ఖచ్చితంగా.
1: అందుగురించి శేషగిరిరావు గారికి మన మిత్రులు తిమ్మత్తులు గారు, బ్రహ్మయ్య గారు మరియు శేషగిరిరావు గారు చెప్పాను కదమ్మా, బొడ్డేడి జగన్నాథరావు మాస్టర్ గారు, బ్రహ్మయ్య గారు చెప్పాను, త్రిమూర్తులు గారు బండారు చెప్పాను, అనేక మంది ఉన్నారు కమ్మ వీళ్ళందరికీనమాట. నాగకేళరావు గారితో సహా నీ ప్రశ్న ఏంటమ్మా?
0: అడగనండి.
1: అడగమ్మా.
0: మీ దగ్గర ఉంటుంది కానీ ఇతరులు మీకంటే ఎక్కువగా ఉపయోగిస్తారు, ఏంటది?
1: అదే అదే, నేను కూడా అదే పేరు అనమాట. మన పేరు ఇతరులు ఎక్కువ ఉపయోగించారు కదా.
0: అవునండి, కరెక్ట్ గా చెప్పారు. చాలా మంది
1: అది నేను నిజంగా కొంతమంది చెప్తూ వెళ్ళలేదు, ఒక తర్వాత చెప్పినప్పుడు వెళ్ళాను, నాకు అదే స్మరణకు వచ్చింది. అందుకేనమ్మా నువ్వు రైట్ అన్న ఆన్సర్ అంతే కదమ్మా.
0: అవునండి.
1: మరి నేను చెప్తానంటే రైట్ అన్నందుకు కూడా మా అక్షయ్కి అభినందనలు తెలుపుతూ చాలా సంతోషం అమ్మా లైన్ కలిసినందుకు. నువ్వు వచ్చినప్పుడు కూడా కలిసింది, ఈ మధ్యన మన వాళ్ళందరూ వస్తున్నారు, లైన్ కలుస్తుంది. మరి నీకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటానమ్మా అక్షయ.
0: ఓకే అండి. మీరు కోరుకున్న వారందరికీ ఈ సాంగ్ డెడికేట్ చేస్తూ ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో నమస్తే, శుభ సాయంత్రం అమ్మ. అక్షయ బంగారు తల్లి, శుభ సాయంత్రం. చాలా అయింది మీతో మాట్లాడి.
0: అవునండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు బండారు త్రిమూర్తులు గుప్తా అమ్మ, తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నుంచి మాట్లాడుతున్నా చిట్టితల్లి.
0: త్రిమూర్తులు గుప్తా గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా తల్లి, మీరెలా ఉన్నారు?
0: నేను కూడా చాలా బాగున్నానండి.
1: మీరు కూడా త్వరగా త్వరలో అదే వచ్చారు ఆల్రెడీ, త్వరగా అసత్తమని త్వర త్వరగా వస్తూ ఉండాలి మిగతా అద్దెల మాదిరిగా.
0: ఓకే అండి, ఖచ్చితంగా.
1: చాలా సంతోషం, మీరు అడిగిన కొద్దిగా సమాధానం చెప్తామని నేను కూడా రెడీగా ఉన్నాను.
0: ఓకే అండి, చెప్పండి. మరి
1: నూటికి 100% కూడా నా పేరు అంటే ప్రోటోకాల్ ప్రకారం మన పేరు మనం అప్పుడప్పుడు అవసరం చెప్పుకుంటాం, కానీ ఎక్కువ మన పేరు వీరితో వారు ఉపయోగిస్తారు పేరండి అది.
0: అవునండి, కరెక్ట్ గా చెప్పారు ఆన్సర్.
1: మన పేరు ఎప్పుడు చూడండి, బండారు ఎవరు మాట్లాడుతున్నారు అని మీరు అడిగినప్పుడు బండారు త్రిమూర్తి గుప్తా అన్నారు. మన పేరు మనం చెప్పుకోవాల్సిన అవసరం వచ్చి చెప్పుకుంటామండి, కానీ ఎక్కువ మన పేరు ఇంకొక ఎంత మనిషి ఉపయోగిస్తారండి.
0: అవునండి,
1: మంచి క్వశ్చన్లు అడుగుతారు మీకు. చాలా ధన్యవాదాలు మీ ఆర్ధ్యాలు అందరికి కూడా, మీ చిట్టు తల్లి బంగారు తల్లి అందరికి కూడా.
0: ఓకే అండి, చాలా థ్యాంక్స్ అండి.
1: అదే అమ్మా, నేను మన సంభాషణ అయిన తర్వాత అదే బాగా అడుగుతారు, సంభాషిద్దాం. సిగ్రెట్ చదువుకున్న తల్లికి నీరా జనాన్ని సిగరెట్ టూర్ వస్తుంది కదా.
0: అవునండి,
1: ఆ 6 గంటల కరెక్ట్ గా టూర్ వచ్చిన తర్వాత నా పాట వేయండి పర్వాలేదు, ఈ లోపల మాట్లాడదాం 2 నిమిషాలు.
0: ఓకే అండి, చెప్పండి.
1: మీ కార్యక్రమాలు అన్ని బాగుంటున్నాయి. ఎప్పుడు కూడా మన విజయ బంగారు తల్లి సరదా కాన్సెప్ట్ షో చేసిన చేసేటటువంటి విజయ బంగారు తల్లి మీ మేడం గారు, మా బంగారు తల్లి అయినటువంటి వారి నిర్వహణలోను, మానసవాడి ప్రసాద్ గారి నిర్వహణలోను వారి శిష్యులు కాబట్టి మీరు కూడా మంచి మంచి క్వశ్చన్లు అడుగుతున్నారు, మంచిగా మా అందరికి ఆనందాన్ని సంతోషాన్ని ప్రసాదిస్తున్నారు. అందుకు మరోమారు మీకు ధన్యవాదాలు.
0: చాలా థ్యాంక్స్ అండి.
1: సరే అండి, ఇప్పుడు జానకి గారి దగ్గర 2 విషయాలు చెప్దామని అంటున్నాను మీతో.
0: ఓకే అండి, చెప్పండి.
1: పాపం ఇటీవల కాలం చేసినటువంటి అదే స్వర్గస్థులైనటువంటి జానకి గారు అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. నా గాయని గాయకులు కళాకారులు అందరూ కూడా చాలా ఇష్టం, కానీ బాలు గారన్నా జానకి గారన్నా మరింత ఇష్టం, ఒకంత ఎక్కువ ఇష్టం అండి.
0: ఓకే అండి.
1: ఆ రోజు శనివారం రాత్రి ఇలా పాపం వారు కాలం చేశారు, అదే మరణించారని తెలిసిన వెంటనే నేను చాలా నిర్ఘాంతపోయాను. ఒక 10 నిమిషాలు నాకు నోట మాటే రాలేదండి ఆవిడ.
0: అవునా అండి,
1: నాకు ఇంత అంత ఇష్టం కాదండి. మా ఇంట్లో వాళ్ళు అందరికీ తెలుసు జానకి గారు అంటే నీకు చాలా ఇష్టం కదరా తమ్ముడు, చాలా ఇష్టం కదరా తమ్ముడు అని చెప్పి మా అక్కయ్య గారు కూడా నా అమ్మాయిని అనేవారు, కానీ బాధపడకరా అని చెప్పి వాదారుస్తూనే నన్ను మామూలు మనుషులు చేశారు, అందుకని కాదండి. కాకపోతే జన మరణాలు అది ఎవరికైనా తజ్జమండి, తప్పదండి. కాకపోతే పుట్టిన వాడు ప్రతి ఒక్కరికి గిట్టక తప్పదు, కాకపోతే కొంతమంది విషయంలో మాత్రం మరింత బాధగా ఉంటదమ్మా.
0: అవునండి,
1: ఏదో మన ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరు దూరమైనంత ఫీలింగ్ కలిగేస్తుంది కొంతమంది విషయంలో.
0: అవునండి,
1: అందువల్ల నేను మరింతగా మాట్లాడి మీతో నా బాధను పంచుకుంటున్నాను తప్ప జానకమ్మ విషయంలో. కాకపోతే మరో చిన్న విషయం ఏంటంటే అందరూ సంతోషించాల్సిన విషయం చెప్తున్నానమ్మా.
0: చెప్పండి.
1: 1957 కేబి తిలక్ గారి డైరెక్షన్ దర్శకత్వం కేబి తిలక్ గారి చిత్రమైనటువంటి ఎంఐఏ చిత్రం ద్వారా నీ ఆశ అడి ఆశ చేజారే మణి పూస బ్రతుకంఠామవాస లంబాడోళ్ళ రామదాస అనే పాట ద్వారా మనకి పరిచయం అయ్యారండి జానక్ గారు.
0: చాలా చక్కగా పాడారండి మీరు.
1: అవునండి, ఎంఐఏ చిత్రంలో ఘంటసాల జానకమ్మ పాడిన పాట అండి ఇది. ఆరుద్ర

0: పెళ్ళాలి గారి సంగీతం అండి.
1: ఓకే అండి.
0: మన జానకి గారిని అంతకంటే ముందు 2 సంవత్సరాల క్రితం సుశీల గారిని పరిచయం చేసిన పెళ్ళాలి నాగేశ్వరరావు గారు అండి. ఇద్దరిని ఆయన చేశారు పరిచయం సినిమా పరిశ్రమకి.
1: ఓకే అండి.
0: బాలయ్య గారిని జేసుదాస్ గారిని కూడా ఒకే సంగీతాన్ని పరిచయం చేశారు. వారెవరంటే ఎస్పి కోదండపాణి గారిని.
1: ఓకే అండి.
0: అయితే నేను చెప్పొచ్చిన విషయం ఏంటంటే చేజారే మణిపోసారి పక్షి సైన్లో ఆవిడ పాడిన

0: హుషారైన పార్ట్లో సంతోషమైన పార్ట్లో మంచి జోష్పూర్ సాంగ్స్ పాడుతుంది జానకమ్మ ఎక్కువ.
1: అవునండి.
0: మరో మారి జానక్ గారికి నేను హృదయపూర్వకంగా నివాళి తెలియపరుస్తూ నేను ఆమె కోసం ఒక పాట ఆవిడ పాడిన పాట ఒకటి అడుగుతాను, శ్రోతల పేరు చెప్తాను. మీరు తర్వాత ప్లే చేసా పర్వాలేదు, వెంటనే ప్లే చేసా పర్వాలేదు, మీ మీ అనుకూలం.
1: ఓకే అండి.
0: తొలికోడి కూసింది
1: ఆ మూవీ నుండి
0: ఈ చిత్రంలో జానకమ్మ పాడిన పాట, గీత రచన ఆత్రేయ, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్. అందమైన లోకమని రంగు రంగులుంటాయని అందరూ అంటుంటారు రామ రామ, అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మ చెల్లెమ్మ, అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మ అనే పాట అందుబాటులో ఉందమ్మా.
1: వేస్తానండి.
0: ఈ పాట మా చెడ్డ గొల్లపూడి నాగలక్ష్మి గారి కోసం, మీ మేడం గారు మా బంగారు తల్లి అయినటువంటి విజయ బంగారు తల్లి కోసం, నల్లమిల్లి వెంకటరెడ్డి గారి కోసం, బొడ్డేటి జగన్నాథరావు మాస్టర్ గారి కోసం, మంచు శాస్త్రిరావు గారి కోసం, శ్రీకాకుళం భాస్కర్రావు గారి కోసం, నెక్స్ట్ బైపల్లి నాగేశ్వరరావు గారి కోసం, మస్తాన్ బాషా గారి కోసం, వీరందరి కోసం ప్రసాదం చేయమని అక్షయ చిట్టి తల్లి మనసారా కోరుకుంటూ పాట కోసం ఎదురు చూస్తూ సవినయంగా నేను సెలవు.
1: ఓకే అండి. జానకి గారికి హృదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. ఓకే లిజనర్స్, మరి మన లైవ్ టైం అయితే ఎండింగ్కి వచ్చేసింది. మరి ఈరోజు మన కాలర్స్తో మంచిగా మాట్లాడేసాం, మంచి మంచి సాంగ్స్ కూడా వినేసాం. మళ్ళీ రేపు తిరిగి ప్రసారం అయ్యే మస్తు టైంపాస్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దాన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే అక్షయ.
2: మరికొద్ది క్షణాల్లో కెరీర్ చాయిస్ కార్యక్రమాన్ని వింటారు.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: హాయ్ హలో లిసనర్స్, మీరు వింటున్నారు రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వెల్కమ్ టు కెరీర్ చాయిస్ లిసనర్స్. ఆగస్టు 21 నుంచి సివిల్స్ మెయిన్ పరీక్షలు ఉన్నాయి కదండి. మరి సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామినేషన్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తదితర ఉన్నత స్థాయి సర్వీసులకు ఎంపిక ప్రక్రియలో అత్యంత కీలక దశ. లక్షల మంది పోటీ పడే సివిల్స్ ప్రిలిమ్స్ లో ప్రతిభ చూపిన అభ్యర్థులు మెయిన్స్ కు ఎంపిక అవుతారు. మరి ఈ దశలోనూ సత్తా చాటితే సివిల్స్ స్వప్నం సాకారానికి అడుగు దూరంలో ఉన్నట్టే కదండి. మరో 50 రోజుల్లోనే సివిల్స్ మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కాబట్టి ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలి. ఈ నేపథ్యంలో సివిల్స్ మెయిన్ పరీక్షల విధానం, సిలబస్ విశ్లేషణ, ప్రిపరేషన్ వ్యూహం గురించి తెలుసుకుందాం. ఇక మొత్తం పోస్టుల సంఖ్య వచ్చేసి 933. ప్రిలిమ్స్ కు హాజరైన వారు 5.49 లక్షల మంది. ఇక మెయిన్స్ కు ఎంపికైన అభ్యర్థులు 13,343 మంది. ఇక ఇంటర్వ్యూకు ఎంపికయ్యే వారు 2,400 మంది. ఇటీవల యూపీఎస్సీ విడుదల చేసిన ప్రిలిమ్స్ ఫలితాల్లో 13,343 మంది మెయిన్స్ కు అర్హత సాధించారు. మెయిన్స్ లో ప్రతిభ ఆధారంగా ఒక్కో పోస్టుకు 2 లేదా 2.5 నిష్పత్తిలో చివరి దశ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. అంటే మొత్తం 933 పోస్టులకు మెయిన్స్ నుంచి ఇంటర్వ్యూ దశకు సుమారు 2,400 మంది మాత్రమే ఎంపిక అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి ఈ జాబితాలో నిలవాలంటే మెయిన్స్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ చూపాల్సి ఉంటుందండి. ఇక సివిల్స్ మెయిన్ పరీక్ష 2026 ఆగస్టు 21 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందులో 2 క్వాలిఫైయింగ్ పేపర్లు సహా మొత్తం 9 పేపర్లు రాయాల్సి ఉంటుంది. ఇప్పటి నుంచి పరీక్షలకు అందుబాటులో ఉన్న సమయం దాదాపు 50 రోజులు మాత్రమే. మరి ఈ సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలి. సివిల్స్ లక్ష్యంగా దృఢ నిశ్చయంతో ఉన్న అభ్యర్థులు ప్రిలిమ్స్ ముగిసే నాటికి 50 నుంచి 60% మేర మెయిన్స్ ప్రిపరేషన్ కూడా పూర్తి చేసుకుని ఉంటారు. ఇలాంటి అభ్యర్థులు ప్రస్తుతం సిలబస్ లో చదవాల్సిన కొత్త అంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టాల్సి ఉంటుందండి.

ఇక ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలైన తర్వాత మెయిన్స్ ప్రిపరేషన్ కు ఉక్రమించిన అభ్యర్థులు మాత్రం ప్రత్యేక ప్రణాళిక అనుసరించాల్సి ఉంటుంది. ఇక మెయిన్స్ అభ్యర్థులు సిలబస్ ఆసాంతం పరిశీలించాలి, గత ప్రశ్న పత్రాలను విశ్లేషించాలి, సబ్జెక్టుల వారీగా ప్రశ్నలు అడుగుతున్న తీరు, లభిస్తున్న వెయిటేజీని గుర్తించాలి, చదవాల్సిన అంశాలను ప్రాధాన్యత క్రమంలో ఒక జాబితాను రూపొందించుకోనండి. పక్క ప్రిపరేషన్ ప్రణాళిక రూపొందించుకుని దాన్ని ప్రతిరోజు తప్పనిసరిగా పాటించాలి. తమ వ్యక్తిగత సామర్థ్యాల ఆధారంగా అన్ని సబ్జెక్టులకు ప్రాధాన్యమిచ్చేలా సమయం కేటాయించుకోవాలి. ఇక మెయిన్స్ అభ్యర్థులు సమకాలీన పరిణామాలకు ప్రాధాన్యమిస్తూ అధ్యయనం సాగించాలండి. ముఖ్యంగా జనరల్ ఎస్ఏ, జనరల్ స్టడీస్ పేపర్ 2, పేపర్ 4 కోసం ఇది ఎంతో కలిసి వస్తుంది. ఇక పేపర్ 3 విషయంలోనూ ఈ కాంటెంపరీ అప్రోచ్ పరీక్షల్లో మెరుగైన ప్రదర్శనకు దోహదం చేస్తుంది. ఇక మెయిన్స్ అభ్యర్థులు భారత రాజ్యాంగంపై పూర్తి స్థాయిలో పట్టు సాధించాలండి. రాజ్యాంగంలోని ఆర్టికల్స్, రాజ్యాంగ కీలక సవరణలను సమకాలీన పరిపాలన కొత్త చట్టాలతో అన్వయిస్తూ చదవాలి. అన్ని కోణాల్లో విశ్లేషిస్తూ అధ్యయనం చేస్తూ ఉండాలండి. ఇక చరిత్రను సైతం సమకాలీన దృక్పథంతో ప్రిపరేషన్ సాగించడం మేలు చేస్తుంది. చరిత్రలోని ముఖ్య ఘట్టాలు, వాటి ప్రభావాలపై పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవాలి. ముఖ్యంగా సాహిత్యం, కళలు, వాస్తు శిల్పకళ ఉద్యమాలపై దృష్టి పెట్టాలి. స్వాతంత్ర్యోద్యమంలోని కీలక ఘట్టాలు, వాటి ప్రభావాలు, పర్యవసానాల గురించి లోతుగా తెలుసుకోవాలండి. ఇక జాగ్రఫీ కోసం కోర్ సబ్జెక్ట్ తో పాటు కాంటెంపరీ అంశాలపై కూడా దృష్టి పెట్టాలి. కోర్ జాగ్రఫీ పరంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సహజ వనరులు, ఆయా ప్రాంతాల భౌగోళిక విశిష్టతలు, ప్రపంచ దేశాల భౌగోళిక అంశాలపై పట్టు సాధించాలి. వీటితో పాటు ఇటీవల కాలంలో సంభవించిన ప్రకృతి వైపరీత్యాలపై కూడా అవగాహన పెంచుకోనండి. లిసనర్స్, మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఇప్పుడు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీఓడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: వెల్కమ్ బ్యాక్ టు కెరీర్ చాయిస్. లిసనర్స్, ఎకనామీని అభ్యర్థులు ప్రత్యేక శ్రద్ధతో చదవాలండి. స్వాతంత్ర్యోద్యమ కాలం నుంచి నేటి వరకు దేశంలో చోటు చేసుకున్న ఆర్థిక పరమైన ముఖ్య పరిణామాలు అధ్యయనం చేస్తూ ఉండాలి. ఇటీవల కాలంలో భారత్ ఇతర దేశాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందాలు, అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభ పరిస్థితులు, కారణాలు వంటి వాటిని విశ్లేషణాత్మక దృక్పథంతో చదవాలి. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీని సైతం కరెంట్ అఫైర్స్ తో అనుసంధానం చేస్తూ ప్రిపరేషన్ సాగించాలండి. ముఖ్యంగా భారత అంతరిక్ష ప్రయోగాలు, ఇతర దేశాలతో కలిసి చేస్తున్న తాజా ఉపగ్రహ ప్రయోగాలు, రక్షణ రంగంలో పరిశోధనల గురించి తెలుసుకోవాలండి. వీటితో పాటు బేసిక్ సైన్స్ కు సంబంధించి అంశాలను సైతం చదవాలి. ఇక ఎంపిక చేసుకున్న ఆప్షనల్ ను బట్టి సంబంధిత రంగంలో సమకాలీన అంశాలతో సమన్వయం చేసుకుంటూ అన్వయించుకుంటూ చదవాలి. ఉదాహరణకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పాలిటీ, సోషియాలజీ ఆప్షనల్స్ కు కరెంట్ ఈవెంట్స్ తో సమన్వయం చేసుకుంటూ చదవడం మేలు చేస్తుంది. లిసనర్స్, ఇక మెయిన్స్ పరీక్షల ప్రారంభానికి 20 రోజుల ముందు నుంచి ప్రాక్టీస్ టెస్ట్లు, మాక్ టెస్ట్లకు హాజరు కావాలండి. వాటి ద్వారా తమ ప్రదర్శన శైలిని అంచనా వేసుకోవాలి. పొరపాట్లను సరిదిద్దుకునేందుకు నిపుణులను సంప్రదించి సలహాలు తీసుకోవాలి. అదే విధంగా ప్రిపరేషన్ సమయంలోనే ఒక టాపిక్ నుండి ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉందో గుర్తించాలి. ఉదాహరణకు మహిళా రిజర్వేషన్ బిల్లులు, దానికి సంబంధించిన రాజ్యాంగ సవరణలు, బిల్లు ప్రాధాన్యం, పర్యవసానాలు, ఫలితాలు, ప్రస్తుత పరిస్థితి, ఇలా అన్ని కోణాల్లో చదవాలండి. సమాధానాలు రాసేటప్పుడు ప్రశ్నకు లభించే సగటు సమయాన్ని దృష్టిలో పెట్టుకుని జవాబును రాయాలి. ఇలా నిరంతరం ప్రాక్టీస్ చేయడం వల్ల మెరుగైన ప్రదర్శనకు ఆస్కారం అయితే లభిస్తుంది. ఇక అభ్యర్థులు మెయిన్స్ ప్రిపరేషన్ సాగిస్తున్నప్పుడు ముఖ్యమైన అంశాలతో సినాప్సిస్ రూపొందించుకోవాలండి. అదేవిధంగా కేవలం చదవడానికే పరిమితం కాకుండా రైటింగ్ ప్రాక్టీస్ కు ప్రాధాన్యం ఇవ్వాలి. ఫలితంగా పరీక్ష రోజున నిర్ణీత సమయంలో ఖచ్చితత్వంతో కూడిన సమాధానాలు రాయగలిగే సామర్థ్యం అయితే అలవడుతుంది. ఇక

మెయిన్స్ లో విషయానికి ఆన్సర్ ప్రజెంటేషన్ ఎంతో కీలకమండి. ఒక ప్రశ్నను వ్యాసం మాదిరిగా పేరాగ్రాఫ్లుగా రాసుకుంటూ వెళ్ళడం కంటే పాయింటర్స్, అండర్లైన్స్ వంటివి ఉండేలా చూసుకోవాలి. సమాధానాలు ఇచ్చే క్రమంలో గ్రాఫ్లు, చార్ట్ల రూపంలో సమాచారం పొందుపరిస్తే మరింత ఉపయుక్తంగా ఉంటుంది. ఇక మొత్తం 1750 మార్కులకు నిర్వహించే పరీక్షలో 1000 మార్కులు లక్ష్యంగా పెట్టుకోవాలండి. సివిల్స్ 2025లో టాప్ ర్యాంకర్ కు 867 మార్కులు రాగా చివరి అభ్యర్థికి 457 మార్కులు లభించాయి. కాబట్టి 1000 మార్కులు లక్ష్యంగా ప్రిపరేషన్ సాగిస్తే కట్ ఆఫ్ జాబితాలో నిలిచి చివరి దశ ఇంటర్వ్యూకు ఎంపికయ్యే అవకాశాలు మెరుగవుతాయి. లిజనర్స్, ఇక సివిల్స్ మెయిన్ పరీక్ష విధానం గురించి తెలుసుకుందామండి. 2 క్వాలిఫైయింగ్ పేపర్లు, 7 డిస్క్రిప్టివ్ పేపర్లు ఉంటాయి. ఇక పేపర్ ఏ ఇండియన్ లాంగ్వేజ్ 300 మార్కులకు ఉంటుంది. ఇక పేపర్ బి ఇంగ్లీష్ 300 మార్కులకు ఉంటుంది. పేపర్ 1 జనరల్ ఎస్ఏ 250 మార్కులు. పేపర్ 2 GS1 హిస్టరీ జాగ్రఫీ 250 మార్కులు. ఇక పేపర్ 3 GS2 పాలిటీ 250 మార్కులు. ఇక పేపర్ 4 GS3 టెక్నాలజీ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, ఇవి 250 మార్కులు. ఇక పేపర్ 5 GS4 ఎథిక్స్ ఇంటిగ్రిటీ ఆప్టిట్యూడ్ 250 మార్కులకు. ఇక పేపర్ 6 ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్ 1 250 మార్కులకు. ఇక చివరిగా పేపర్ 7 ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్ 2 250 మార్కులకు. మొత్తం 1750 మార్కులు అయితే ఉంటుందండి. లిసనర్స్, విన్నారు కదండి సివిల్స్ మెయిన్స్ పరీక్షలకు ఎలా సన్నద్ధత అవ్వాలో. మరి మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఇప్పుడు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: చెవిపోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య,
0: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టి కేర్, భీమవరం.
2: ప్రముఖ ఈఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
0: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
2: ఆదిత్య ఈఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: వెల్కమ్ బ్యాక్ టు కెరీర్ చాయిస్ లిసనర్స్. మరి ఇప్పుడు ఉద్యోగ సమాచారం గురించి తెలుసుకుందామండి. మరి అందులో ముందుగా ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ లో 114 పోస్టుల గురించి తెలుసుకుందాం. న్యూఢిల్లీలోని ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు అయితే కోరుతోంది. ఇక మొత్తం పోస్టుల సంఖ్య వచ్చేసి 114 అండి. పోస్టుల వివరాలు, డిప్యూటీ జనరల్ మేనేజర్ 14, అసిస్టెంట్ ఇంజనీర్ 10. అర్హత, అభ్యర్థులు 60% మార్కులతో బీఈ, బీటెక్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ ఉత్తీర్ణులు అవ్వాలి. వయసు వచ్చేసి డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టుకు 44 ఏళ్లు, అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు 40 ఏళ్లు ఉండాలి. ఇక దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోనండి. ఇక దరఖాస్తులు ప్రారంభ తేదీ వచ్చేసి 11/7/2026, చివరి తేదీ వచ్చేసి 31/7/2026. ఇక పూర్తి వివరాల కోసం వెబ్సైట్ https://www.ngel.in. ఇక రెండవది ఎస్వీపియుఏటి మీరట్ లో నాన్ టీచింగ్ పోస్టుల గురించి తెలుసుకుందాం. మీరట్ యూపీలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ టెక్నాలజీ ఎస్వీపియుఏటి తాత్కాలిక ప్రాతిపదికన నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తు

అయితే కోరుతుందండి. ఇక మొత్తం పోస్టుల సంఖ్య వచ్చేసి 62. పోస్టుల వివరాలు: ఫార్మ్ మేనేజర్ 6, ప్రోగ్రామ్ అసిస్టెంట్ 7, ప్రోగ్రామ్ అసిస్టెంట్ ల్యాబ్ టెక్నీషియన్ 11, అసిస్టెంట్ 8, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 6, డ్రైవర్ 24. అర్హతలు వచ్చేసి గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి 10వ తరగతి ఇంటర్ ఐఐటి డిగ్రీ ఉత్తీర్ణులు అవ్వాలి. దీంతో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలండి. ఇక వయసు 18 నుంచి 40 ఏళ్ల వరకు ఉండాలి. వేతనం నెలకు డ్రైవర్ పోస్టులకు 21,700 నుంచి 69,100 రూపాయల వరకు ఉంటుంది. ఇక స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 పోస్టులకు 25,500 నుంచి 81,100 రూపాయల వరకు ఉంటుంది. ఇతర పోస్టులకు 35,400 నుంచి 1,12,400 వరకు చెల్లిస్తారు. ఇక ఎంపిక విధానం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారండి. దరఖాస్తు విధానం ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్ మానిటరింగ్, ఎస్విపి యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ టెక్నాలజీ, మోదీపురం, మీరట్, ఉత్తరప్రదేశ్ చిరునామాకు పంపాలి. దరఖాస్తులు ప్రారంభ తేదీ వచ్చేసి 3/8/2026, చివరి తేదీ వచ్చేసి 17/8/2026. ఇక పూర్తి వివరాల కోసం వెబ్సైట్ www.recruitmentsv-puat.in. లిసనర్స్, ఇక మూడో పోస్టులు వచ్చేసి CCRUM న్యూఢిల్లీలో 179 పోస్టుల గురించి తెలుసుకుందామండి. న్యూఢిల్లీలోని సెంటర్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యునానీ మెడిసిన్ CCRUM వివిధ విభాగాల్లో గ్రూప్ ABC పోస్టులకు దరఖాస్తులు కోరుతుంది. ఇక మొత్తం పోస్టుల సంఖ్య వచ్చేసి 179. పోస్టుల వివరాలు వచ్చేసి గ్రూప్ ఏ 19, గ్రూప్ బి 35, గ్రూప్ సి 125. అర్హత పోస్టుని బట్టి మెట్రికులేషన్, ఐటీఐ, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, పీజీలో MD లేదా MS, PhD ఉత్తీర్ణులు అవ్వాలి. దీంతో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలండి. ఇక వయసు 25 నుంచి 40 ఏళ్లలోపు ఉండాలి. ఎంపిక విధానం కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది. దరఖాస్తు విధానం వచ్చేసి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇక ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ వచ్చేసి 31/7/2026. పూర్తి వివరాల కోసం వెబ్సైట్ www.ccrum.ayush.gov.in. లిసనర్స్, ఇక చివరిగా IOCL గుజరాత్ రిఫైనరీలో 647 అప్రెంటిస్ల పోస్టుల గురించి తెలుసుకుందామండి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ IOCL గుజరాత్ రిఫైనరీలో ట్రేడ్ టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు అయితే కోరుతుంది. మొత్తం ఖాళీల సంఖ్య వచ్చేసి 647. ఖాళీల వివరాలు: ట్రేడ్ అప్రెంటిస్లు 294, టెక్నీషియన్ అప్రెంటిస్లు 353. ఇక ట్రేడ్లు అటెండెంట్ ఆపరేటర్, ఫిట్టర్, బాయిలర్, కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, అకౌంటెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్. ఇక అర్హత వచ్చేసి సంబంధిత విభాగాల్లో లేదా ట్రేడుల్లో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణులు అవ్వాలి. ఇక కొన్ని పోస్టులకు ఇంటర్మీడియట్తో పాటు స్కిల్ సర్టిఫికేట్ ఉండాలండి. వయసు వచ్చేసి 36/2026 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఇక ఎంపిక విధానం విద్యార్హత మార్కులు, సర్టిఫికేట్ల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలండి. ఇక దరఖాస్తులకు చివరి తేదీ వచ్చేసి 28/7/2026. పూర్తి వివరాల కోసం వెబ్సైట్ https://www.iocl.com. ఓకే లిసనర్స్, విన్నారు కదండి. మరి మరలా తిరిగి రేపు ప్రసన్న కెరీర్ ఛాయిస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జనందిని.

0: 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
2: మీ సొంత ఎంపికలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్ పై 5 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
1: ఫోన్ 0881622354. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్ళపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
4: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
3: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్, యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
4: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
5: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ, ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

FM 90.4. హాయ్ లిస్నర్స్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. రాజాది రాజా మూవీ అందరికీ కనెక్ట్ అయ్యే ఫీల్ గుడ్ ఎంటర్టైనర్. ఈ చిత్రాన్ని ఎంతో కష్టపడి తీసాం. సినిమా అద్భుతంగా వచ్చింది. ఫైనల్ అవుట్పుట్ పట్ల చాలా సంతృప్తిగా ఉన్నాం. మా మూవీ ప్రేక్షకులకి కొత్త అనుభూతినిస్తుంది అని నిర్మాత కె. నిహారికా దాస్ని పేర్కొన్నారు. రుత్విక్, విశాఖ తీమాన్ జోడీగా అనిల్ బొయ్యడపు దర్శకత్వం వహించిన చిత్రం రాజాది రాజా. కె. శ్రీలత రెడ్డి సమర్పణలు బృందావన్ క్రియేషన్స్ పై కె. నిహారికా దాసరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ చిత్రం రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా కె. నిహారికా దాసరి మాట్లాడుతూ, హీరో రుత్విక్ నా తమ్ముడు, సినిమాలంటే చాలా ప్యాషన్. తను చేసిన ఓ షార్ట్ ఫిలిం నచ్చడంతో హీరోగా పరిచయం చేశాం. మా మూవీ ట్రైలర్ రిలీజ్ తర్వాత మగధీరా వంటి గొప్ప సినిమాతో పోల్చడం హ్యాపీగా అనిపించింది. అయితే రెండు కథలకు సంబంధం లేదు. దర్శకుడు అనిల్ చాలా క్రియేటివ్ పర్సన్, పర్ఫెక్ట్ ప్లానింగ్ తో తెరకెక్కించారు. ఇక హీరోయిన్ విశాఖ తిమాన్ నటన సహజంగా ఉంటుంది. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ మా మూవీ రిలీజ్ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం.

రవిశంకర్ నవీన్ గర్లకు ఎప్పటికీ కృతజ్ఞత ఉంటా అని చెప్పారు. లిజనర్స్, మరి రాజాదిరాజా మూవీకి సంబంధించి కొన్ని ఫిల్మ్స్ తెలుసుకున్నాం కదా, ఇప్పుడు మనం మరో మూవీ గురించి తెలుసుకుందాం. కమిటీ కుర్రళ్ళు మూవీ ఫ్రేమ్ త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండియాల, సిద్ధార్థ రాయ్ సినిమా ఫేమ్, తన్వి నేగి ప్రధాన పాత్రలు నటించిన చిత్రం అదే నీవు అదే నేను. కొండల్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మి వీరభద్ర క్రియేషన్స్ పై గోవిందు కాండ్రేగ్ల నిర్మించిన ఈ మూవీ త్వరలో విడుదల కానుంది. కనిష్క సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి మనసా మనసా అంటూ సాగే పాటని డైరెక్టర్ వివి వినాయక్ విడుదల చేసి మాట్లాడుతూ, మనసా మనసా సాంగ్ చాలా బాగుంది, ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నా అన్నారు. మరి ఈ పాటకు పూర్ణాచారి లిరిక్స్ రాయిగా, జావేద్ అలీ పాడగా, వేద కొరియోగ్రఫీ అందించారు. లిజనర్స్, మరిన్ని ఫిల్మ్స్ తెలుసుకోబోయే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334012.
1: విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865 5873.
2: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
3: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
4: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
2: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
4: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
2: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
3: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
0: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. ఫహద్ ఫాజిల్ హీరోగా బాలనటి సారా ప్రధాన పాత్రలో నటించిన ఫ్యాంటసీ సినిమా డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, శశాంక్ ఏలటి దర్శకత్వంలో ఎస్ఎస్ రాజమౌళి సమర్పణలు ఆర్కా మీడియా వర్క్స్ షోయింగ్ బిజినెస్ బ్యానర్స్ పై శోభు ఎర్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్ఎస్ కార్తికేయ నిర్మించిన ఈ చిత్రం 11 సెప్టెంబర్ రిలీజ్ కానుంది. సోమవారం హైదరాబాద్ లో జరిగిన ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ లో ఎస్ఎస్ కార్తికేయ మాట్లాడుతూ, పుష్ప సినిమా చిత్రీకరణ సమయంలో ఫహద్ గారిని కలిశాం, మరి ఆయన కోసం ఆక్సిజన్ అనే స్క్రిప్ట్ ను రెడీ చేశాం, ఇంకో స్క్రిప్ట్ కూడా ఉందని డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ కథ చెప్పగా ఆయన ఓకే చేశారు. ఇక రాజమౌళి గారి స్టాంప్ పడిన తర్వాతే స్క్రిప్ట్ లాక్ అయింది. మరి సినిమాలో చాలా విఎఫ్ఎక్స్ వర్క్ ఉంది అని చెప్పారు. మరి సినిమా కాన్సెప్ట్ కొత్తగా ఉంటుంది అని తెలిపారు శశాంక్ ఏలటి. దక్షిణాది భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తాం అన్నారు నిర్మాత శోభు ఎర్లగట్ట. ఈ సినిమా టీజర్ ఎంత బాగుంటుందో సినిమా కూడా అంతే బాగుంటుంది అన్నారు సంగీత దర్శకుడు కాలభైరవ. మరి చిత్రంలో దివ్యా పాత్ర చేశాను అన్నారు బాలనటి సారా. లిజనర్స్ మరి డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ ఈ మూవీకి సంబంధించి కొన్ని ఫిల్మ్స్ తెలుసుకున్నాం కదండి, ఇప్పుడు మనం మరో మూవీ గురించి తెలుసుకుందాం. వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కొరియన్ కనకరాజు. రితికా నాయక్ హీరోయిన్ గా సత్య మరో ప్రధాన పాత్రల్లో నటించారు. రాజీవ్ రెడ్డి, సాయిబాబు జగలమూడి నిర్మించిన ఈ చిత్రం 7 ఆగస్టున విడుదల కానుంది. మరి సోమవారం ఈ సినిమా టీజర్ ను హీరో ప్రభాస్ రిలీజ్ చేశారు. మరి అందరికీ నమస్కారం అప్ప, మా ఊరు పెనుగొండ, రాయలసీమ, మా ఊరు ఎంత అందంగా ఉంటుందో మా జనాలు కూడా అంతే అందంగా ఉంటారప్ప, కొరియా అంటే చాలునైనా, బుల్లెట్ ట్రైన్ కన్నా ఫాస్ట్గా వచ్చేస్తున్నాడు వీడిప్పుడు, మామూలు కనకరాజు కాదు కొరియర్ కనకరాజు వంటి డైలాగ్స్ టీజర్లో ఉన్నాయి. లిజనర్స్ మరిన్ని ఫిల్మ్స్ తెలుసుకోబోయేందుకు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ నోటి దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
0: ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. హీరో నాగార్జున కొత్త సినిమా కబురు త్వరలో వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ప్రస్తుతం తన 100 సినిమా కింగ్ 100 చిత్రీకరణతో బిజీగా ఉన్నారు నాగార్జున. అతి త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ పై అప్డేట్ రానుంది. మరి కాగా తన 101వ చిత్రం కార్యాచరణను కూడా మొదలుపెట్టారట ఆయన. మరి బొమ్మరీలు ఫేమ్ డైరెక్టర్ భాస్కర్ ఇటీవల నాగార్జునకి ఒక కథ వినిపించారట. మరి స్టోరీ లైన్ నచ్చడంతో సినిమా చేసేందుకు ప్రాథమిక అంగీకారం తెలిపారట నాగార్జున. మరి దీంతో స్క్రిప్ట్ కు మరింత మెరుగులు దిద్దే పనిలో పడ్డారట భాస్కర్. పూర్తి కథ సిద్ధమైన తర్వాత మరోసారి ఫైనల్ నెరేషన్ అయ్యాక ఈ సినిమాపై నాగార్జున తుది నిర్ణయం తీసుకుంటారని ఫిల్మ్ నగర్ టాక్. మరి వీరి కాంబినేషన్ సెట్ అవుతుందా, భాస్కర్ కు నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అన్నది వేచి చూడాల్సిందే. లిజనర్స్, మరి ఇప్పుడు మనం మరో మూవీ గురించి తెలుసుకుందాం. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటిస్తున్న కొత్త చిత్రం వెల్కమ్ టు వైల్డ్ లైఫ్, నిన్ను వీడని నీడను నేనే. హ్యాష్ట్యాగ్ సింగిల్ చిత్రాల ఫేమ్ కార్తీక్ రాజు దర్శకత్వం వేస్తున్నారు. కేవీకే ప్రొడక్షన్స్ బ్యానర్ పై కుడిపొడి విజయ్ కుమార్ నిర్మిస్తున్నారు. మరి 12న శివరాజ్ కుమార్ బర్త్డే. మరి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను శివరాజ్ కుమార్, గీతా శివరాజ్ కుమార్ రిలీజ్ చేశారు. వెల్కమ్ టు వైల్డ్ లైఫ్ సినిమాలో శివ రాజ్ కుమార్ గారి లుక్స్ కొత్తగా కనిపిస్తాయి. ఇక పాన్ ఇండియా స్థాయిలో సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం అని యూనిట్ పేర్కొంది. లిజనర్స్, మరి ఇంతవరకు టాలీవుడ్ టాకీస్ కార్యక్రమంలో కొన్ని ఫిల్మ్స్ తెలుసుకున్నా కదండి. తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో వెళ్ళగలుగుతాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారామా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
2: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
1: ఫోన్ 0818162234.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించారు.

ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్

0: పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వస్తువులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

0: హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విషన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. నేను మీ ఆర్జే అక్షయ. వెల్కమ్ టు తీన్మార్. సో ఈ రోజు తీన్మార్ లో మీకోసం మంచి మంచి తెలుగు, హిందీ అండ్ తమిళ సాంగ్స్ అనేవి ముందుకు వచ్చేసానండి. మరి ఆ సాంగ్స్ వినే ముందు లెట్స్ టేక్ అ షార్ట్ బ్రేక్.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డ్ ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
2: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోస, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865 5873.
3: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
4: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
3: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
4: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
3: ఫోన్ 7738351695. మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
5: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
6: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
7: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
6: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్,

0: మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
1: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
2: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
3: After a short break, welcome back to Thinmar. So, ఈ రోజు థీన్మార్ లో ముందుగా సుకుమార్ గారి డైరెక్షన్ లో వచ్చిన పుష్ప మూవీలో నుంచి దేవిశ్రీ ప్రసాద్ గారు కంపోజ్ చేసిన శ్రీవల్లి అండ్ బ్యూటిఫుల్ సాంగ్ ఇది మీకోసం ప్లే అవుతుంది. విని ఆనందించండి.

ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. ఇప్పుడు విష్ణువర్ధన్ గారి డైరెక్షన్ లో వచ్చిన షేర్ షా మూవీలో నుంచి తనిష్ గారి కంపోజ్ చేసిన రతన్ లంబియాన్ అండ్ బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం ప్లే అవుతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు,
2: ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును.
1: ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును.
2: వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్,
1: ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
3: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు, 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును.

0: ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదిరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఓకే లిజనర్స్, బ్యూటిఫుల్ తమిళ సాంగ్ వినేసాం కదా. ఇప్పుడు పరశురామ్ గారి డైరెక్షన్ లో వచ్చిన గీతా గోవిందం మూవీ నుంచి గోపి సుందర్ గారు కంపోజ్ చేసిన ఇంకేం ఇంకేం ఇంకేం కావాలి అని బ్యూటిఫుల్ సాంగ్ ఇది మీకోసం ప్లే అవుతుంది. విని ఆనందించండి.

ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఎత్తు వినేసాం కదండి. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారు డైరెక్షన్ చేసి షాహిద్ కపూర్ అండ్ కియారా అడ్వాణి కలిసి నటించిన కబీర్ సింగ్ మూవీ లో నుంచి బేకయాలి అని

ఓకే లిజనర్స్, ఒక మంచి సాంగ్ ఇతను వినసం కదా. ఇప్పుడు అజయ్ భూపతి గారి డైరెక్షన్ లో వచ్చిన RX 100 మూవీలో నుంచి చేతన్ భరద్వాజ్ గారు కంపోజ్ చేసిన పిల్లారా అని బ్యూటిఫుల్ సాంగ్ ఇతను వినసం ప్లే అవుతుంది. ఆనందించండి.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు Mitsubishi, Daikin, LG, Samsung, Lloyd, Blue Star, Voltas, మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్ ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
0: చెవిపోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
4: మంచి సాంగ్ అయితే వినసాం కదా. ఇప్పుడు అభిషేక్ వర్మ గారు డైరెక్షన్ చేసిన కలంక్ మూవీ నుంచి ప్రీతం కంపోజ్ చేసిన కలంక్ టైటిల్ సాంగ్ అయితే మీకు ప్లే అవుతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: సో లిజనర్స్, ఈ రోజు తీన్ మార్ లో మంచి మంచి తెలుగు, హిందీ అండ్ తమిళ సాంగ్స్ అయితే వినేసాం కదండి. మరి రేపు ప్రసారమయ్యే తీన్ మార్ లో మళ్ళీ కలుద్దాం. మరి వినండి, వింటూనే ఉండండి రేడియో విషన్ 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే అక్షయ.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
3: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
3: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
2: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
3: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
3: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
2: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
3: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
2: ఫోన్ 0881622354. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా,

0: గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వస్తువులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
0: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.